0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam puttukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

అక్షరాల టైమ్ 7:08 PM అవుతుంది. దే ధనాధన అవినాష్ తో DFW మార్నింగ్స్ అని అందామని అనుకున్నాను, బట్ మార్నింగ్స్ కాదుగా, ఈవినింగ్స్ కదా. అరే నువ్వేంటి అసలు ఈ టైం ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు అని చిన్న షాక్ అవుతున్నారా. ఇది ఒక సడన్ స్టాండప్ కాల్ లాంటిది. అంటే ఎలాంటి స్టాండప్ కాల్ అంటే, ఓకే ఆఫీస్ లో అంతా ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు హఠాత్ పరిణామంగా ఓ రోజు మేనేజర్ పిలిచి కూర్చోండి ఇప్పుడు ఏమవుతుంది పని ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి అని చెప్పి. అంటే ఆఫీస్ లో కనుక నిజంగా ఒక ఇండియన్ మేనేజర్ మనకు మాత్రం దొరకకూడదని ఎట్లయితే కోరుకుంటారు, అట్లాంటి ఒక సిచ్యువేషన్ అనమాట అది. సో ఎందుకు రావాల్సి వచ్చింది, ఎలా రావాల్సి వచ్చింది ఏంటి అని అంటే, మార్నింగ్ కొంచెం నా షో టైమ్ లో వద్దామని అనుకున్నాను, బట్ యూనో ఇండియాలో ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో ఎప్పుడు ఇబ్బందులు పెడుతున్నాయో అసలు తెలియలేదు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈరోజు సరదాగా మీ ఈవినింగ్ టైంలో ఒకసారి పలకరిస్తే బాగుంటుందని అనిపించింది అనమాట. అది మరి రోడ్ సైడ్ డాబా దగ్గర బజ్జీలు తినడం కాగారు, లేకపోతే దారిలో వెళ్తున్నప్పుడు ఒక ఫిల్టర్ కాఫీ తాగేసి అలా ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, లేదండి టైం టు టైం ఇంటికి వెళ్ళాలి, అలా నాకు ఒక బ్యాడ్మింటన్ టైం ఉంటుంది విత్ ఫ్రెండ్స్ టు హ్యావ్ దిస్ టైం, సో ఐ జస్ట్ కీప్ గోయింగ్ ఆన్ టైమ్ అండి అని వెళ్తున్నారు నాకు తెలియదు కానీ, బట్ ట్రస్ట్ మీ కాసేపట్లో కాదు నెక్స్ట్ లింక్ నుంచే ఎంటర్టైన్మెంట్ మొదలైపోతుంది. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్ నేను రెడీ చేశాను, సో అవన్నీ మనం మాట్లాడుకుందాం. బట్ మనం ఏ టైంలో వచ్చినా సరే ఎనర్జీ మాత్రం మామూలుగా ఉండకూడదు, కాబట్టి ఈవినింగ్ కావాల్సిన డోసు అంటే ప్రాపర్ ఇంటికి వెళ్లే ముందు ఒక మంచి బిర్యానీ తినేసి ఎలా అనుకుంటారో అలాంటి ఎనర్జీతోనే ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఓకే సో ఫస్ట్ ఎలాంటి పాటతో స్టార్ట్ చేద్దాం, ఓకే మన షో ఎలా ఉండబోతుందో దాని గురించి ఒక చిన్న టీజర్ ఇచ్చేస్తూ, కమింగ్ అ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ ఖైదీ నెంబర్ 150. అమ్ముడు నేను చెప్పను మీరే చెప్తారు నాకు చాలా సిగ్గు. రేడియో సర్వే ఉంటున్నారు 107.9 HD3 Dallas నంబర్ 1 రేడియో స్టేషన్. సౌండ్స్ లైక్ చెప్పేలబ్బా ఈ పాటికి, సౌండ్స్ లైక్ హోమ్.

0: Let's do Kumbhra. Amado, let's do Kumbhra.
1: Yes, sir. మీరు హాయిగా ప్రశాంతంగా ఆఫీసుల నుంచి రిటర్న్ అవుతూ మండే మార్నింగ్ ఏం చేస్తున్నారు? సడన్ గా ఒక ఒక అల్పపీడనం లాదు లేకపోతే ఒక తుఫాన్ లాగాను ఈ టైంలో అసలు అవినాష్ గారు ఎందుకు వినిపిస్తున్నాడు? వీడు మార్నింగ్ రావాలి కదా, 7 to 10 టైమ్ లో కదా, అసలు వై? నా మానని నేను మాడిపోయాను, మసాలా దోశ ఎక్కడో డాబా దగ్గర ఆపుకుని తింటూ ఉంటే వీడి గొంతు ఎందుకు వినపడింది అని చిన్న క్యూరియాసిటీ మీకు ఉంటే గనక. అండ్ జనరలీ ఈ టైంలో మోస్ట్లీ రాజేష్ గారి షో అందరూ వింటూ ఉంటారు అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి అని చెప్పి మీరు కొంచెం కన్ఫ్యూజన్ లోకి వచ్చే లోపల నేను క్లారిటీ ఇచ్చేస్తాను. సో మార్నింగ్ 7 to 10 వద్దాం అనుకున్నా కుదరలేదు, బట్ యా అందుకే ఈ టైంలో వచ్చి ఎనర్జీ ఇచ్చేద్దాం అనుకున్నాను అనమాట. నేను అసలు ఎంత పొద్దునే లేచింది తెలుసా మీకు? లిటరలీ ఐటీవీ స్టాండప్ కాల్ లాగా ఫీల్ అవుతాను అనమాట. నా పక్కన వాళ్ళందరూ పొద్దు పొద్దు నేను ఎందుకు అరుస్తాను అనుకుంటారు. సో మీకు ఈవినింగ్, నాకు మార్నింగ్. అండ్ ఈ టైంలో నేను అబ్సల్యూట్ కేవోస్ క్రియేట్ చేయడం వచ్చాను అనమాట. సో ఈరోజు ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ లాంటి ఒక గేమ్ ఆడించబోతున్నాను అనమాట. చిన్న ఛాలెంజ్ లాంటి గేమ్, ఓకే? మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు సరదాగా అసలు ఏంటిది, వాట్ ఈస్ ఇస్ అబౌట్ అని చెప్పి ఒక ఆన్సర్ ఇవ్వచ్చు. అండ్ యూ కెన్ హ్యావ్ సమ్ లాఫ్ ఆల్సో, ఓకే? సో దీన్ని తెలుగు భాషలో చెప్పాలంటే మంచి కుళ్ళు జోకులు అంటారు అనమాట. ఓకే, కుళ్ళు జోకులు. ఓకే, సో ఒక ఇప్పుడు నేను మీ కాంటెక్స్ సెట్ చేస్తాను జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు నేను ఒక పదం చెప్తా, అంటే ఒక సిచ్యువేషన్ చెప్తా. ఒక సిచ్యువేషన్ చెప్పి అందులో ఉన్న కుళ్ళు జోకి ఏంటో మిమ్మల్ని గెస్ చేయమని చెప్తా అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగేస్తా. సో ఇప్పుడు ఒక అతను రెస్టారెంట్కి వెళ్ళి బటర్ నాన్ తింటున్నాడు. ఓకే, అక్కడ బటర్ నాన్ తింటూ వేరే వాళ్లతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఓకే, ఒక అతను రెస్టారెంట్కి వెళ్ళాడు, ఈ రోడ్ సైడ్ ఎక్కడో డాబా దగ్గర ఆపాడు, బటర్ నాన్ తింటున్నాడు, అక్కడ పక్కనున్న వాళ్లతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళు పక్కన వాళ్ళకి ఇతను ఏం చేస్తున్నాడు అని చెప్తారు. ఓకే, ఒక అతను రోడ్ సైడ్ ఆపి బటర్ నాన్ తింటున్నాడు, ఆ బటన్ తింటూ పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళు అంటే యుఎస్ వాళ్ళకి ఇతను ఏం చేస్తున్నాడు అని చెప్తారు. ఓకే, చాలా తెలివిగా ఆలోచించుకుంటే, తెలివిగా ఆలోచిస్తే మీరు పప్పులోకి ఆలోచినట్టే. ఓకే, చాలా సింపుల్ గా కుళ్ళుగా ఆలోచించండి అనమాట. అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే ఒక వరస్ట్ జోక్ క్రాక్ చేస్తారు సార్, అలాంటి ఛాలెంజ్ ఇది. సో ఎక్కువ ఆలోచించదు. ఓకే, ఒక బటన్ తింటున్న వ్యక్తి వేరే వత్తంతో గొడవ పెట్టుకుంటున్నాడు, ఇతను గొడవ పెట్టుకుంటున్నాడని ఒక యుఎస్ అతను యుఎస్ అతనితో ఏమని చెప్తాడు అది. ఓకే, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్, అండ్ దౌజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్. ఉంటున్నారు, నాటకాలు ఆడాలండి. నాలాగా నాటకాలు ఆడితే బాగుంటుంది, ఎందుకంటే ప్రపంచమే ఒక రంగస్థలం కాదంటారా,

0: ప్రైమ్ టైమ్ లో ప్రైమ్ గా కబుర్లు చెప్తాం. మార్నింగ్ మార్నింగ్ 7 to 10 నేను షో చేస్తుంటే ఎంతమంది వింటున్నారో నాకు అర్థం కావట్లేదు, అందుకని ఈవినింగ్ పలకరంతో వచ్చాను.
1: అనుకుంటున్నాను కానీ మళ్ళీ మీరు అనేదాకా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను, అవునా కాదా అని.
0: నేనేనండి, నేనే. ఇట్ ఈస్ అ లైవ్ షో గైస్. ఎవరైనా వింటున్న వాళ్ళు పొద్దున్నే
1: లేచినందుకు మాకు ఈవినింగ్ టైమ్ లో
0: అది నేను ఇప్పుడే లేచారని తెలియకుండా ఉండడానికి వీలైనంత వరకు ఈవినింగ్ టైమ్ లో బిహేవ్ చేస్తాను. మీకు అర్థమవుతుందా గాయస్?
1: అసలు నేను ఇదివరకు మీరు అమెరికా నుంచే చేశారని ఆ రోజు సర్ప్రైజ్ అయ్యి మీరు ఇండియా నుంచే అని షాక్ అయ్యి అడిగాను, గుర్తుందో లేదో మీకు?
0: గుర్తుందండి,
1: ఇప్పుడే మీరు అందరికి చెప్పారు నేను అమెరికా నేను ఇండియా నుంచి చేస్తున్నాను.
0: గుర్తుంది,
1: మీరు అడిగిన క్వశ్చన్ కి అమెరికా అమ్మాయి చేతే చెప్పేస్తాను. వాట్ యూ సే అంజనా సే బచన్
0: వినబడి ఓకే. ఒక్క పదం, ఒకే ఒక ఇంగ్లీష్ పదంలో చెప్పాలి. ఇట్ హ్యాస్ టు బి టోల్డ్ ఇన్ వన్ సింగిల్ వర్డ్. ఓకే, మళ్ళీ మళ్ళీ మీకోసం క్వశ్చన్ రిపీట్ చేస్తా. ఒక అతను రోడ్ సైడ్ డాబా దగ్గర బటన్ నాన్ తింటున్నాడు, పక్కన ఉన్న అతనితో గొడవ పడుతున్నాడు. What would a US guy who tell to a US guy in one word that what he is doing? So, is he...
1: Wait for your answer. Just one word, you're saying,
0: ఏం లేదండి, చాలా సింపుల్. హీస్ క్రియేటింగ్ నాన్ సెన్స్ అంటారు.
1: అది అవినాష్ గారు అంటే
0: అది సింపుల్.
1: వెరీ గుడ్.
0: అది సో ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే నాలాగే కుళ్ళు కుళ్ళుగా ఆలోచిస్తే ఈ రోజు ఈవినింగ్ సెట్ అయిపోయినట్టే మీకు. అది
1: అంటే అంటే మీరు ఇలా ప్రిపేర్ అయ్యేస్తారా, అది ఫ్లో లో వస్తుందా, ఏంటో అర్థమే కావట్లేదు.
0: అది అది అదంతా దైవదనం అండి, అంతే, అలా అయిపోతుంది అది సంగతి. అది సంగతి. సో మీకోసం మంచి పాట సెట్ చేశాను వాసవ్ గారు, పాపను కూడా అడిగినట్టు చెప్పండి. అడ్వాన్స్ శ్రావణ మాసం సెలబ్రేషన్స్, కంగ్రాచులేషన్స్.
1: థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ, థ్యాంక్
1: యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, అది మా వాసవ్ గారు ఫోన్ చేసి ఒక చిన్న జలకిచ్చారు నాకు. ఈ టైంలో ఇలాంటి కుళ్ళు కుళ్ళు జోకులే నేను మిమ్మల్ని అడిగేస్తున్నా అనమాట, అది సంగతి. ఓకే, సో ఓకే, ఇలాంటి కుళ్ళు జోకులు మరిన్ని అడగడానికి రెడీ అయిపోతా. సో సింపుల్ గా ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, వై ద ఆన్సర్ ఇస్ దట్ అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, హే వన్ మోర్ కాలర్, లెట్స్ సీ. హలో సురభి.
2: హలో
0: హర్ష గారు, మార్నింగ్. మార్నింగ్ అని చెప్పాలి, ఈవినింగ్ అని చెప్పాలి యూకేలో మీకు?
2: మిడ్ నైట్ ఆటింది, మార్నింగ్ అని చెప్పచ్చు.
0: మిడ్ నైట్ ఆటిందా? ఏంటి సార్, ఏదో సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టు, ఐఎల్స్ రాస్తున్నట్టు, రేడియో సురభి ఇంత నిష్టగా ఎలా వెళ్ళగలుగుతున్నారండి మీరు?
2: రేడియో సురభి ఈ టైంలో ఎక్కువ వింటారు.
0: Oh, nice.

0: నీకు అంత డెడికేషన్ అప్పుడు అక్కడే ఉంటుంది అండి శ్రోతలుగా.
1: థ్యాంక్ యూ అండి. నా డెడికేషన్ కి మీ కమిట్మెంట్ తోడైతే ఎంటర్టైన్మెంట్ పీక్ లో ఉంటుంది అంటారు. అంటే నాకు ఈ టైంలో మా ఆర్జీలు ఎవరు వస్తారు తెలియదు, ఎందుకంటే నేను మోస్ట్లీ ఈ టైం కి మనం స్లీప్ జోన్ లో ఉంటాం కాబట్టి. బట్ సడన్ గా
0: రైట్ టైం అయిపోయి, రైట్ టైం టీచర్ అయిపోయి అనుశేఖర్ వస్తుంది ఈ టైంలో వచ్చి. సో ఇది సత్తాజీ మీరు వచ్చారు అసలు మార్నింగ్, నేను కూడా ఇక్కడ అదే అనుకున్నాను ఏంటి రికార్డింగ్ చూడాలి లేకపోతే లైవ్.
1: అదే అందరికి చెప్పేసిన ఇట్స్ లైవ్ గైస్, పొద్దున్నే లేచి మీకోసం ఈవినింగ్ షో చేస్తాను.
0: ఓకే ఓకే, ఆల్వేస్ అండి, అజ్ యూజువల్ మీ షో చాలా బాగుంటుంది.
1: యా నాన్ సెన్స్ అంటదండి, ఇది దీనికి దీనికి నార్మల్ బ్రెయిన్ ఉండకూడదు అండి, కుళ్ళు బ్రెయిన్ ఉండాలి బేసిక్ గా, అది ప్రాబ్లం అందరికీ ఉండదు. ఈ టైంలో ఈ డైలో రాకపోవడం బెటర్ లేండి, నాలాంటి వాళ్ళే కొంచెం నిశాచర్ లాగా లేచి ఉంటారు కాబట్టి యా ఇట్ విల్ వర్క్.
0: పొద్దున్న లేచారు కానీ మీ వాయిస్ లో కొంచెం టైనెస్ తెలుస్తుందండి, మీ ఎలర్జీ బాగుంటది కదా.
1: ఒక్క కాఫీ కొట్టానంటే దాని తర్వాత అందరూ నాచో నాచో అంటారు, సెట్ చేస్తా లేదండి. అట్లా అట్లా సెట్ చేయొచ్చు మీకోసం కవిగా ఓ మంచి పాట. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
0: యా
1: అడగండి అడగండి అడగండి.

0: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Suravi meek andisthondi dhanam indhanam. Effective wealth management strategies. Mee personal lucky industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th. Only on Radio Suravi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahar vidhi vishesha ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
2: నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
4: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, కేటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్కా, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్కా అక్కా,
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్?
8: చెప్పంటారా, మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
9: వచ్చేహం వచ్చేహం వెనక్కి వచ్చేహం, ఇంటికి వెనక్కి వచ్చేసాం అని అంటున్నారా, లేదా ఇంటికి వెనక్కి వెళ్తున్నాం అని అంటున్నారా? వాట్ ఇస్ ద పాయింట్? వాట్స్ హ్యాపెనింగ్? దే ధనాధర్ అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఈ టైంలో కుళ్ళు జోకుల పర్వం నడుస్తుంది. కుళ్ళు జోకుల పర్వం అంటే ఏం లేదండి, సో బేసికలీ డాడ్ జోక్స్ అంటారు కదా, ఆ డాడ్ జోక్స్ అన్న వాటిని తెలుగులో ఎందుకు మనం వాటిని మళ్లీ మనం వెనక్కి తీసుకురాకూడదు, వాటి స్థానం ఎక్కడుందో దాన్ని మళ్ళీ ఎందుకు మనం తీసుకురాకూడదు అని చెప్పి ఒక చిన్న ప్లాన్ చేసాను అనమాట. సో ఇలాంటి టైంలోనే ఇందాక క్వశ్చన్ అడిగాను అనమాట, ఒక వ్యక్తి రోడ్ సైడ్ డాబాలో నాన్ తింటూ గొడవ పడుతూ ఉంటే ఒక యువసతంతో ఇతని గురించి ఒక్క ముక్కలో ఒకే ఒక్క పదంలో ఏమని చెప్తాడు అని అడిగాను అనమాట. రకరకాలుగా ట్రై చేశారు, అంటే ఆబ్వియస్లీ నా అంత కుండు జోకులు ఆలోచించలేరు కాబట్టి ఏమన్నారంటే ఆన్సర్లు చెప్పారు కానీ బట్ నేను ఆన్సర్ ఫైనల్లీ చెప్పేసాను. ఏంటంటే నాన్ సెన్స్ చేస్తున్నాడు వాడు అని అంటారు అన్నమాట. బటన్ అని తింటూ గొడవ పెట్టుకుంటే ఏమంటారండి, నాన్ సెన్స్ చేస్తున్నాడు వాడు అని చెప్పేసి అంటారు. అది సంగతి. సో ఇలా ఇలాంటి అద్భుతమైన క్వశ్చన్, ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ ఇప్పుడు కుళ్ళు జోకుల ఫార్మాట్ లో నేను అడుగుతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. ఇంకొక కుళ్ళు జోకు క్వశ్చన్ అడుగుతున్నాను. చెట్లు పర్యావరణాన్ని కాపాడటానికి చేసే ప్రక్రియని ఏమంటారు? చెట్లు పర్యావరణాన్ని కాపాడటానికి చేసే ప్రక్రియని ఏమంటారు? ఓకే, దీన్ని డాక్టర్ భాషలో ఆలోచించండి, అదే క్లూ. ఓకే, దీన్ని డాక్టర్ల భాషలో ఆలోచించండి. ఓకే, మళ్ళీ చెప్తున్నా, చెట్లు పర్యావరణాన్ని కాపాడటానికి చేసే ప్రక్రియని ఏమంటారు? ఓకే, ఇది చాలా హై లెవెల్ గా ఆలోచించద్దు. ఓకే, కుళ్ళు జోక్ ఇది. ఓకే, సో వెన్న వెంటనే చి అని ఫీలింగ్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద హోల్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ జోక్. ఓకే, సో దీని ఆన్సర్ ఏంటి అంటే డాక్టర్ల భాషలో ఆలోచించండి. ఓకే, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, చెట్లు పర్యావరణాన్ని కాపాడతాయి. ఓకే, ఈ ప్రక్రియని ఏమంటారు? ఓకే, డాక్టర్ల భాషలో ఆలోచించండి. 9726361966 is my calling number. I am waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. వింటున్నారు. ఒకవేళ మీరు గనక కరెక్ట్ గా చెప్తే బాగుంటుంది, ఒకవేళ రాలేదనుకోండి ఏమవచ్చు అంటే అలా ఏదో చెప్పచ్చులేండి, మేనేజ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, దట్స్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ తెలుగు రేడియో స్టేషన్. అదే చెప్పావు రే, ఇప్పటికి 100 సార్లు చెప్పు. సరే, కాలింగ్ నెంబర్ ఒకటి చెప్పేస్తా, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. మమితా బైజు వచ్చేస్తుంది మీకు. నేను బటర్ఫ్లై అంటూ అండ్ బ్యాక్ టు బ్యాక్ డీసీ నుంచి అసలు నిన్నే చూశాను, మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ ట్రిప్ అంతే సినిమా.

0: ఓకే, ఈవినింగ్ మనోజ్ గారు చెప్పండి.
1: చెట్ల పార్ట్
0: సార్, నాకు అర్థం కాలేదు సార్. చెట్లు అలా కాదు సార్, చెట్లు పర్యావరణాన్ని కాపాడుతాయి. సో అది డాక్టర్ల భాషలో చెప్పాలి. ఓకే, ఆ ప్రక్రియను ఏమంటారు అని. ఓకే, అది ఒక కుళ్ళు జోక్ అన్నమాట, మంచి జోక్ కాదు. ఇది విన్న వెంటనే చీ అనే ఫీలింగ్ వస్తుంది. లేదు, దీని తర్వాత వెంటనే బ్యాక్ టు బ్యాక్ డీసీ కూడా వేస్తారని చెప్పా అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో సురభి, హలో సురభి, కాల్ చేస్తారు మాట్లాడరు, ఏంటండి ఈ సిగ్గులు మొమాటాలు మీకు? ఉప్పు పప్పటి కల్పేసుకోమని చెప్పానా లేదా నేను? ఎనీవేస్, పాట కంటిన్యూ అవుతుంది. ఈ పాట అయ్యేదాకా నేను మాట్లాడను, మీరు మాత్రం కాల్ చేస్తూ ఉండండి 972-636-1966.

Yes, Dev Dhanadhar Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas untunnaru baba baba ante ippudu idantha sink lo raadam gunchi time padutundandi ippudu na anta kollu joke le ela ala istha cheppandi konja tough e kada so point endante nenu meer anukuntunnattuga e GRE ko IELTS ko prepare avutunna question ni adagatledu it is basic common sense dad jokes okay asalu meeru porapattu kuda ఇంగ్లీష్ పదాల్లో వెతికి దీన్ని సైంటిఫిక్ గా ఏమంటారు అన్నది మాత్రం వెతకద్దు. ఓకే, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా ఏంటి అని అంటే, ఓకే, చెట్లు పర్యావరణాన్ని కాపాడుతాయి. ఓకే, చెట్లు పర్యావరణాన్ని కాపాడుతాయి. ఓకే, ఈ పర్యావరణాన్ని కాపాడే పద్ధతిని ఏమంటారు? ఓకే, ఒక క్లూ ఏంటంటే డాక్టర్లు మనకి జబ్బు వస్తే ఏం చేస్తారు? ఓకే, అదే ఆన్సర్. డాక్టర్ మనకు జబ్బు వస్తే ఏం చేస్తారు అనేది ఆన్సర్. ఓకే, సో చెట్లు పర్యావరణాన్ని ఎలా కాపాడుతాయి ప్రక్రియ ప్రేరు ఏంటని అడిగాను. క్లూ ఏంటంటే డాక్టర్లు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారు, అంతే ఆన్సర్. కాల్ చేసి చెప్పండి 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మా అమ్మ నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటుంది అనమాట, ఏమని, అరే ఎప్పుడైనా దేవుణ్ణి తలుచుకోవాలరా, దేవుణ్ణి తలుచుకోవాలి, దేవుణ్ణి తలుచుకొని పొద్దున్నే దేవుడి పాటలు విను లేదా ఈవినింగ్ దేవుడి పాటలు విను బాగుంటుంది అని అంటారు. చూడండి, ఇప్పుడు నా షోలో నేను దేవుడి పాటలు ప్లే చేస్తున్నా, కాకపోతే ట్రెండీ సాంగ్ అంతే. ఓకే, డీసీ మూవీ నుంచి అద్దరిపోయే సాంగ్ కమింగ్ అప్ థియేటర్లు ఇది ఉన్నప్పుడు మ్యాడ్ మ్యాడ్ మ్యాక్స్ కెళ్ళిపోయాను నేనైతే. చూడకపోతే చూసేయండి, బ్యూటిఫుల్ ఉంది సినిమా.

0: ఆది సంగతి దే ధనాధర అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అన్నారు అని అంటున్నాను. బట్ మార్నింగ్ వైబ్స్ కాదురా అవి, ఈవినింగ్ వచ్చామని చెప్పి మీరు నన్ను కరెక్ట్ చేయాలా లేదా? నా షో 7 to 10 అండి, ఈ టైంలో సుష్మా గారు చేస్తారు, బట్ నేను మాట్లాడుతున్నాను. ఏమైనా కొంచెమని మీకు ఆఫ్ ఫీల్ అవుతున్నారా? అరే సుష్మా గారు ఎందుకు రాలేదండి ఈ టైంలో అని అడగాలి కదా. సుష్మా గారు ఎంత ఫీల్ అవుతారు? లేదా నువ్వెందుకు వచ్చావు నన్ను నిలదీయాలి కదా, లేకపోతే నేనెంత కరెక్ట్ చేసుకుంటాను. అరే ఇదంతా కాదు, నేను పొద్దున్న ఆల్రెడీ మేనేజర్ తో పడిన రాడ్ అంతా తీసుకోవడానికి ఇంటికి వెళ్తున్నాను, నువ్వు మధ్యలో వచ్చి సడన్గా డిస్టర్బ్ చేయకు, అర్థమవుతుందా అని అంటారా? సరేనండి, చిన్న గేమ్ ఆడుతున్నాం. ఓకే, ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నాను, సింపుల్. ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ఎ కుళ్ళు జోకు పరేడ్. ఓకే, సో నార్మల్ గా ఆలోచించొద్దు, చాలా వింతగా, చాలా అరే ఇలా కూడా ఆలోచిస్తారు అన్నట్టు ఆలోచించండి అన్నట్టు చెప్తున్నా అనమాట. సో చెట్లు ప్రకృతిని కాపాడతాయి. ఓకే, చెట్లు ప్రకృతిని కాపాడతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ కాపాడే ప్రక్రియ పేరేంటి అని అన్నమాట. ఓకే, సో డాక్టర్లు గనక మనకి జలుబు దగ్గు వస్తే చేసే ప్రాసెసే ఈ ప్రాసెస్ పేరు అని అన్నమాట. అనగానే షో టైంలో నువ్వెందుకు వచ్చావు అన్నట్టు మా సుష్మా గారు ఫోన్ చేసి ఆన్సర్ చెప్పేశారు. ఇట్ ఈస్ కాల్డ్ ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ అంతే. అర్థమైందా? ఇది జోక్ అంటారా? ఒక్క నిమిషం, నాకు నేనే ఎలివేషన్ తీసుకోలేదా? దీన్ని జోక్ అంటారు ఏంట్రా?
1: అందరి ముందు పరిగిపోయింది, ఇంకెలా?
0: అది యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇలాంటి క్వశ్చన్లే నేను అడుగుతున్నాను. డోంట్ థింక్ మచ్, చాలా చాలా ఆపోజిట్ లో అసలు ఇలా కూడా ఆలోచిస్తారు అన్నట్టు ఆలోచిస్తే సరిపోతుంది అనమాట ఈరోజు ఈవినింగ్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండ్ ఇప్పుడైతే మాత్రం బ్యూటిఫుల్ పాట కమింగ్ అప్. డిసి నుంచి ఇంకొక పాట వస్తుంది, దాని తర్వాత మనం మాట్లాడదాం. Only on Radio Surabhi 107.93, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. Vintunaru. Yes. ఇది తమిళ పాట కానీ బాగుంటుంది. ఇది ఇలా వెంటనే బెటర్ అనిపించింది నాకు. ఇన్ఫాక్ట్ నేను థియేటర్ లో చూసిన తర్వాత బ్రేక్ ఇచ్చేయండి. అండ్ కొరియన్ కనకరాజు గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్ లెట్స్ గో హ్యాంగ్ ఓవర్.

Dev Dhanadhan Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3 Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. Radio Surabhi sounds like home. When you're reaching home, I'm just coming with you. DFW Morning Vibes generally ichche Avinash Roji evening time lo ichche. DFW Evening Vibes and Adhan Dhani simple ga complications undo. Okay. సో ఈ టైంలో నేను ఎందుకు వచ్చాను అంటే మార్నింగ్ షో చేయలేదు కాబట్టి సో అలా అలా లైట్ గా మిమ్మల్ని ఈవినింగ్ అయినా పలకరం చేస్తే కొంచెం నాకు లైట్ గా ఫోమ్ ఉండకుండా ఉంటుందని ఫీల్ అవుతుంది అనమాట. సో యా అండ్ ఇందాక డీసీ గురించి మాట్లాడుతున్నాను కదా, నాకు డీసీ ఇక్కడ హైదరాబాద్ లో బికాస్ ఐ డూ షో ఫ్రమ్ హైదరాబాద్ లో ఇక్కడ ప్రసాద్ లో చూసాను అనమాట. అంటే మా వాళ్ళు రీసెంట్ గా సౌండ్ ఇవన్నీ కూడా బాగా అప్గ్రేడ్ చేశారు. అంటే అనిరుద్ధ్ సినిమాకి ప్రాపర్ గా ఒక సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో కనుక మనం చూస్తే దాని ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ సినారియో అనమాట. అండ్ అవన్నీ పక్కన పెడితే టెక్నికాలిటీస్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఎక్కడా కూడా మీరు ఫిల్మ్ మేకర్ ఏంటని చెప్పేది అర్థమవుతుంది, ఎక్కువ పెద్ద పెద్ద వైడ్ షాట్స్ ఉండవు అనమాట. సినిమా అంతా మనుషుల దగ్గరలోనే కెమెరా ఉన్నట్టు వాళ్ళకి ఆల్మోస్ట్ క్లోజ్ లో మీడియం క్లోజ్అప్ షాట్స్ తోనే ఉంటుంది అనమాట. సో అది పక్కన పెడితే ద మూమెంట్ వామిక అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది అనమాట, తన పేరు చంద్ర. సో తెలుగులో కూడా ఒక సినిమా చేశారు వామిక గబ్బి. సో ఆ సినిమా ఏంటో కూడా నేను అడుగుతా, కుదిరితే ఈ పాట ప్లే చేసే లోపల గెస్ట్ చేస్తారేమో చూద్దాం. బట్ యా, సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ముందు ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి జనరల్ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అరే బాబు ఈ సినిమా కూడా పోయినట్టే నాకు తెలిసి కావాలి రిలీజ్ చేస్తున్నారేమో అన్నట్టు అనుకున్నా గానీ, బట్ ద మూమెంట్ వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్ ఐ వాస్ లైక్ స్వీట్లీ సర్ప్రైజ్డ్. అండ్ పెద్ద కథ కాదు, దాన్ని ఏమంటారు అద్భుతంగా ప్రతి చోట కూర్చోబడుతున్నట్టు కాదు, కానీ ద వే ద స్క్రీన్ ప్లే ఇస్ రిటర్న్ ద వే ట్విస్ట్ ల్యాండ్ ఎట్ పాయింట్ ఆఫ్ టైమ్ ద వే ట్రీట్మెంట్ ఇస్ గివెన్ టు ఇండివిజువల్ ఎమోషన్స్ అసలు అవన్నీ బ్యూటిఫుల్లీ ల్యాండెడ్ మైండ్ బ్లోయింగ్ అసలు అది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఎంత పెద్ద కథ తీసుకున్నాను కాదు, ఎంత చిన్న కథ తీసుకున్నాం దాన్ని ఎంత బాగా ఎక్స్క్యూట్ చేసాం అన్నది మాత్రం డీసీ ప్రాపర్ గా ల్యాండ్ చేస్తుంది. సో మీరు తెలుగులో చూస్తారా తమిళ్లో చూస్తారా అనేది మీ ఇష్టం, ఎందుకంటే అనిరుద్ధ్ పాటలు సగం అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి కాబట్టి ఏ భాషలో చూసినా చూడకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. బట్ ఐ వుడ్ సే తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు, మా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు చెప్పారు అనమాట. బట్ ప్రిఫరబ్లీ మంచి సౌండ్ ఉన్న థియేటర్ లో చూడండి, ఆబ్వియస్లీ అనిరుద్ధ్ పాటలు వింటున్నప్పుడు మీకు ఒక హై రావాలి కాబట్టి యుల్ గెట్ దట్ ఫీలింగ్. అండ్ మీన్ వైల్ డీసీ సినిమాలో చంద్ర అనే క్యారెక్టర్ చేసి ఇప్పుడు ఒక రేంజ్ అప్రిసియేషన్ పొందుతున్న వామిక అనే ఆ హీరోయిన్ తెలుగులో యాక్చువల్లీ ఆవిడ డెబ్యూ చేశారు. ఓకే, తెలుగులో కూడా డెబ్యూ చేశారు. ఆ సినిమా ఏంటో ఎవరైనా గెస్ చేయగలరా? ఓకే, ఇప్పుడు ఆ సినిమా నుంచే పాటేస్తున్నాను, ట్రై టు గెస్ ఇట్. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: specialized skills, calibration knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Amma, Saturday movie?
0: Mm-mm, manapadi class.
1: Amma, old McDonald had a phone.
0: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
0: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
2: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
0: I have.
2: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
0: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Yes, we are back. Dev Dhanadhan Avinash to DRW Morning Vibes in Naru. Only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station. DRW Morning Vibes kadara, evening time lo vastunna nenu. నా పేరు అవినాష్. జనరలీ మార్నింగ్ 7 to 10 ఏం షో చేస్తాను, బట్ ఈ టైంలో రావడానికి ఒక హఠాత్ పరిణామం జరిగింది. అంతే, సరదాగా వచ్చాను అనమాట, పెద్ద లాజిక్స్ ఏం లేవు. సరే, ఈ టైంలో మనం ఒక కుళ్ళు జోక్ సిరీస్ చేస్తాం అనమాట. ఇందాక కొన్ని కొన్ని క్వశ్చన్లు అడిగాను. సో ఓ బటర్నన్ తింటున్న వ్యక్తి ఒకతనితో గొడవ పడితే యుఎస్ అతను ఇంకొక యుఎస్ అతనితో తన గురించి ఇంగ్లీష్ లో ఏం చెప్తాడు అని అడిగాను అనమాట. ఒకే ఒక్క వర్డ్ లో చెప్పాడు, ఒకే ఒక్క వర్డ్ లో అంటే ఈస్ క్రియేటింగ్ నాన్ సెన్స్ అని చెప్పి ఓ జోకేశాం అనమాట. సో అలాగే ఇంకో క్వశ్చన్ అడిగాను ఇందాక, చెట్లు పర్యావరణాన్ని కాపాడుతాయి, ఓకే ఆ ప్రాసెస్ ని ఏమంటారు అని అడిగాను అనమాట. సో ఆ ప్రాసెస్ పేరు ఏం లేదండి, చెట్లు ఇంగ్లీష్ లో ఏమంటారు, ట్రీస్. సో ఆ ప్రాసెస్ ఏమనొచ్చు, కాపాడే ప్రక్రియని ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ అది. చీ, ఇలా కూడా ఆలోచిస్తారా, ఈవినింగ్ టైం ఎందుకు వచ్చాను, పొద్దున టైంలో ఉంటే బెస్ట్ అని మీకు అనిపించచ్చు. ఓకే, ఇప్పుడు అలా అని మనం అయిపోతామా? లేదు. సో ఉన్న సిచ్యువేషన్ అన్ని ఫీడ్బ్యాక్ లను తీసుకుని ముందుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు ఇలా అడిగినంత కాంప్లికేటెడ్ గా ఉండదు, ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఓకే, ఒక సివిల్ ఇంజనీర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ని ఏమంటారు? సింపుల్. ఓకే, ఐమ్ కీపింగ్ ఇట్ వెరీ సింపుల్. ఒక సివిల్ ఇంజనీర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ని ఏమని అంటారు? ఓకే, ఇది కుళ్ళు జోక్. ఓకే, సో మీరు స్ట్రైట్ గా ఆలోచించద్దు, కొంచెం తేడాగానే ఆలోచించండి. ఒక సివిల్ ఇంజనీర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ని ఏమంటారు? ఓకే, ఆలోచించండి. ఓకే, మీరు గెస్ చేశారంటే సూపర్, లేదంటే ఏమవుతుంది, మహా అయితే ఏమవుతుంది చెప్పండి, ఏం కాదు ఇది అవుతుంది మహా అయితే. అది అంతే సింపుల్. నేను ఇప్పుడు నీ షో చేస్తున్నట్టు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఓ సివిల్ ఇంజనీర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ని ఏమంటారు? థింక్ ఇట్ లైక్ ఎ డాడ్ జోక్, ఇట్స్ ఎ కుళ్ళు జోక్. అండ్ ట్రై టు ఆన్సర్. 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3. Radio Surabhi sounds like home. And ippudu ganaka meeru correct ga guess chesaru annukondi, Korean bhashalo nenu em cheptunnanu telusa meeku,

అది అలా అడిగితే వెంటనే ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి, ఆలోచించకూడదు వెంటనే. ఓకే, దే ధనార్దన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ కాదు, ఈవినింగ్ టైమ్ లో వింటున్నారు. జనరల్లీ మార్నింగ్ 7 to 10 నా షో ఉంటుంది. ఇన్ కేస్ నా గొంతు ఎప్పుడు వినకపోతే మార్నింగ్ 7 to 10 ట్యూన్ అవ్వండి, యూ విల్ ఫైండ్ మై వాయిస్. ఓకే, సో అది మన పర్మనెంట్ అడ్డా, ఇది కొంచెం టెంపరీ అడ్డా అంతే. సో ఇలాంటి టైంలో ఒక కుళ్ళు జోక్ గేమ్ ఆడుతున్నాం, అండ్ ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్ యువర్ ఈవినింగ్స్ బెటర్ ఇన్ అవే. సో టు క్రాక్ స్టూపిడ్ జోక్స్, బేసికలీ డాడ్ జోక్స్. సో ఒక సివిల్ ఇంజనీర్ ఇచ్చే క్రిటిసిజం ని ఏమంటారు, ఆర్ ఫీడ్బ్యాక్ ని ఏమంటారు అని అంటే, శాలిని గారు ఫోన్ చేశారు, శాలిని గారు ఫోన్ చేసి ఇట్స్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండి, దట్స్ ఇట్ అన్నారు. అది ఇంత దానికి ఇందాక నుంచి గెస్ట్ చేస్తారు అనుకుంటే గెస్ట్ చేయట్లేదు. మీరు గెస్ట్ చేయకపోవడం వల్ల నా ఫీలింగ్స్ ఏమైంది తెలుసా మీకు? అది ఇందాక నుంచి అదే ప్లే చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఆన్సర్ చెప్పట్లేదు కాబట్టి. మొత్తానికి అది షాలిని గారు గెస్ట్ చేస్తే రైట్ ఆన్సర్. ఈరోజు నాకు నిజంగానే బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఉందన్నమాట అది. సో రీసెంట్ గా పారడైస్ టీజర్ చూసారా? చూడలేదా? బట్ షాలిని గారు ఇచ్చిన ఆన్సర్ కి ఇదే పార్ట్ డెడికేటెడ్.

అది డే ధనాధన అవినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓనీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఎస్, అండ్ ఈ టైంలో ఈవినింగ్ టైంలో నేను ఎందుకు వచ్చాను అనేది మీకు కొంచెం సర్ప్రైజ్ లో ఉండొచ్చు. బట్ యా, మార్నింగ్ మిమ్మల్ని కలవలేదని చెప్పి బెంగి వచ్చింది. ఇప్పుడు నిజం చెప్పరా, చెయ్యాలి కదండి షో, మరి చేయకపోతే బాగోదు కదా. సరే, ఎనీవేస్, దుల్కర్ సల్మాన్ గారు అసలు నాకు తెలిసి ఇయర్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తారా అని చెప్పి షాక్ అయ్యి షేక్ అవుతుంటారనమాట. ఓకే, మొన్నే ఆకాశంలో ఒక తార అని చెప్పి ఒక సినిమాకి సంబంధించి ఒక టీజర్ వచ్చింది, వేర్ ఉమెన్ వాంట్స్ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్ అండ్ ఆవిడ ఆయన ఆయన వైఫ్ అన్నట్టు ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఒక తెలుగు అమ్మాయి డెబ్యూ ఇస్తుంది, ఆ డెబ్యూ గురించి ఎవ్రీబడి స్టాకింగ్, అంటే ఇండస్ట్రీలో ఒక బస్ నడుస్తుంది అనమాట. అది పక్కన పెడితే ఐ ఆమ్ గేమ్ అని ఒక సినిమా ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. ఇది ఇప్పుడు అది సమ్ గ్యామింగ్ బిడ్రాప్ లో సినిమా, అది అయిపోయిందా. అది పక్కన పెడితే పూజా హెగ్డే గారితో శ్రీశ్రీ అని ఒక సినిమా చేస్తారు. సో ఈ మూడు సినిమాలు కాకుండా మళ్ళీ ఇంకొన్ని లైనప్ లో ఉన్నాయి. ఐ వాస్ లైక్, అసలు ఎలా షూట్ చేస్తున్నారు సార్, ఈ ప్రాసెస్ ఏంటి? ఐనో మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు చాలా త్వరగా సినిమాలు కంప్లీట్ చేస్తారని తెలుసు, బట్ దిస్ క్విక్, ఐఎమ్ షాకింగ్. ఓకే, ఎనీవేస్, ఈ విషయాన్ని పక్కన పెడితే ఒక ఈజీ బ్రీజీ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు ఫ్రమ్ ద మూవీ ఐ ఆమ్ గేమ్. సో ఇది గ్యాంబ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అండ్ దుల్కర్ సల్మాన్ గారు ఆ టీజర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్ట్, ఇఫ్ యూఆర్ అంటే ఆ కాన్ రిలేటెడ్ మూవీస్ ఇట్లాంటి వాటి గురించి మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే గనక యూ కెన్ యాక్చువల్లీ ట్రై దిస్ ఫిలిం ట్రైలర్ ఆర్ టీజర్ వాట్ ఎవర్. ఓకే, టైం అన్నోట చూడండి. బట్ ఏమాటకమాటే మా పాప ఖయాతుల్ ఓవర్ కూడా ఉంది ఇందులో. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మినిమం బ్రేక్ ఇవ్వాలి. ఓకే, సో ఈ చాలా చాలా రోజుల తర్వాత అండి నేను నిజంగా ఒక హీరోయిన్ చూసినప్పుడు ఆ క్రష్ ఫీలింగ్ వస్తుంది. లిటరలీ దట్స్ కాయదు ఫర్ మీ. ఓకే, ఎవరే నువ్వే, కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ ఐఎమ్ గేమ్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. అది మ్యాటర్, సౌండ్స్ లైక్ హోమ్.

కాయదు అట్లా అడగద్దు ప్లీజ్. ఎవరే నువ్వే నాకేమవుతావే అనేది నేను ఎట్లా చెప్పగలను? హార్ట్ లో క్రష్లిస్ట్ లో ప్లేస్ లో సెపరేట్ గా ఒక సింహాసనం వేసి కూర్చోపెట్టా అక్కడ, మీకు అర్థం కావట్లేదు. ఎనీవేస్ దే దన్ అద్దన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైఫ్ జనరల్లీ వింటారు, బట్ ఈవినింగ్ టైమ్ లో నేను ఎందుకు వినబడుతున్నాను అని అంటే మార్నింగ్ రాలేదు కాబట్టి ఫోమ్ వచ్చేస్తుంది నాకు, అందుకే ఈవినింగ్ కలుస్తున్నాం మిమ్మల్ని. అండ్ ఈ టైంలో మా బ్రాండ్స్ గురించి కూడా ఒక చిన్న లుక్ వేసేద్దాం. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే ఆగస్ట్ 28 ఫ్రైడే గ్రాన్విలే ఆర్ట్ సెంటర్ లో ఒక థింగ్ జరుగుతుంది. ఏంటంటే డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కు ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ అంట. ఓకే, సో దాని ఏక విద్యాలయ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్ ప్రెసెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్, కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. సో ఇది జరుగుతుంది ఆర్ట్ సెంటర్ లో గార్లాండ్ లో. సో బేసిక్ గా ఆగస్ట్ 28 ఫ్రైడే గ్రాన్విలే ఆర్ట్ సెంటర్ గార్లాండ్ లో కథక్ రిధంతో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారంట. ఓ ఇంట్రెస్టింగ్. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ తో ఒక ఎంచాంటిక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంట. ఇలాంటి ఒక ఐడియా ఉందంటే నేనే వెళ్ళేవాడిని, బట్ ఎనీవేస్ నేను ఇండియాలో ఉన్నాను కానీ వెళ్ళిపోతున్నా. డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ అట్ 7 PM అంట. ఓ ముందు డిన్నర్ చేసి తర్వాత స్టార్ట్ చేస్తారా? వెరీ ఇంట్రెస్ట్.

ఇంట్రెస్టింగ్. టికెట్ స్టార్ట్స్ ఎట్ $35 అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్ అని అంటున్నారు. అండ్ టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు విజిట్ చేయాల్సింది ఏంటి అని అంటే tinyurl.com/KathakPerformance2026 tinyurl.com/KathakPerformance2026 ఓకే అది మ్యాటర్ ఓకే. అండ్ ఇప్పుడైతే మాత్రం ఇంకొక ఇంట్రెస్టింగ్ సాంగ్ రెడీ చేస్తాను, మనం ఆ పాట విన్నాక మాట్లాడుకుందాం ఓకేనా. దే ధనాధన అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ కాదు మంచి ఈవినింగ్ వైబ్స్ తీసుకుంటూ వింటున్నారు ఆన్ రేడియో సర్బీ సౌండ్స్ లైక్ హోమ్. నేను మార్నింగ్ వస్తాను గుర్తుంది కదా మీకు, గుర్తుందో లేదా?

0: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi, dhanam indhanam, effective wealth management strategies. Me personal key, industry experts andinche, salahalu, samadhanalu, dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi, 107.9 FM HD3.
1: Koti rupayal kosam, me akhari prasna. Ready?
2: Yes, sir.
1: Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajdas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajdas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Kalimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
12: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
11: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dining, takeaway or full service catering.
14: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
15: Nallanchu tella chira abbabbo arachakam.
16: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality tho meeku marinta cheru kaabothundi. Keep listening, me nestam Radio Surabhi.
17: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
18: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
19: నేను మీ ఆర్జే భార్గవి.
20: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
21: నేను మీ శ్రీనివాస అవసరాల.
22: దిస్ ఇస్ కోటి.
23: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్, మీ నేస్తాం
24: రేడియో సురభి.
25: రేడియో సురభి.
26: రేడియో సురభి.
27: రేడియో సురభి.
28: రేడియో సురభి.
29: 107.9 FM HD3.
30: Yes, we are back. Dev Dana Dana Vinash. So DFW Morning Vibes and Haro only on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Yes, and ee time lo oka obviously almost you're unwinding your day, but you know kodithak phone unte google cheyalsina oka important vishayam gurinchi cheptha. Adu enti anante మొన్న నీట్ పేపర్ లీక్ ఇండియాలో అయింది, దాని గురించి ఒక పెద్ద ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసి ఇన్ఫాక్ట్ యూనో మినిస్టర్ రాజీనామా దాకా తీసుకెళ్లారు. అవునా? సో దెర్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ జార్ఖండ్. జార్ఖండ్ లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఈవెన్ వర్స్ట్ దాన్ పేపర్ లీక్. సో బేసిక్ గా ఇమాజిన్ మీకు 300-290 మార్కులు వచ్చాయి, ఆబ్వియస్లీ మీకు సీట్ రావాలి, ఓకే, కానీ రాకపోవచ్చు, అలా కూడా జరగచ్చు, అలాంటి ఛాన్స్ ఉంది. అది దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ స్కామ్ అబౌట్. సో హౌ ఇట్ గాట్ వైరల్ వాస్, హౌ ఇట్ గాట్ పీపుల్స్ అటెన్షన్ వాస్ బేసికలీ ఒక బుక్, ఒక ఓఎంఆర్ షీట్ వైరల్ అయింది. ఆ ఓఎంఆర్ షీట్ లెక్క ప్రకారం చూస్తే అది కట్ ఆఫ్ క్లియర్ చేయలేదు, బట్ ఆ కట్ ఆఫ్ క్లియర్ చేయకపోయినా సరే ఆ ఓఎంఆర్ షీట్ తో ఉన్న వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. సో ఇలాగా డిప్యూటీ కలెక్టర్లుగా, కొన్ని చోట్ల సూపరింటెండెంట్ పోలీసులుగా, ఇట్లా రకరకాల ప్లేసుల్లో పీపుల్ ఆర్ గెట్టింగ్ యునో అపాయింటెడ్. మ్యాటర్ ఏంటి అని అంటే వెంట్ బ్యాక్ ద సిచ్యువేషన్, ఒక ఫర్మ్ విచ్ గాట్ టైడ్ అప్ విత్ దిస్ ఎగ్జామ్స్, ఆ ఫర్మ్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ టు హ్యాపెన్ అని చెప్పేసి అన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ 2026 ఏంటి అని అంటే, ఎవరైతే ప్రశాంతంగా, అంటే మనం ఆబ్వియస్లీ బేసిక్ ఇమ్యూనిటీస్ ఇవ్వాలి ఒక కంట్రీలో అన్న జోన్ లో ఆలోచిస్తాం కదా, ఫుడ్ షెల్టర్ ఇవన్నీ ఓకే, బట్ వాటన్నిటితో పాటు ఒక బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఒక బేసిక్ నీడే కదా. ఆ ఎడ్యుకేషన్ విషయంలో ప్రొటెస్టులు జరగటం అనేది ఇట్ ఇస్ రియలీ రియలీ రియలీ సాడ్. దట్స్ ద సాడెస్ట్ పార్ట్ ఇది మ్యాటర్. కొంతమంది అంటున్నారు ఇదంతా ప్లాన్డ్ గా ఒకేసారి అందరూ చేస్తున్నారు అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఐ డోంట్ నో బ్రో, బట్ వెన్ స్టూడెంట్స్ కమ్ ఆన్ రోడ్స్ అండ్ సే, ఎస్పెషల్లీ ఒక అమ్మాయి మాట్లాడింది అనమాట, నేను యాక్చువల్లీ నేను ఈ టైంలో ప్రిపేర్ అవ్వాలి, 12 hours స్టడీ క్యాలెండర్ ఉంది నాకు, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి ప్రొటెస్ట్ చేశాను అనుకోండి, నాకు 2 గంటలు పోయినట్టే, బట్ మా పేరెంట్స్ కూడా నేను ప్రొటెస్ట్ చేస్తానంటే వద్దంటున్నారు, ఆడపిల్లవు కదా ఎలా పంపిస్తాను, ఓ రోజు మా డాడీ కొరీజన్ చెప్పి రావాలి, ఓ రోజు మా మమ్మీ కొరీజన్ చెప్పి రావాలి అని చెప్పి ఏడుస్తూ చెప్పింది అనమాట. అండ్ దాట్ మేడ్ మీ సాడ్. సో ట్రై టు గూగుల్ అరౌండ్ ఇట్ అండ్ ట్రై టు గెట్ ఇన్ఫర్మేషన్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. అండ్ యా, ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం చాలా సిచ్యువేషన్ దారుణంగా ఉన్నాయి. అండ్ ఒకటి మాత్రం చాలా గట్టిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, జనాలకు ఓపికలు పోయింది. అంటే ఏమాత్రం షిట్ ఇచ్చినా తీసుకుంటాం ఓపికలు అయితే నీళ్ళు చాలా గట్టిగా పోయినాయి. ఎస్పెషల్లీ యూత్ కి మాత్రం ఒక రేంజ్ లో పోయినాయి. సో ఏమాత్రం తేడా జరిగినా సరే ఇంకా ఎండగట్టేస్తారని అయితే క్లారిటీ అయితే ఉందన్నమాట నాకు. దట్స్ వాట్ ఈస్ ప్రెసెంట్ సినారియో. అది మ్యాటర్. ఐ హోప్ దిస్ కంటిన్యూస్ టు బి ద సేమ్ వే అండ్ గవర్నమెంట్ ఈస్ హెల్డ్ అకౌంటబుల్ అండ్ యా, అది సంగతి. ట్రై టు గెట్ ఇన్ఫర్మేషన్ అరౌండ్ ఇట్, రియలీ మేక్ యూ షాక్ ఫర్ అ వైల్. 9 7 6 3 6 1 9 6 6 ఇస్ మై కాలింగ్ నంబర్ ఇఫ్ యూ నో అబౌట్ ఇట్ అండ్ విష్ టు టాక్ సంథింగ్ అరౌండ్ ఇట్. అండ్ యా, ఈవినింగ్ టైంలో కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఇచ్చాయి, ఇప్పుడు గేమ్స్ ఆడాం కాబట్టి. యా, అది మ్యాటర్.

ఎస్ హృదయం మురళి అనే మూవీ నుంచి మంచి పాట విన్నాం. దే ధన ధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 మార్నింగ్ వైబ్స్ టైమ్ లో జనరల్లీ 7 to 10 మినిట్స్ అని వాళ్ళు ఈవినింగ్ టైంలో నన్ను ఎందుకు వింటున్నారు అంటే నాకే ఫోమో వచ్చింది. ఈవినింగ్ టైంలో కాల్ అసలు షో చేస్తే మీరు వేరే రకమైన రిసెప్షన్ ఇస్తారు అని చెప్పేసి అన్నారు. అండ్ యూ హావ్ ప్రూవ్డ్ ఇట్. ఈ రోజు అసలు ఆడిన గేమ్ కి ఫట్ ఫట్ ఫట్ ఫోన్ భలే వచ్చే కాల్స్ అండ్ బ్యూటిఫుల్లీ ఆన్సర్డ్. శాలిని గారు కాల్ చేశారు, వాసవ్ గారు కాల్ చేశారు, అండ్ యూ కెన్ హర్ష గారు ఫోన్ చేశారు, ఇలా లాట్ ఆఫ్ పీపుల్ కాల్డ్. బట్ బిఫోర్ ఐ లీవ్, ఆబ్వియస్లీ మీరు డే ఎండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పడుకునే ముందు ఓటీటీలో ఒక సినిమా చూడకపోతే ముద్ద దిగదురా అన్న బ్యాచ్ అని నాకు తెలుసు. సో నెట్ఫ్లిక్స్ లో హృదయం మురళి అని ఒక సినిమా ఉంది, తమిళ్లో దాని పేరు హృదయం మురళి. ఆ సినిమా ఉంది, చూడొచ్చు. అంటే లైన్ కి నేను కనెక్ట్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడైనా సరే హీరో హీరో ఒక అమ్మాయికి లవ్ ఎక్స్ప్రెస్ చేయాలా చేయలేడా అన్న ఫీలింగ్ తో పెడితే మాత్రం అదేదో కొంచెం ఐ కాంట్ టేక్ ఇట్, అది చెప్పారా బాబు అన్న ఫీలింగ్ లో ఉంటాను అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ థింగ్ సినిమా హ్యాస్ గుడ్ విజువల్స్. మై క్రష్ ఖాయదు ఇస్ దేర్, ప్రీతి ముకుందన్ ఇస్ దేర్, ఫాత్ ఫాదర్ గారు ఉన్నారు అండ్ తమన్ గారు ఉన్నారు. అసలు ఇట్ హాస్ గాట్ ఎవ్రీథింగ్, బ్యూటిఫుల్ విజువల్స్, బ్యూటిఫుల్ సౌండ్, ఎవ్రీథింగ్. బట్ ద సోల్ ఏమి నాకు కనెక్ట్ అవ్వలేదు. బట్ ఇఫ్ యూ హావ్ కెన్ వాచ్ వన్ బ్యూటిఫుల్ రామ్ కామ్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్, ఒక ఈజీ బ్రీజీ సినిమా అని అంటే మాత్రం డెఫినెట్లీ జోకులు వర్కౌట్ అవుతాయి, బట్ ఎమోషన్ ఎందుకో కొంచెం ఆఫ్ ఉంటుంది నాకు. యా, దట్స్ దట్ ఫిల్మ్ అబౌట్ అదే మురళి. అండ్ లెనిన్ Z5 లో ఉంది. లెనిన్ లో ట్విస్ట్ కి మాత్రం నేను గట్టిగా షాక్ అయ్యా. అసలు నాకు బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా నేను సినిమా థియేటర్లో చూడలేదు, బట్ ఇప్పటిదాకా ట్విస్ట్ నాకు తెలియకుండా ఉండడం అనేది చాలా పెద్ద విషయం అనిపించింది. సో చివరి దాకా ఆ విషయంలో షాక్ అయ్యా. యా, అండ్ నాకు భాగ్యశ్రీ పోర్షన్ కొంచెం ఎక్కువసేపు ఉంటుంటే సినిమాలో బాగుండి అనిపించింది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ లెనిన్. సో రెండు, లెనిన్ Z5 లో ఉంది, హృదయం మురళి నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఈ రెండింటికి బ్రేక్ ఇచ్చేయండి. అండ్ ఇంకొకటి, ఈ వారం August 14th అన రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యి, ఒకటి విశ్వనాథన్ అండ్ సన్స్ అండ్ ఇంకొకటి పళ్ళబురుసు అని ఒక సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ప్రజెంట్ చేసిన సినిమా. సో ఈ సినిమాకి కొంచెం క్లోజ్ గా లైట్ గా మార్కెటింగ్ లో నేను కూడా వర్క్ చేశా. అండ్ ఐ కెన్ ఓన్లీ టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఒక విషయం చెప్తా, అదేంటి అని అంటే, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ మనతో పాటు ఉంటే బాగుంటుంది, పేరెంట్స్ ని చూసుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది సార్. అండ్ బికాస్ ఆఫ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ యూ స్టే ఇన్ US అండ్ పేరెంట్స్ అంత దగ్గరగా ఉండరు అండ్ వాళ్ళకి ఏదైనా చిన్న జలుబు వచ్చినా దగ్గర వచ్చినా సరే ఒక చిన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది, అదే పక్క నుండి చూసుకుని ఉంటే బాగుండేది అని చెప్పి. దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ ట్యాప్స్ దట్ ఎమోషన్, దట్ ఇట్ ట్యాప్స్ దట్ ఎమోషన్ సో బ్యూటిఫుల్లీ అండ్ ఇట్ విల్ మేక్ యూ థింక్, ఇట్ విల్ మేక్ యూ ఫీల్ సంథింగ్ అండ్ విల్ మేక్ యూ రైట్ డెఫినెట్లీ. అది అంత బ్యూటిఫుల్ ఎమోషన్ అండ్ ప్రాపర్ తెలంగాణ యాక్సెంట్ తో తెలంగాణ కల్చర్ ని రూట్, తెలంగాణ కల్చర్ ని చూపిస్తూ చేసిన సినిమా అది సినిమా. ఓకే, సో అలాగని ఏదో ఎమోషనల్ డ్రామా ఉంటుంది అన్నట్టు కాదు, ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. అంటే మీకు ఇంకొంచెం షార్ట్ చెప్పాలంటే, నలుగురు తాతలు ఉంటారు, అందులో ఒక తాత ఫ్లర్ట్ చేస్తుంటాడు, ఆ తాతకు ఒక లవర్ ఉంటుంది, ఆ లవర్ పేరు రంబ. అలాగే ఇంకొక తాత ఉంటాడు, ఆ తాతకేమో US నుంచి కొడుకు డబ్బులు పంపిస్తూ ఉంటాడు, మనోడు ఇక్కడ అలెక్సా ఇట్లాంటివన్నీ కొనుక్కొని చిల్లేతో ఉంటాడు. అలాగే ఇంకొక తాత మనకి యూనో ఒక అందమైన మనోరాలు ఉంటుంది, ఇట్లా ఆ మనోరాలేమో అక్కడ కటింగ్ షాప్ లో ఉన్న కథంతో లబ్స్టర్ లో ఉంటుంది. ఇట్లా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ లు ఉన్నాయి సినిమాలో. సో యూ కెన్ టేక్ సమ్ టైమ్ అవుట్ ఈ వీకెండ్, ఐ థింక్ ఎక్కడ రిలీజ్ అవుతుంది తెలియదు, అన్నపూర్ణ కాబట్టి మంచి రిలీజ్ ఉంటుందని అనుకుంటున్నా. సో డాలస్ లో టైం తీసుకుని చూడండి అండ్ యూ ఫీల్ దట్ వార్మ్త్ ఇన్ దట్ ఫిల్మ్, అది సంగతి. అండ్ అలాగే విశ్వనాథన్ సన్స్ ఇస్ ఆల్సో రిలీజింగ్, సూర్య గారి మూవీ. సో ఆబ్వియస్లీ కరుపు చూసి వీరభద్రుడు తెలుగులో చూసి చాలా మంది ఐ వింటే సురేష్ గారు బ్యాక్ అని అన్నారు. ఇప్పుడు సంజయ్ రామస్వామి లాంటి క్యారెక్టర్ ఆయన చేస్తూ మళ్ళీ గజనీ లాంటి సూర్య ఇస్ ఆల్సో బ్యాక్ అని మాత్రం డెఫినెట్లీ చెప్తారని నా ఫీలింగ్. ఎందుకంటే వెంకీ అట్లూరి గారు ఇస్ డైరెక్టింగ్ ద ఫిలిం కాబట్టి హై హోప్స్ ఆన్ ఇట్. ట్రైలర్ మాత్రం చాలా బాగా కట్ చేశారు, ఇట్ హాస్ ఎవ్రీథింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్ టు వాచ్ ద ఫిల్మ్. అది యా, అది సంగతి. రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ ఫ్రమ్ దీస్ టూ ఫిలిమ్స్ ఇస్ కమింగ్ అప్ ఫర్ యూ. అండ్ రేపు మళ్ళీ నా టైంలో 7 o'clock కి కలుస్తాం మిమ్మల్ని, 7 to 10, అండ్ మిస్ అవ్వద్దు. ఇన్స్టాగ్రామ్ లో నా హ్యాండిల్ పేరు అవినాష్ మంచిరాజు, అండ్
వీడెవడు ఈ టైంలో ఎందుకు కలిసాడు, అసలు వీడి షో ఏంటి, హడావుడు ఏంటి అని కొంచెం కనుక్కోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో అవినాష్ మంచిరాజ్ మై హ్యాండిల్. అలాగే మా రేడియో సర్వే కూడా ఫాలో అవుతూ ఉండండి, ఇంకా మీకు లైవ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, కమింగ్ అప్ పళ్ళ బురుసు మూవీ నుంచి కొత్త సోకు అనే పాట. టు గివ్ ఎ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ సాంగ్, ఒక 70 ఏళ్ల తాత వాంట్ టు గెట్ మ్యారీడ్ అగైన్, ఏంటి కాంటెక్స్ట్ అనేది సాంగ్ అనమాట. కవి సంగతి కమింగ్ అప్ ఫర్ యూ కొత్త సోకు అండ్ బ్యాక్ టు బ్యాక్ విశ్వనాథన్ సన్స్ నుంచి వెడ్డింగ్ సాంగ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
8: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ఐఎమ్ రామూ పాల్ వర్మా.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: Kodi rupayala kosam mee aakhari prashna. Radia?
3: Yes sir.
2: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
2: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthundi. They also offer catering because their food is so irresistible.
4: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandinche vidhanam ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
7: పిచ్చి చందు, స్వదేశ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
9: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాంగు పాల్గొన్న
1: అందరికీ నమస్కారం. నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 ఎఫ్ఎం HD3.
12: నన్నకు తీ తక తడాంగు త

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Istilamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్, ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM. History quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next time, Radio Surabhi.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
6: హాయ్, నేను మీ తేజ సజ్జా.
7: టు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3,
5: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హల్వా?
1: నా ఫేవరెట్.
0: ఇప్పటి నుంచి
1: నువ్వు చేసినావు కదా.
0: చెప్పనే లేదు.
1: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
0: రిటర్న్ గిఫ్ట్.

0: నువ్వైనా జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
7: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్, ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి
3: 21487538.
2: గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 at 919-491-4514.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా చేస్తామంటే రెడ్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: నమస్కారం, నేను సింగర్
2: శ్రీకృష్ణ.
1: మీ శ్రీనివాస
3: హరిశంకర్.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ్చ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
5: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothu. Keep listening me next on Radio Surabhi.
6: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
7: Satra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti, ani ayurvedam cheptundi. Ante ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
11: నేను మీ ఆర్జే భార్గవి.
12: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
13: దిస్ ఇస్ కోటి.
14: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్, వి నేస్తాం
0: రేడియో సురభి.
6: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: 107.9 FM HD3.
15: హలో బాయ్స్ అండ్ గర్ల్స్, దే సా

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, నేను దిస్ ఇస్ శ్రీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: లుక్స్ కోటి.
5: దిస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: Good morning.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: ప్రకృతి, దాని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బి యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: Hi, I am Ram Gopal Varma.
3: Andariki namaskaram, nenu Vijayana Aditya.
4: Nenu mee nalugo sinham Sai Kumar.
5: Nenu mee Chandra Bose ni tappakunda vinandi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Mee telugu nestam Radio Surabhi.
8: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam. Effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th. Only on Radio Surabhi 107.9 FM HD3.
4: America ochinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: Hi guys, this is Harish Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening me next on Radio Surabhi.
8: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
8: 107.9 FM HD3.
12: హలో.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: స్కూటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమ

0: పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
1: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
1: టూ లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: హోలా, బియన్వెనిటో, డిస్ఫ్రూటార్ ఫియెస్టా.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సైకో మార్క్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐ ఎం రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: celebration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామేంటి, లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call
5: 848-244-0213. Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
6: You are listening to Radio Surabhi 107.9 FM, HD3.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
8: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను విచిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: क्या बात बोला चिड़िया, मेरा दिल पिथर पिथर हो गया।
1: अयो मिम्मेल का నేను నేనేదో సరదాగా రాసుకున్న పాట ప్రాక్టీస్ చేసుకుంటున్నానంతే అంతే అంతేనండి

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ లో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ విజిట్ indiabazarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: calibration knowledge, though, Nico best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhav. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో.

కన్ను కొట్టి చూసనంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసనంట సుందరి, మనసు మీటి వెళ్ళనంట.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను నివ్యాన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
2: రేడియో సురభి. 107.9 FM HD3.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge to neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kavintalaki, Kerintalaki. Era of address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telivinestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: I am Ramgopal Varma.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, visit vvfactech.com or call 848-244-0213.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle?

0: Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, timing aina. Diga thoduga Radio Surabhi, America lo telugustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ దాని, బిస్వెళ్ళ బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో.

0: It's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వేరు చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్. Visit vvfactech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nandaji 3 at 919-491-4514.
4: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా చూడగా రేడియో సురభి అమెరికాలో తెలుగుదేశం.
9: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్ లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ మాలి టిక్కా విత్ చనగ పరాఠా.
10: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
0: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్కా లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్కా.

0: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com, perfect for dine in, take away or full service catering.
9: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi dhanam indhanam, effective wealth management strategies. Me pers-

0: only on Radio Surabhi 107.9 FM HD3.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా ఏంటి ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, GT Electronics can help you design.

0: to g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Chapman sir, what you'd like to order?
4: Baya, in the specials me lagara?
3: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus stem, amki paneer tikka, which ami kava parata.
4: Huh? In the bro, gandhi yeppi no, and specials maathra mein adina.
3: Inka onne, Chapman tara, meed appadena authentic vegetarian, Jain or vegan food crave just narante.
5: Adayar Anandavan A to B, your vegetarian restaurant
3: is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
5: Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet.
3: Fresh, delicious. And made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway, or full service catering.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi dhanam indhanam, effective wealth management strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
10: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
13: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి Farms. Visit vvfactech.com or call 848-244-0213.
12: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avva?

0: electronics.com or call Nandaji3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, timing aina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సాంకి పన్నీర్ టిక్క, పిచ్చా మీ కబాబ్ పరోటా.
4: ఎందుకు బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meekandistondi dhanam indha.

0: ఎఫెక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్, మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ధనం ఇంధనం, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే స్టార్టింగ్ జూలై 11th, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: ఆహార విధి విశేష ఆయత్నాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, visit vvfactech.com or call 848-244-0213.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com or call Nanda G3 at 919-491-4514.
6: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
7: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లాహ్ చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ made with care. A2B Texas.com, perfect for dine-in, takeaway or full service catering.
11: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
12: Radio Surabhi.
13: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
11: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్.

0: or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బిక్స్ యుడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా కూడా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
10: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్ యుడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, కాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా. హా,
4: ఎందుకు బ్రో గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hi, name is Aarti Patnaik. America lo మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
1: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెడ చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ care. A2BTexas.com. Perfect for dining, takeaway or full service catering.
0: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: విధానం, ఎఫెక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్, మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ధనం ఇంధనం, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే స్టార్టింగ్ జూలై 11th, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9727979999.
0: Tiring workout ski, workout is solution. Radio Surabhi, America lo telugu nestam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, హన్ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పిచ్చామి కబాబ్, పరాటా.
6: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dining, take away or full service catering.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఈ ప్లేసెస్ లో మీల్స్, ఫ్రెష్ ప్రొడ్యూస్ అండ్ బేబీ సప్లైస్ లాంటివి అవసరమైన వాళ్లకి ఉచితంగా ఇస్తారు. కాల్ 211 ఆర్ చెక్ యువర్ సిటీ వెబ్సైట్ ఫర్ లొకేషన్. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఇస్ ఎ స్ట్రెంగ్త్. ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు ఫుడ్.
1: ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ కర్రీ దోశ.

శుభోదయం శుభోదయం శుభోదయం. నిన్న సాయంత్రం 9 PM కూడా దగ్గర దగ్గర ఈ

గుడ్ నైట్ చెప్పింది కూడా నువ్వే కదా అవి. ఎస్, నేనే వచ్చా. దే ధనాధన అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఏ కాదు, నిన్న ఈవినింగ్ వైబ్స్ కూడా షేర్ చేసుకున్నారు అనమాట. సో ఎందుకు నిన్న రావాల్సి వచ్చిందంటే, ఆబ్వియస్లీ నేను పొద్దున మీతో మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఈ మధ్యన ఒకటైతే ఫిక్స్ అయ్యా, అసలు గ్యాప్ ఇవ్వకుండా మాత్రం ఎమోషన్ అట్లానే ఇస్తూ ఉండాలి, మీతో మాట్లాడుతూనే ఉండాలి, మీరు మాట్లాడిన నేను వింటూనే ఉండాలి అన్నట్టే ఫిక్స్ అయ్యా అనమాట. సో అందుకే మార్నింగ్ మిస్ అయితే ఏంటి, సాయంత్రం సరదాగా అట్లా కలిసేద్దాం అనుకున్నాం. బట్ వాట్ ఎ గేమ్ మ్యాన్, మంచిగా చాలా మంచిగా ఆడడం, చాలా బ్యూటిఫుల్ గా యూనో స్టార్ట్ అయింది అండ్ ఎండ్ అయింది కూడా. సో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. నిన్న కాలేజ్ అవర్స్ ఫోన్ చేశారు, ఐ థింక్ షాలిని గారు అండ్ హర్ష గారు, మా వాసవ్ గారు, లాట్ ఆఫ్ కాలర్స్ కాల్డ్. యా, సీరియస్ స్టార్ట్ చేసే ముందు వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ దట్, సో ఎప్పుడైనా సరే రీస్టార్ట్ బటన్ క్లిక్ చేయడానికి సంశయించద్దు ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ అవే టుడే. మనం అనుకుంటూ ఉంటాం కదా, జనవరి నుంచి స్టార్ట్ చేసిన విశిష్టి పార్టీ కొంచెం పక్కెళ్ళే ఉంటుంది ఆబ్వియస్లీ. కొంతమంది అక్టోబర్ వచ్చాక నిద్రలేస్తారు, ఇంక 3 నెలలనే ఉంది మన దగ్గర, 3 నెలలు చింపేద్దాం అదగొట్టేద్దాం అని చెప్పి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ దట్, సో ప్రతిసారి అక్టోబర్ దాకా వెయిట్ చేయక్కర్లేదు, ప్రతిసారి ఈ టైంలోనే లేవాలా ఈ టైంలోనే స్టార్ట్ చేయాలా అన్నట్టు అనుకోకర్లేదు. అస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరికి మనం చెప్పక్కర్లేదు ఇది అవుతుందని చెప్పి. సో ఆల్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ దట్, మీరు ఏదైనా స్టార్ట్ చేద్దాం అంటే స్టార్ట్ చేసేయండి, అండ్ మళ్ళీ మధ్యలో ఒకవేళ పాజ్ వచ్చినా పాజ్ తీసుకోండి, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఎవరికి, యూ డోంట్ ఓ ఎక్స్ప్లనేషన్స్ టు ఎనీ వన్ అవుట్ దేర్, ఓకే. సో అది మీ వర్కౌట్ ప్లాన్ కావచ్చు లేకపోతే ఎనీథింగ్, సో యూ డోంట్ ఓ ఎక్స్ప్లనేషన్స్ టు ఎనీ వన్ అవుట్ దేర్, అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రీస్టార్ట్, గో అండ్ రీస్టార్ట్, ఓకే. సో టుడే ఐఎమ్ టెలింగ్ యూ ఒక్కసారి గుర్తు చేస్తూ టు రీస్టార్ట్ థింగ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకళ్ళు లైఫ్ ని రన్ లో పోరుస్తారు, ఒకళ్ళని లైఫ్ ని ఒక స్లో వాక్ లో పోరుస్తారు, బట్ యాజ్ ఫార్ యాజ్ యూఆర్ నాట్ స్టాపింగ్ అండ్ యూఆర్ యాక్చువల్లీ మూవింగ్ ఫార్వర్డ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు రన్నింగ్ ఆన్ టు మీ, బికాస్ ఏదో మూమెంట్ రోజు మొమెంటం పిక్ అవుతుంది అండ్ అక్కడి నుంచి నో డాడీ లిజనింగ్, అది మ్యాటర్, ఓకే. సో బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్బి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. సో కొంచెం మోటివేషన్ కి ఫస్ట్ మంచి కొంచెం ఊపున్న పాటలు వేస్తా, ఆ తర్వాత నుంచి కొంచెం మెల్లగా మెలడీస్ లో షిఫ్ట్ అవుతాం.

Yes, we are back. Dev Dhanadhar Avinash, the DFW vibes in Haroli on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Me andariki red car theory telusa. Red car theory. అది ఏంటి అని అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్ లో వెళ్తున్నారు, వెళ్తుంటే ర్యాండమ్ గా ఈ రోజు నువ్వు దారిలో వచ్చినప్పుడు ఎన్ని రెడ్ కార్స్ నువ్వు గమనించావు ఆర్ రెడ్ వెహికల్స్ గమనించావు అని అంటే ఐ డోంట్ థింక్ సో నాకేం గుర్తులేదు అని చెప్పారు అంట. కానీ అదే రెడ్ కార్ నేను నువ్వు కనుక దారిలో వచ్చేవాడు గమనిస్తే నేను నీకు $1,000 ఇస్తానని అంటే ఆబ్వియస్లీ గమనిస్తారు. ఎస్ ఐ స్పాటెడ్ 4 or 5 ఇక్కడ కుదిరితే వీలైతే ఫోటోలు తీసుకుని ప్రూఫ్ కూడా పెట్టుకుంటారు వాట్సాప్ లో పంపించడానికి. ఇంత చేస్తాం కదా. సో దాట్ ఈస్ ద కేస్ విత్ లైఫ్ కూడా అనేది థియరీ అనమాట. సో మీరు ఎక్కువ రిజెక్షన్ గురించి ఆర్ బాధపడే విషయాల గురించి ఎక్కువ తలచేసుకుంటే లైఫ్ అదే చూపిస్తూ ఉంటుంది. ఆర్ ఎల్స్ మీరు ఎక్కువగా ఇవి కాకుండా పాజిటివ్ విషయాలు గుర్తు చేసుకుంటే అది చూపిస్తుంది. ఓరు బాబా సింపుల్ గా ఇది ఆల్రెడీ మన సంస్కృతంలో చెప్పారా బాబు, యద్భావం తద్భవతి. అదే సార్, యద్భావం తద్భవతి అనుకోండి మీరు ఏం ఫీల్తారు, ఓ వాట్ ఇస్ అంటారు. అదే రెడ్ కార్ థియరీ అంటే ఓ వా వాట్ ఆర్ వెస్టర్న్ అడాప్టేషన్ ఆఫ్ ద థింగ్స్ అని చెప్పి దాన్ని చాలా పెద్ద విషయంలో చూస్తారు కదా. అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అనమాట. అదే సంగతి, మెల్లగా కరగని రెండు మనసుల దూరం. సో అంటూ వర్షం నుంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది, మీరు మాత్రం ఆలోచిస్తూ ఉండండి. గ్యాప్ లో రెడ్ కార్ దొరికిందా, దొరకపోతే దొరికిందో చూడండి.

0: Yes, we are back there. Dhanadhana Vinash. So, DFW Morning Vibes in Haroli on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Asaru, summer. Finally, the great summer is coming to an end and operation law. Happy feel of early. Pillars, school of early join us and a feeling. But with any mother, what interesting that's happening is thing is that is happening is that. నేను ఇక్కడ ఇండియాలో ఆడవాళ్ళ దగ్గర ఈ గోరింటాకు ట్రెండ్ చూసాను. ఓకే, చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ యూనో మా ఇంట్లో వెనకాల పెరట్లోనే వచ్చేవి, సో అక్కడ మిక్సీ పట్టేసి పెట్టుకునేది అనమాట. బట్ ఇప్పుడు ఆఫీస్ లో ఫ్రెండ్స్ సౌకర్యం లేదు కాబట్టి ఎవరెవరు ఎక్కడి నుంచో అసలు లిటరల్ ఇంత బౌల్ ఆఫ్ గోరింటాకు పట్టుకొస్తే దాన్ని బంగారం లాగా ట్రీట్ చేస్తారనమాట. సో 3 డేస్ బ్యాక్ మమ్మీకి తీసుకొచ్చి ఇచ్చా ఒక బౌల్ పెట్టుకుంది. దాని తర్వాత ఏంటి లిటరలీ 11 తర్వాత మా అమ్మని లేపి కూర్చోబెట్టడం చాలా పెద్ద విషయం. లేచి పెట్టుకుంది, మళ్ళీ 3 డేస్ తర్వాత మా పిన్ వచ్చింది తీసుకొచ్చింది, అసలు మళ్ళీ పెట్టుకోవడం స్టార్ట్ చేసింది అనమాట. నిన్ను కూడా ఆల్మోస్ట్ పడుకున్నాడు 12. అది డెడికేషన్ ఉంటుంది చూసారా ఆడవాళ్ళ గోరింటాకు విషయంలో. అది చూసాక అసలు నేను ఎంత సర్ప్రైజ్ అయినంటే మాట్లాడదాం దీని గురించి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. స్టే ట్యూన్.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్.

0: పెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
1: ఇండియా వెళ్ళలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఫ్రెండు, ఫ్రెండు, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్ ఫ్రెండు.
7: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
6: ఏంటి ఫ్లవర్సా? తను ఏమన్నా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
7: ఏ షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
6: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
7: ఓకే,

0: చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో 101 టెంకాయల కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: 101 టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్, ఐడియా డెక్టెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్, కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొన్ని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కానట్టు అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా? చీ చీ చీ.

0: తన గురించి ఒక కవిత రాయినాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండ్ ఎందుకు రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.
2: ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా డెడ్ ఎండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం

Yes, Dev Dhanadana Vinash to DFW Morning Vibes in her only on Radio Suravi 107.9 Shri3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. In the evening, every day show in Naru, in the evening, go to Chanandi, you know. Yes, అంటే నేను పొద్దున్న లేదు, నేను ఈవినింగ్ వచ్చాను. సో ఈరోజు మార్నింగ్ కూడా వినబడుతున్నాను. సో ఎవరైనా వినుంటే కనుక జస్ట్ యూ కెన్ డ్రాప్ బై అండ్ సే హాయ్. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. సో ఈ టైంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం దట్ ఐ వాంటెడ్ టు షేర్ ఏంటి అని అంటే, ఇప్పుడు మొన్నటి దాకా ఢిల్లీలో జరిగిన వాట్ ఎవర్ చర్చ అండ్ రిగార్డింగ్ రెసిగ్నేషన్ ఆఫ్ ద మినిస్టర్, ఇవన్నీ ఒక సైడ్ ఆఫ్ ద కేసు అయితే గనక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ జార్ఖండ్ ఏంటి అని అంటే, జార్ఖండ్ లో ఆల్రెడీ పబ్లిక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ ఎగ్జామ్స్ లో కట్ ఆఫ్ కన్నా తక్కువ వచ్చినా కూడా కొంతమందికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. దట్ ఈస్ అ రీసెంట్ స్కామ్. దానికోసం విద్యార్థులు బయటకు వచ్చి లిటరలీ బాబు ప్రాబ్లం ఇది అని చెప్పి వాళ్ళు ఒక రేంజ్ లో ధర్నాలు చేస్తారు. ఇన్ఫాక్ట్ సేమ్ జంతర్ మంతర్ లేనట్టు ఒక ఆయన ఆభరణ దీక్ష కూడా చేస్తున్నారు అనమాట. అది సంగతి. సో ఒకటి మాత్రం, వాట్ ఈస్ అ న్యూ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇస్ దట్ యూత్ ఎక్కడైనా సరే ఇప్పుడు ఇండియాలో ఏదైనా ఒక ప్రాబ్లం జరిగితే మాత్రం తీసుకునే సిచ్యువేషన్ లేరు, ఎవరికి వాళ్ళు గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు. అదైతే విషయం జరుగుతుంది అనమాట. సో ఆన్ దాట్ నోట్, ఇప్పుడు కూడా వాళ్ళని యాంటీ నేషనల్ అని చెప్పి అలా అని ఇలా అని వాళ్ళని ఏదో ఒక మాట అనకుండా ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేస్తే బెస్ట్ అన్న ఫీలింగ్. దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. అండ్ దీని గురించి మాట్లాడడం 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Untunaru ippudu konjam relax ay paata coming up for you.

Yes, summer. Summer is definitely not the same. Dev Dhanadhar Avinash Thor, DRW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3 Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. Yes, summer, definitely summer prati okkalki okkate kaadu. Ante normal truck driver meeru vilichi adigaru ankonde abba madhyanam time lo అసలు బయట ఎస్పెషల్లీ 2 to 5 టైంలో వెళ్ళాలంటే మామూలు చుక్కలు కనిపించట్లేదు, చాలా చుక్కలు కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తారు. అట్ ద సేమ్ టైం ఒక ఒక నార్మల్ షారుమా ప్లేస్ లాంటి ప్లేస్కి లేదా హాట్ డాగ్స్ తీసుకుని బీగల్ లాంటి ప్లేస్కి వెళ్తే, రోడ్ సైడ్ ఒక ప్లేస్కి వెళ్తే ఎస్పెషల్లీ మధ్యాహ్నం టైంలో పక్కన మండుతూ ఉంటుంది, వేడిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడే స్టవ్ దగ్గర నిలబడి పనిచేయాలి అని చెప్పి గుర్తొస్తూ ఉంటుంది. కానీ అదే ర్యాండమ్ గా ఒక మాల్లో ఎక్కడో పనిచేసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, అబ్బా ఐ థింక్ ఐ మేడ్ ద బెస్ట్ చాయిస్ సమ్మర్ టైంలో ఇక్కడ పనిచేయడం, ఐ థింక్ ఐ లవ్ మై జాబ్ అని చెప్తాడు అనమాట. సో ఇప్పుడు ఈ మూడు విషయాల నుంచి ఏం గమనించాలి అవి అని అంటే మాత్రం ఒకటే చెప్తా, సమ్మర్ ఇస్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీవన్. ఇన్ కేసు మీరు రెగ్యులర్ గా షార్మా షాప్కి వెళ్తే వాళ్ళకి ఒక కూలర్ గిఫ్ట్ ఇవ్వండి, లేదా రెగ్యులర్ గా ఇట్లాంటి యూనో ట్రక్ డ్రైవర్ ఇట్లాంటి వాళ్ళ ప్లేస్కి అయితే వాళ్ళకి ఎక్కువ వెళ్తుంటే కుదిరితే ఒక చిన్న ఫ్యాన్ కొనివ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవే సంబంధం లేదు ప్రశాంతంగా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేశాను అని అంటే మంచి వెకేషన్కి వెళ్ళిరండి, ఇంకా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వస్తుంది కాబట్టి. యా సో అది సింపుల్, ఉన్న సిచ్యువేషన్ లో ప్రాబ్లం వెతికే దానికన్నా సొల్యూషన్ ఎత్తుకుంటే బెస్ట్ కదా, అది మ్యాటర్. హ్యావింగ్ సెడ్ దట్, నేను మొన్న రీసెంట్ గా యూనో పూణే వెళ్ళినప్పుడు పీక్ సమ్మర్ టైం అనమాట, అంటే ఇండియాలో అరౌండ్ ఏప్రిల్ మే పీక్ టైం కదా, ఐ వాజ్ లైక్ షాక్డ్. అంటే ఇప్పుడు క్యాబ్ లో వాళ్ళు కూడా చిన్న చిన్న ఫ్యాన్స్ పెట్టుకుంటున్నారు, ఆ పెట్టుకున్న ఆ హీట్ కి అసలు ప్రాపర్ గా బ్యాలెన్స్ అవ్వట్లేదు అనమాట. అండ్ 7 o'clock 6 o'clock పూణేలో ఉన్న వాళ్ళందరూ, తెలుగు వాళ్ళు లేదా సౌత్ ఇండియన్స్ వీళ్ళందరూ వచ్చేసి మంచి దోశ తినాలి ఇడ్లీ తినాలి అని చెప్పి కేఫ్ దగ్గరకు వచ్చారు అనమాట. మీరు అసలు నాకు అనిపిస్తుంది అనమాట, దూరం చూసినప్పుడు ఆ ఉక్కబోతలు వాళ్ళు ఆ ఇడ్లీలు దోశలు వీళ్ళందరికీ పర్ఫెక్ట్ గా ఇస్తారు.

ప్రాపర్ చేస్తూ మళ్ళీ చెమటలు దుడుచుకుంటూ పని చేస్తూ అమ్మో ఎంత కష్టం రావాళ్ళ జాబ్ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఆల్ ఐ వాంట్ టు టెల్ ఇస్ దట్ సొల్యూషన్ మన దగ్గర ఉంటే సూపర్ గానే ఉంటుంది, బట్ ఒకవేళ ఈ సమ్మర్ టైంలో ఎస్పెషల్లీ మీరు అనుకున్న ఆర్డర్ ఒకవేళ లేట్ గా వచ్చినా, మీరు ఒక ప్లేస్ లో ఎక్కువగా వెయిట్ చేయాల్సి వచ్చినా, ఆల్ యూ కెన్ డూ ఇస్ దట్ బీ మోర్ ఎక్స్ట్రా కైండ్ టు దట్ పర్సన్. అది సో మీరు ఒక గ్యాస్ స్టేషన్ లో కావచ్చు, లేకపోతే నార్మల్ రోడ్ సైడ్ వెళ్ళే ఫుడ్ ట్రక్ దగ్గర కావచ్చు, లేకపోతే ఒక యూనో లోకల్ వెండర్స్ దగ్గర కావచ్చు, వెళ్ళినప్పుడు ఏ ఏరియాస్ లో ఆర్ ఏ ప్లేసెస్ లో అరే జనాలు ఇక్కడ కొంచెం కైండ్ గా ఉంటే బాగుంటుంది, అవి పాప సమ్మర్ లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని ఎవరి గురించి అయినా మాట్లాడాలనిపించిందా? లెట్ మీ నో యువర్ థాట్స్. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఓకే, ఇప్పుడైతే మాత్రం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి డాలస్ కి వచ్చి అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అలాంటి టైంలో కొంచెం కైండ్ గా ఉంటే పోలే అన్న పాట వస్తున్నా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి. అండ్ కాల్ చేయండి మాస్టర్, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. Yes, ask your mom to call. I'm talking to you only.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడ.

0: నాకు దాని ఆన్సర్ తెలుసు. మై డ్రీమ్స్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై డ్రీమ్స్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
1: Yes, we are back. Dev Dhanadana Vinash to DFW Morning Vibes in Haroli on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. Vintunnaru and ee time lo oka traffic lo okasari tongi chuste Dallas lo main lo main ee centers daggara ikkada undante ee center daggara ledo ani cheppamanta avi antaramata. So I-35E, బేసికలీ FWHOV రోడ్ నుంచి డౌన్ టౌన్ ఏరియాలో ట్రావెల్ చేస్తుంటే పీక్ ట్రాఫిక్ ఉంది. అండ్ 45 రోడ్ కూడా మోరల్ సేమ్ అదే సిచ్యువేషన్. 635 టువర్డ్స్ విక్రీ మీడో నుంచి లేక్ హైలైట్స్ వైపు, ఎస్పెషల్లీ ప్లేన్ వైపు వెళ్తుంటే కానీ యూ మైట్ సీ సమ్ ట్రాఫిక్. అండ్ లూస్ విలే నుంచి క్యాజువల్స్ వైపు వెళ్తుంటే కొంచెం ట్రాఫిక్ కనిపిస్తుంది. అండ్ ఫాక్స్ హోలో సైడ్ వెళ్తున్న వాళ్ళకు కూడా యూ మైట్ సీ సమ్ ట్రాఫిక్ ఆన్ ద 80 రూట్ అది. సో ఫోర్ట్ వర్త్ లో మాత్రం క్రేజీగా కొత్తగా కొన్ని ప్లేసుల్లో కనిపించింది. కెనడేల్, సౌత్ షాలింగ్టన్ దగ్గర అండ్ యూఎస్ దగ్గర అది మెయిన్ సెంటర్ దగ్గర కొంచెం ఈజీ పర్లేదు, కొంచెం హ్యాండిల్ చేసే ట్రాఫిక్ ఏ ఉంది. దట్స్ ఇట్. ఇది కాకుండా ఇంకెక్కడైనా ఎక్సైటింగ్ ప్లేస్ లో ట్రాఫిక్ ఆగింది అని అంటే గనక కాల్ చేయండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. సో మ్యాటర్ ఏంటంటే నేను రీసెంట్ గా ఒక రీల్ చూసాను అనమాట, విచ్ ఇస్ అబౌట్ డాలస్ ట్రాఫిక్. సో నాకు డాలస్ లో ఈ మలుపులు ఉంటాయి కదా, ఈ పెద్ద పెద్ద పైనుంచి ఏరియల్ వ్యూ చూస్తే ఒక వే నుంచి ఇంకో వేలో ఒక అట్లా దూసుకెళ్ళిపోతుంది కదా. సో ఆ వే చూసినప్పుడు నాకేం గుర్తొస్తుందంటే అని చెప్పి వెంకి సినిమాలో జగదాంబ చదురుగా చెప్తారు కదా, నీ జీవితం మలుపు తిరగబోతుంది అని అంటే మలుపు తిరగడం కాదురా మేము తిరుగుతున్నాం అని చెప్పి తిడుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్పి చెప్పాడు అనమాట. అది సంగతి ఏమాడకమంటే పొద్దు పొద్దున ఒక్కసారిగా వెంకిని తలుచుకుంటే ఒక మంచి మంచి బ్యూటిఫుల్ పాట వినాలనిపిస్తుంటుంది. బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తాయి రవితేజ గారి, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఈ రోజు కావాల్సిన ఎనర్జీ అంతా ఈ రెండు పాటలు వచ్చేస్తుంది అనమాట. మామూలు ఉండదు, వినండి.

ఆయన మనిషి అన్నాక చదువు సంస్కారం బుద్ధి జ్ఞానం మంచి చెడు శాంతి సహనం అన్ని నేర్చుకోవాలరా అప్పుడే బాగుపడతాం అవునా శాస్త్రి గారు నేర్చుకోరా ముందు నేర్చుకో బాగుపడటం కాదు బయట

Yes, we are back. Dedh Dhanadhan Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. Yes, ee time lo maa Murthy gar cheppina koncham light ga unde health updates ento chepta kada. Matter ante, idu varaku manavallu ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా వారాలు చేస్తుంటారు అన్నమాట. సాటర్డేలు ఆదివారాలు ఓన్లీ టిఫిన్ మాత్రమే తింటారు. అండ్ కొన్నిసార్లు ఈవినింగ్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఇంక ఎక్కువ తినడం ఆపేసామమ్మా, తగ్గించేసామమ్మా, అదమ్మా ఇదమ్మా అని అంటూ ఉంటారు అన్నమాట. సో ఈవెన్ రీసెంట్ గా మా మదర్ ని కూడా ఒక డయాబెటిస్ చెకప్ కి తీసుకెళ్లినప్పుడు కూడా ఎర్లీ డిన్నర్స్ అని అంటున్నారు అన్నమాట. సో నేను ముందు అంటే ఇలాంటి విషయాల మీద అసలు కంట్రోల్ ఉంటుందా, ఒక 12 అవర్ విండోలో మనం తినకుండా ఉండగలుగుతామా ఏంటి అనుకున్నాను, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అని చెప్పి మా మూర్తి గారు ఒకసారి గట్టిగా చెప్పారనమాట. అరే నేను జోక్ చెప్పట్లేదు కానీ లిటరలీ ఒక ఎర్లీ డిన్నర్ కనుక చేసేసి మళ్ళీ ఏ మార్నింగ్ ఇప్పుడు 7 కి క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 7 కో 8 కో ఓపెన్ చేస్తే అసలు కడుపు ఎంత రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుందో తెలుసా నీకు. ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్. నువ్వు కావాలంటే ట్రై చేయి. ఇప్పుడు ఎవ్రీ 14 డేస్ కి ఒకసారి, లేకపోతే ఇప్పుడు ఏకాదశి ఫాస్టింగ్ అంటే చేస్తారు కదా, ఆ ఫాస్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్

day when you eat, how easy your gut will be, or how happy your gut will be, no gamanincha. So what is that one thing that you can actually do good to your body enti ante, you know, extend that hours of windows of fasting as much as possible ante unna. So definitely ippudu oka age vachin tarvata ippudu mummy kuda ni control cheyadam chaala kashtam aipothundi, but having said that, she is making sure she is sticking by to complete the dinner by 8 at least. Next day morning 8 gani she is not taking anything. So in that way ento kontha కంట్రోల్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇఫ్ దట్ 12 అవర్ విండో నుంచి కొంచెం పెరిగి ఇంకొంచెం ఏమైనా ప్రాపర్ గా ఉండగలిగితే, సో కడుపుకి ఎక్కువ రెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు అండ్ బాడీ రీసెట్ బటన్ కూడా ఈజీగా నొక్కడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు పక్కన పెడితే 14 డేస్ ఒక్కసారి కనుక ఫాస్టింగ్ చేశారంటే ఇంక అసలు జింగ్ జింగ్ అమేజింగ్ అది. సో రీసెట్ బటన్ ఇస్ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు మామూర్తి గారు. ఆర్ యూ డూయింగ్ ఇట్ ఆర్ నాట్? ఆలోచించండి. ఇప్పుడైతే మాత్రం రెండు పాటలు మీకోసం, ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్, నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఇప్పుడైతే మాత్రం రెండు బ్యూటిఫుల్ మెలడీస్ యాక్చువల్లీ, అండ్ అందులో ఒకటి పొద్దు పొద్దున ఏఆర్ రెహమాన్ గారిని కొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది. సో ఆ పాట ఒకటి, ఇంకొక మంచి ఎనర్జీ ఉంటున్న పాట ఒకటి, రెండు మిక్స్ చేసి వాడదాం. కమింగ్ అప్ ఫర్ యూ, ప్రియురాలు పిలిచిందనే మూవీ నుంచి పాట.

0: చిన్న చిన్న కోరికలండి, చిన్న చిన్న కోరికలు. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతే ఎందుకు ఈ జన్మ? Yes, that's what they want to say. But chepare, they Dhanadhan Avinash through DFW Morning Vibes and her only on Radio Survey 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. Ee roju show chala simple ga munde oka pedda board petti mari cheptunna enti ante it is a lady special. Okay, lady special to be vocal about what you want. Okay, what do you want? అంటే పెద్ద పెద్ద విషయాలు కాదండి, గోల్డ్ నెక్లెస్ ఇవన్నీ కాదు, చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న కోరికలు. అండ్ అందుకు మించి ఇంక దాని గురించి మాట్లాడలేదు. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా అమ్మ ఉంది, నిన్న అంటే 3 డేస్ బ్యాక్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వెళ్ళేటప్పుడు ఆంటీ పెట్టుకుంటారు కదా అని చెప్పి గోరింటాకి ఇచ్చింది అనమాట. మా అమ్మ జనరల్లీ 10:30 తర్వాత పొరపాటు నేను సినిమా చూద్దాం లేపినా సరే ఫ్యాట్ మన్ రెండు అని పీక్కుంది, కానీ పొరపాటును కూడా డిస్టర్బ్ అవ్వదు అనమాట. అలాంటి 10:30 లేచి చాలా నియమంగా గోరింటాకు పెట్టుకుని ఒక కవర్ పెట్టుకుని చేయి అది మళ్ళీ పొరపాటును ఏ క్లాత్ మీద కూడా టచ్ అవ్వకుండా మేనేజ్ చేసింది అనమాట. కట్ చేస్తే 3 డేస్ తర్వాత మా పిన్ వచ్చింది. మా పిన్ వచ్చి మళ్ళీ గోరింటాకి ఇస్తే మళ్ళీ నేను 10:30 సేమ్ సీన్. ఓకే, సో ఐ వాజ్ లైక్ అమ్మా ఏంటమ్మా నువ్వు గోరింటాకి అంటే ఇంత మ్యాడ్నెస్ ఏంటి నీకు అని అంటే నీకేం తెలుసురా అని చెప్పేసి అందనమాట. అప్పుడు నాకు అర్థమైంది కదా, నిజంగానే ప్రతి విషయాల్లో ఆడవాళ్ళని ఆడవాళ్ళ ఉండేవాడువే పెద్ద పంచాయతీలో మనం ఫీల్ అయిపోయి వాళ్ళని గుచ్చి గుచ్చి క్వశ్చన్ లేకుండా వాళ్ళకంటే చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి అవి ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు మనం అన్న చిన్న ఇన్సిడెంట్ హిట్ అయింది అనమాట. సరే నేనైతే ఒంటికాయ సొంటకం కానీ ఆబ్వియస్లీ మా అక్కనో మా చెల్లినో లేకపోతే మా మమ్మీనో వీళ్ళనో చూసి ఎక్కడో రిలీజ్ అవుతూ ఉంటా. సో అలాగా మీరు చెప్పండి అంటే అరే ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు చిన్న చిన్న కోరికలు కొన్ని ఉంటాయి అవి, ఎస్పెషల్లీ శ్రావణ మాసం టైంలో వీ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అని అనిపించే విషయాలు ఏంటి? 972-636-1966.
1: So Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: Boring long drives ki, tiring work hours ki, ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి. అమెరికాలో తెలుగు రేస్తాం.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాల్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: ఎవ్రీ టైమ్ ఒకటే.

0: క్వశ్చన్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
2: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
1: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: చిన్న చిన్న కోరికలకి ఆ మాత్రం కూడా అర్థం చేసుకోబోతే ఎలా? హౌ? దేవ్ దనాదన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. అంటే ఇప్పుడు నిజంగానే ఇంటి నుంచి బయలుదేరి, సారీ, ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చినప్పుడు దారిలో చిన్న ఫ్లవర్స్ కొనుక్కొని రావడం, అండ్ ఎస్పెషల్లీ అందులోనూ ఒకవేళ అంటే డాలస్ లో దొరికితే కొంచెం మల్లెపూలు లేకపోతే కనకాంబరాలు ఇట్లాంటివన్నీ పొరపాటున విడిగా పూలు తీసుకొచ్చినా సరే ఒక చిన్న దారం పెట్టుకుని వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టి కుట్టుకుంటారనుకుంటున్నారు, ఎంత కుట్టుకుంటారనుకుంటున్నారు? పోనీ అది కూడా పక్కన పెడితే ఎక్కడైనా అవుట్లెట్ లో గోరింటాకు దొరుకుతుంది అని అంటే మీరు ఒక చిన్న బాక్స్ తీసుకెళ్ళండి, కట్ చేస్తే ఆ వారం రోజులు మీకు ఫుడ్ ఎలా ఉంటుందంటే నార్మల్ గా ఉండదు. ఇంకొంచెం ప్రేమ డోసు ఒక 200 grams ఎక్కువయ్యి ప్రాపర్ గా మీరు ఈజీగా 2 kg పెరిగేంత ప్రేమ చూపిస్తారు అనమాట. సో ఎస్పెషల్లీ శ్రావణ మాసం టైంలో సెన్సిటివ్ ఉంటారండి ఆడవాళ్ళు. వాళ్ళకి కావాల్సినవి మనం ఆ చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆనందాలు మర్చిపోకుండా తీసుకెళ్ళిస్తే చాలు, అంతే, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బి హ్యాపీ. అది అర్థమైందా? సో ఈ శ్రావణ మాసం టైంలో ఆబ్వియస్లీ కొన్ని మనం మర్చిపోతాం, అంటే మగవాళ్ళు మర్చిపోతారు, యూనో, టు టేక్ కేర్ ఆర్ టు రిమైండ్ ఆర్ టు గెట్ ఆర్ టు మేక్ యూ ఫీల్ స్పెషల్. సో ఈరోజు ఆడవాళ్ళు లీడ్ తీసుకోండి. ఓకే, నా షో వింటున్న లేడీస్ మీరేం చేయాలంటే ఈ శ్రావణ మాసం టైంలో, ఎస్పెషల్ ఈ సీజన్ టైంలో, ఆషాఢ మాసం టైంలో అండ్ శ్రావణ మాసం దగ్గరలోనే ఉంది, ఈ సీజన్ టైంలో చిన్న చిన్న కోరికలు ఉంటాయి మాకు. వచ్చినప్పుడు కాస్త పూజ విషయంలో హెల్ప్ చేయడము, లేకపోతే లైట్ గా వచ్చినప్పుడు పూలు పట్టరాడము, లేకపోతే గోరింటాకు పట్టరాడు, ఇట్లాంటి కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి. అలాంటివన్నీ అర్థం చేసుకుంటే చాలు, ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అని ఉంటారు కదా. అలాంటి క్యూట్ లిటిల్ థింగ్స్ గురించే మాట్లాడండి. ఓకే, మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 972-636-1966. మళ్ళీ చెప్తున్నా, 972-636-1966. అండ్ అలాగనక మన ఆ చిన్న చిన్న విషయాలు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటే మనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, అసలేం గుర్తుకురాదు. ట్రస్ట్ మీ.

నార్మల్ గా అయితే అంటే ప్రాపర్ ఏసక్ గోరింటకు పెట్టుకోవాలంటే ఎప్పుడు ఇండియా వెళ్తారు ఆర్ యూనో ఎవరు పట్టుకొస్తారు అని చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా. బట్ ఆల్ థ్యాంక్స్ టు వల్లెమర్ ఫార్మ్స్, నేను రీసెంట్ గా కొన్ని అద్భుతమైన రీల్స్ చూసాను అనమాట. అసలు నాకు చూసిన తర్వాత అబ్బా నిజంగా నీకు ఒక కవర్ లో పెట్టి ఒక ఇస్తున్నామా వాయను పుచ్చుకుంటున్నామా వాయన అన్నట్టు ఒక పెద్ద పెద్ద ప్లేట్ లో పెట్టి తీసుకొస్తే ఇన్ఫాక్ట్ కొన్ని కొన్ని కమ్యూనిటీస్ లో ఆషాఢం గోరింటాకు అని చెప్పి ప్రాపర్ గా సెలబ్రేట్ చేస్తుంటే ఐ వాజ్ లైక్ అంటే నాకు ఒకటి అనిపిస్తుంది అనమాట. బేసిక్ గా ఈ చిన్న చిన్న ఆనందాలకు వస్తుంది కదండి బేసిక్ ఇలాంటి ఈ ఆషాఢం లేకపోతే శ్రావణ మాసం ఆల్ దీస్ నేమ్స్ దట్ వి పుట్ కదా. సో ఇవన్నీ చాలా హ్యాజిల్ ఫ్రీగా దొరికితే మర్చిపోకుండా ఎవరైనా తీసుకొచ్చిస్తే ఎంత బాగుంటుంది అన్న చిన్న ఫీలింగ్ గురించి మాట్లాడుతుంది అనమాట. అంటే యునో దస్ టైనీ లిటిల్ థింగ్స్ దట్ వి ఫర్గెట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విచ్ ఓన్లీ మేక్స్ అ ఉమెన్స్ లైఫ్ బెటర్ అనే దాని గురించి మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు రోజంతా కష్టపడి వచ్చిన తర్వాత అడగకుండానే కాళ్ళు నొక్కాం అనుకోండి, సూపర్ బ్యూటిఫుల్ విషయం. నిజంగా ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మర్చిపోకుండా వాళ్ళు కాల్స్ సర్కిల్ పెట్టవచ్చు అనుకో, సూపర్. ఇవన్నీ పక్కన పెడితే నిజంగానే అడగకుండానే ఏ కనకాంబరాలు మల్లెపూలు ఇట్లాంటి వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు నీట్ గా దారాలు పెట్టి కుట్టుకునే ఆప్షన్ ఇచ్చామనుకోండి, అస్సలు ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇలాగా చిన్న చిన్న ఆనందాలే, అవన్నీ మర్చిపోకుండా చేస్తే చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలా ఎస్పెషల్లీ ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసం ఈ టైంలో వాట్ ఆర్ దోస్ లిటిల్ థింగ్స్ దట్ యు వాంట్ యువర్ మ్యాన్ టు నాట్ టు ఫర్గెట్ అండ్ బ్రింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ మ్యాన్. ఓకే, చిన్న చిన్న కోరికలు ఉంటాయండి ఆడవాళ్ళకి, పెద్ద ఉండవు. అంటే ఒక బంగారం నెక్లెస్ లేకపోతే డైమండ్ నెక్లెస్ కావాలని ఉంటుంది, అది పక్కన పెడితే అవి కాకుండా ఇట్స్ ఆల్ ఇన్ ద లిటిల్ థింగ్స్ ఓన్లీ. ఆ లిటిల్ థింగ్స్ ఏంటో చెప్పండి అని అంటున్నాను అనమాట. 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. And ఇప్పుడైతే మాత్రం అస్సలు గోరింటాకు పెట్టుకుని మంచి జిగేలు జిగేలు అని మీరు కనిపిస్తుంటే మిమ్మల్ని ఏమన్నా తెలుసా?

సరదా కాదవి, ఇట్స్ సైన్స్, దెర్ ఇస్ అ సైన్స్ సైంటిఫికల్లీ స్పీకింగ్ అని చెప్పి ఇద్దరు కరెక్ట్ చేశారు నన్ను. దే ధనాధర్ అవినాష్, DFW Morning Vibes and only on Radio Surabhu 107.93 Dallas, number one radio station, and it sounds like home. And ee time lo gorinta gurinchi maatladutunnam, actually is this even a topic anna zone lo alestunnaru gaani idu ent important vishayam aashadan time lo especially aaravaalki naaku imagine ardhayind anamata. Maa amma raatralu kuda night out chesi mari gorintaku petti padukuntundi, then it got my attention. So I was like thinking asalu gorintaku gurinchi em maatladalo em maatladalo aleste, నేను చిన్న చిన్న విషయాలు ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అన్న పాయింట్ లో మాట్లాడుతున్నాను, కానీ అసలు దాని వెనకాల ఉన్న సైన్స్ తెలుసా, అవి నీకు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు నీకు తెలుసా అని చెప్పి ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ ఐ గాట్ ఏ ఐడియా, సో హౌ అబౌట్ మీకెంతవరకు తెలుసా చూద్దాం అని చెప్పి. సో రెండు ఆప్షన్లు ఇస్తా. ఓకే, బేసిక్ గా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అన్నదానికి మోస్ట్లీ ఈ రెండు కారణాలు ఉంటాయి అని చెప్పి నాకు వాళ్ళు చెప్పారనమాట. సో సారీ, ఇందులో ఒక కారణం ఏ ఉంటుందని చెప్పారు. సో ఈ రెండిట్లో ఏది అనేది మీరు గెస్ట్ చేయాలి. ఓకే, సో బేసిక్ గా బాడీలో చాలా శాతం హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ హీట్ మన బాడీ నుంచి వెళ్ళాలి అంటే గోరింటాకు పెట్టుకుంటే ఆ హీట్ ఆటోమేటిక్ గా గోరింటాకు నుంచి వెళ్ళిపోతుంది అనేది, దట్ ఈస్ వన్ సొల్యూషన్. అండ్ ఇంకోటి గోల్డ్ పుచ్చిపోకుండా అంట. సో బేసిక్ గా నెయిల్స్ పుచ్చిపోకుండా ఉండాలంటే గోరింటాకు పెట్టుకుంటారంట. సో ఈ రెండిట్లో ఏ రీజన్ రియల్, ఏది ఫేక్ అనేది నాకు చెప్పండి. 972-636-1966 ఈజ్ మై కాలింగ్ నెంబర్. ఆషాఢం సేల్ టైంలో వల్లవారి ఫార్మ్స్ దగ్గర నుంచి ఎంత గోరింటాకులు తీసుకెళ్ళడం కదా, దాని వెనకాల థీరీ అంటే చెప్పండి, అర్థమైందా? 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు గానీ ఆన్సర్ చేస్తే ఖాంసా మీద ఫర్ యూ అంటే థ్యాంక్ యూ చెప్తున్నానండి కొరియన్ లో.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ to go. Hareli, Hareli, bringing the taste of home closer to you.
3: Istinamma vayanam puttukundi vayanam ee shravana masalo mee radio surbhi meek andistondi kotta sambaralu maa surbhi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puttukodaniki but with a different twist intinta surbhi mem mee intiki raavalani meer anukunte mee aahvanani daniurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
4: amma Saturday movie?
3: Manabadi class.
4: Amma, old McDonald had a farm.
3: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
3: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru.

Yes, we are back. Dev Dhanadhan Avinash Tho. DFW Morning Vibes and Naroli on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Untunnaru. Pichi pal rakalu annadaniki ok example chestha. Ante August 9th na ఎక్స్పెక్ట్ చేసాం ఖచ్చితంగా ఒక చిన్న టీజర్, లైట్ గా ఒక చిన్న వాకింగ్ షాట్, లైట్ గా జుట్టు దూకునే షాట్, ఏదో ఒకటి పెడతారులే రాజమౌళి గారు అని అనుకుంటే మరి ఎందుకు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారో మమ్మల్ని మాకు అర్థం కాలేదు. అంటే నేను రిలీజ్ చేసిన రోజే పండగ రా, పండగ రోజు రిలీజ్ చేయను అన్నట్టు రాజమౌళి గారు రావడం ఏమాత్రం నిజంగా అంటే ఎమోషనల్ ఐ వాజ్ డిస్టర్బ్డ్. నేను అసలు ఆ రెండు ఫోటోలు చూసి చాలా మంది హై అయిపోతుంటే ఆ ఇంతేనా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సరే పిచ్చి పళ్ళు రకాలు, ఇదో రకమైన పిచ్చి. ఇంకో నెక్స్ట్ లెవెల్ పిచ్చి ఉండదు తెలుసా, ట్విట్టర్ లో కొంతమంది మహేష్ బాబు గారు అప్పుడు బర్త్డే రోజు వారణాసి నుంచి రిలీజ్ చేసిన రెండు ఫోటోల్లో ఒక ఫోటో ప్రాపర్ గా జూమ్ చేసి అందులో ఒక ఫోటో శివుడికి ఎట్లయితే చంద్రవంక ఉందో అలా ఉంది ఆయన జుట్టు, డీటెయిలింగ్ చూసారా అని పెట్టాడు అనమాట. సో లిటరలీ కామెంట్స్ నేను చెప్పక ముందే మీకు అనిపించిన ఫీలింగ్ బ్రో ఎంత మెంటలీ డిస్టర్బ్ అయ్యాడంటే నిజంగానే టీజర్ రిలీజ్ చేయలేదన్న బాధతో ఉన్న దాంట్లో ఏదో వెతుక్కుంటున్నాడు అని చెప్పి అనిపించింది అనమాట. సో ఐ ఫెల్ ద సేమ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఏం వర్కౌట్ లేదండి. సరే ఓకే ఇవన్నీ భరిస్తాం,

ఏప్రిల్ 7 ఆ డేట్ ఏదైతే ఉందో అది 1 కి 10 సార్లు అనౌన్స్ చేస్తూ చేస్తున్నారు చూసారా, అదొక్కటే ఎక్కడో చోట చిన్న ఫీలింగ్ అనమాట సార్, లే ఇవన్నీ ఎన్ని చూసాం మనం, 3 ఏళ్లు బహిర్బాబు సినిమా లేకుండానే భరించాము, ఫైనల్ కాలేజీ రిలీజ్ అయినప్పుడు ఒక ఆనందం వచ్చింది కదా, అలాగే ఓకే తీసుకుందాం ఈ గ్యాప్ లో కాసేపు రమణ గారిని, కాసేపు మధ్యలో దూగుళ్ళో మహేష్ బాబుని, ఇలా ఒక్కొక్కరిని కలిసేద్దాం అన్న జోన్ లో ఉన్నాం అనమాట. ఏదో రిలీజ్ తో నెట్కి వస్తున్నాం గానీ ఐ హోప్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ మ్యాన్. ఏప్రిల్ 7 ఇవన్నీ చూసినప్పుడు మాత్రం ఒకటే ఫీలింగ్ ఉండాలన్నమాట, గురుతుందా గురుతుందా నువ్వు వెయిట్ చేసిన ఫీలింగ్, ఆ తర్వాత బ్లాక్ బస్టర్ టాకే లే ప్లీజ్ నీకొంత మాత్రం పాడుకవి ఏదైనా చెయ్యి అని అంటారా. ఓకే తొలి ప్రేమ తోపు కదే అంటూ చెన్నై లెఫ్ట్ నుంచి ఒక పాట వస్తుంది, బ్యాక్ టు బ్యాక్ ఇంకొకటి కమింగ్ అప్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్, సౌండ్స్ లైక్ హోమ్.

Yes, we are back. Dev Dhanadhan Avinash, the DFW Morning Vibes in Haroli on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Vintunnaru. Mari ee time lo oka most important vishayam enti anante Korean Kanakaraju blockbuster event jarugutundi. Okay, Chiranjeevi garu grace chesaru. మరి చిరంజీవి గారు వచ్చారంటే చిరంజీవి గారు మనల్ని దృష్టిలో పెట్టుకుని చాలా పనులు చేస్తూ ఉంటారు కదా, అంటే లీక్స్ లాంటివి. సో అందులో భాగంగా ఆయన సినిమాకి సంబంధించి పేరు కూడా లీక్ చేశారు. ఇట్ వాస్ లీక్డ్ సో క్విక్ దట్ నాకు పేరు రిజిస్టర్ కాలేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడాలన్నమాట. ఓకే, బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్ విషయం ఏంటంటే August 22nd మాత్రం టీజర్ పక్కా వస్తుంది. పోన్లేండి సార్, మీరేనా బతికిచ్చారు, బర్త్డేకి ఏదో ఒక టీజర్ రిలీజ్ చేస్తారు. ఫ్యాన్స్ చూసుకుంటున్నారు సార్, అది చాలు ఇంకేం వద్దంతే. సో ఎక్కడో మండుతున్నట్టున్నవి, August 9th టీజర్ రాలేదని చెప్పి మామూలుగానా మంటకి ఎక్స్ప్లెనేషన్స్ లేవండి, కష్టపడి. సో ఎనీవేస్, August 2nd అయితే బాబీ అండ్ చిరంజీవి కాంబినేషన్ వస్తుంది, నెక్స్ట్ సినిమా టీజర్ వచ్చేస్తుంది. అండ్ ఇది కొరియన్ కనకరాజు బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో చిరంజీవి గారు క్యూట్ గా లీక్ చేశారు. అండ్ తమన్ గారు ఆర్ఆర్ అదర్ కొట్టారట, అది మ్యాటర్. మరి కొడితే ఎలా కొట్టాలి, మామూలు కొట్టకూడదు, బ్లాక్ బస్టర్ కొట్టాలి కదా, అది మ్యాటర్. ఓకే, ఠాగూర్ మూల నుంచి మంచి పాట కమింగ్ అప్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: India vellalemara nenu
4: ippudu India endukura
3: monnattu nunchi okate పంటి నొప్పిరా ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించారు.

0: చెడ్డి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పని టిక్కా, పిచ్చా మీకు పరోటా కూడా.
2: ఏంది బ్రో, అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: వింటున్నది రేడియో సురభి, డాలస్ నంబర్ వన్ తెలుగు స్టేషన్, ఓజీ తెలుగు రేడియో, ఓన్లీ ఆన్ 107.9 FM.
4: ఎస్, విఆర్ బ్యాక్ దే ధనాదన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో రీసెంట్ గా టాక్సిక్ ది ట్రైలర్ రిలీజ్ అయింది. ఐ థింక్ చూసారు లేదు, నాకు తెలియదు, కానీ దగ్గర దగ్గర 4 నిమిషాలు ఉంది మాస్టర్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపన్స్ ఇన్ ద ఫిలిం చెప్పినట్టయితే ఉంది. హై పాయింట్స్, షాక్ ఎలిమెంట్స్ ఉన్న పాయింట్స్ ఆల్మోస్ట్ అంతా చెప్పడానికి ట్రై చేశారు. అండ్ వాట్ ఎవర్ ద మిస్కాన్సెప్షన్ దే ల్యాండ్, అంటే మిస్కాన్సెప్షన్ క్రియేట్ చేసిందే వాళ్ళు, క్రియేట్ చేసి దాన్ని ప్రాపర్ గా సొల్యూషన్ ఇస్తుంది కూడా వాళ్ళే. సో ఫస్ట్ టీజర్ చూసి ఎవరు ఎలా మోసిపోయారు అని తెలియదు, కానీ బట్ దాని తర్వాత రిలీజ్ చేసిన 2 సాంగ్స్ ఆటోమేటిక్ గా డివేటింగ్ అని ఉంటాయి. బట్ ఇదేంటి, ఎందుకు, దేని గురించి అని చెప్పి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఆ కన్ఫ్యూజన్ కొంతవరకు అయితే టాక్సిక్ ట్రైలర్ లో క్లారిటీ వచ్చింది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఐ ఫీల్ ఆ ట్రైలర్ కట్ చేసిన విధానము, లేకపోతే అది చాలా ఎక్కువ చెప్పిన విధానం అది ఏంటో తెలియదు, కానీ ఆ నెరేటివ్ లో ఐ ఫెల్ట్ నాకు చాలా చాలా చూసినట్టుంది కానీ బట్ ఏమీ అర్థం కాలేదన్న జోన్ లో ఉందన్నమాట. నీకు అలాగే అనిపించిందా? దట్స్ వాట్ దే షుడ్ ఫీల్ అని కొంతమంది అంటున్నారు, కానీ బట్ లోపల చెప్తుంది బ్రో కొన్ని, అంటే హౌ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు టర్న్ అవుట్ టు బి అని చెప్పి. సో నాకు అది అదొక్కటే కొంచెం ఐ వాజ్ లైక్ కొంచెం అంబిగ్యూటీగా, అంటే కొంచెం క్లియర్ లేదన్నమాట అది. సో అదొక్కటి, సినిమాకు ముందు ఒకైనా రిలీజ్ ట్రైలర్ అయినా రిలీజ్ చేస్తారో మనకు తెలియదు, కానీ బట్ సెప్టెంబర్ లో అయితే వస్తుంది, అదైతే క్లారిటీ ఉంది. సో యా, అది మ్యాటర్. సో టాక్సిక్ ట్రైలర్ చూడకపోతే ఫస్ట్ రిలీజ్ చేసిన సాంగ్ ఒకటి ప్లే చేస్తున్న, తబాహి అంటూ, తెలుగులో రామజగ శాస్త్రి గారు రాశారు అండ్ విశాల్ మిశ్రా పాడారు. అండ్ దీంతో పాటు బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట వస్తుంది, కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.

ఎస్, ఇప్పుడు ఈ టైంలో ఈ పాట ప్లే చేయడానికి ఒక రీజన్ ఉంది, ఊరికే ప్లే చేయలేదు. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వర్స్ ఇన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫోటోస్ దట్ ఆర్ గెటింగ్ వైరల్, దేర్ ఆర్ కపుల్ ఆఫ్ రీల్స్ దట్ ఆర్ గెటింగ్ వైరల్, బట్ దెర్ వాజ్ అ రీజన్ బిహైండ్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ వైరల్. ఏంటి అని అంటే, మణిరత్నం గారు అసలు చెప్పబెట్టకుండా, అసలు లాంచ్ లు గట్రా ఏం లేకుండా సడన్ గా ఒక సినిమా స్టార్ట్ చేస్తారు, దాని షూటింగ్ అయిపోతుంది, అండ్ ఆ షూటింగ్ ఎవరితో అవుతుందని తెలిసాక మైండ్ షాక్ అయి షేక్ అయింది అనమాట. ఆబ్వియస్లీ ఆ సినిమాకి లీడ్స్ ఎవరు అంటే సాయి పల్లవి గారు అండ్ విజయ్ సేతుపతి గారు. ఎస్, అండ్ ఇదేదో పీరియాడిక్ డ్రామా లేకపోతే ఒక పొలిటికల్ డ్రామా, ఆ డ్రామా ఈ డ్రామా ఏం కాదు, ఇట్ ఈస్ ఎం డ్రామా, అంటే మణిరత్నంస్ రామ్ కామ్ అనమాట అది. సో బెంగళూరు సందుల్లో, చెన్నై రోడ్లో, కలకత్తా వీధుల్లో అసలు వాళ్ళిద్దరు చట్టాపట్టాలు వేసుకున్నట్లు తిరుగుతూ చిన్న చిన్న మాంటేజ్లు బిట్లు అట్లాంటి లైట్ గా ఎక్కడో రీల్స్ లో చూస్తేనే ఆహా ద స్టమక్ ఈస్ ఫుల్ అండి, డోంట్ ఆర్డర్ ఎనీ బిర్యానీ అని చెప్పాలనిపిస్తుంది. సో ఇదే ఫ్లోలో మణిరత్న గారు ఇంకొకసారి అమ్మో 10 ఇయర్స్ బ్యాక్ ఇచ్చే ఒక మంచి లవ్ స్టోరీ, మళ్ళీ ఇంకొకసారి లవ్ ని రీడిఫైన్ చేసి వెళ్ళిపోతారా అని చెప్పి ఆయన డిసైడ్ అయినట్టున్నారు.

ఆయన డిసైడ్ అయిన తర్వాత వార్ వన్ సైడ్ ఆటోమేటిక్ అయిపోతుంది కదా, అది సంగతి. సో మరి ఎప్పుడు రిలీజ్ డేట్ చెప్తారు ఏంటి అన్నది నాకైతే తెలియదు కానీ, బట్ ఈవెన్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అని. సో అండ్ హౌ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు టర్న్ అవుట్ టు బి. లాస్ట్ టైమ్ కాస్టింగ్ ఆన్ పాయింట్ ఉండే దుల్కర్ గారు అండ్ నిత్యమేనన్ గారు, మనం ఎంత క్రేజీగా ట్రిప్ అయ్యామో మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేం. మరి ఈసారి ఎంత క్రేజీగా ట్రిప్ అవుతాం అనేది నేనైతే వెయిట్ చేస్తాను, మామూలుగా వెయిట్ చేయట్లేదు. ఆన్ దాట్ నోట్, సాయి పల్లవ్ గారిని ఒక్కసారి ఒక లవ్ స్టోరీలో ఊహించుకుంటే ఏమనిపిస్తుంది చెప్పండి. ఊసిపోదవి, ఎగ్జాక్ట్లీ అదే నేను కూడా చెప్తున్నా. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ కమింగ్ అప్ ఫర్ యూ. మళ్ళీ కలుద్దాం, 7 o'clock కి వచ్చేస్తా, షార్ప్ గా మాట్లాడేసుకుందాం బోల్డ్ విషయాలు. ఓకేనా? ఓన్లీ ఆన్ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Hi, welcome to Radio Surabhi. This is your host, Shruti. We are proud to belong to a country with a rich heritage of classical music, where centuries-old traditions continue to inspire and shape the musical landscape. Among India's ancient most musical instruments is the Saraswati Veena, which is a national instrument of India, often associated with Ma Saraswati Devi, the goddess of arts and knowledge. Augusta today is India's torch bearer worldwide for Saraswati Veena. An artist, collaborator, composer, researcher, creator, pioneer, and educator, her life achievements over 35 years truly embodies the rich musical heritage of India, making her one of the legendary Veena maestros that India has ever produced. She is none other than Sakshat to Saraswati Swarupam, Dr. Jayanti Kumari.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vainam, Putsukunti Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి. మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై గ్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై గ్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: ప్లీజ్ సరస్వతి వీణా, రైట్ మ్యామ్? సో వాట్ ఈస్ సరస్వతి వీణా? హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ ఫ్రమ్ అ రెగ్యులర్ వీణా, నార్మల్ వీణా విచ్ యూజువల్లీ పీపుల్ ప్లే?
5: ద నార్మల్ వీణా ఇస్ ఓన్లీ కాల్డ్ సరస్వతి వీణా.
4: ఓ సారీ, ఐ డిడ్ నో దాట్. ఓకే.
5: The South Indian veena that you see behind

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaterers.com.
5: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design చేయాలో అర్థం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Take the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలిన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: any profession, imagine you've been on stage for 51 years and you've been performing. So Kumaresh ji is someone who wants to do something new in every concert.
1: Yes.
0: I'm someone, I come from a very traditional background. I like to do something new, but also present something from our traditional heritage. So first there'll be a lot of discussion and planning. We'll play this, we'll play that, we'll play this, this, this, this. And that will go on for a long time. And finally, we come up with something which has a bit of the traditional repertoire and something new that we have created. See, for strings...
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
5: Oh, hello, dinner plan chendi group lo em support chesalaru.
6: What a day. I'm completely exhausted. Dinner plans, enti?
7: Neem undaledi roju dinner ki. Dinner plans, enti?
2: Every time, okate question. Dinner plans, enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets data. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
8: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
10: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి.

బాగుంటుంది కదండి ఈ పాట, సూపర్ ఉంటుంది, ఆల్ టైమ్ ఫేవరెట్. అసలు మా అమ్మకి ఎన్నిసార్లు ఈ పాట పెట్టినా కూడా వెంటనే ఉంటుంది రోజంతా. సో తన ఫేవరెట్ సాంగ్ ఫస్ట్ పెట్టాలని చెప్పి నేను పెట్టాను. నెక్స్ట్ ఇంకొక సాంగ్ ఉందండి, హ్యాపీ డేస్ నుంచి అరేరే సాంగ్. మా ఫ్రెండ్ తను రిక్వెస్ట్ చేసింది, తన కోసం ఈ పాట పెడుతున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.
5: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెళ్ళి
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాట మన మహేష్ బాబుదండి. మొన్న బర్త్డే కూడా అయింది కదా అతనికి, సో లెట్స్ డెడికేట్ అ సాంగ్ ఫర్ హిమ్. అండ్ దెన్ చాలా మంది ఆడపిల్లకి, మీ అందరికి చాలా మంది ఆడపిల్లకి ఫ్యాన్స్ ఉంటారు మహేష్ బాబుది. సో ఒక మంచి సాంగ్ వినేద్దాం, లెట్స్ డెడికేట్ దిస్ టు మహేష్ బాబు గారు ఫ్రమ్ ఆల్ లేడీస్.

విన్నారు కదండి మహేష్ బాబు పాట, ఆయన బర్త్డే కి మనం డెడికేట్ చేసిన పాట. సో నౌ ఒక మంచి పాట ఒకటి వేస్తానండి, సెనోరిత అని, పాంచాలి పంచభద్రుకా నుంచి ఆ మూవీ నుంచి ఒక మంచి పాట వేస్తున్నాను, మీ అందరూ తప్పకుండా వినాలి. ఈ రిక్వెస్ట్ వచ్చింది సరాసరి మన యాక్టర్ నుంచి వచ్చింది, రాజ్ పవన్ గారు అండ్ డైరెక్టర్ అండ్ ఆల్సో కో-యాక్టర్ వెంకట్ దుగ్గిరెడ్డి గారి కోసం ఈ పాట డెడికేట్ చేస్తాం. పాట మీ అందరూ వినండి. అండ్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు రిలీజ్ సూన్ అండ్ మీ అందరూ చూడాల్సింది. ఇట్స్ అ కామెడీ మూవీ, చాలా బాగుంటుంది.

విన్నారు కదండి సెనోరిటా పాట, సూపర్ ఉన్నది. నా పేరు మీరందరూ ఒకవేళ తెలిస్తే మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఈ పాట పెట్టానో, సెనోరిటా అన్నది. సో ఇప్పుడు నెక్స్ట్ పాట వచ్చేసి మనందరికి ఫేవరెట్ పాట అండి, మంచి ఇప్పుడు డ్రైవ్ టైమ్ లో ఇది వినవలసిన పాట, మెలోడియస్ పాట. వినండి అండ్ హ్యావ్ ఫన్.

0: వచ్చిందా?
1: ఎందుకు మేడం? అత్తగారి లే కదా.
0: జీడిపప్పు ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఉందో టెక్స్ట్ చేయి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ గా మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
1: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీయర్స్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ to go. Hareli, Hareli, bringing the taste of home closer to you.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయ ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, ఏది వడ, ఏది బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లి కలిపి ఒక సెం, ఆంకి పనీర్ టిక్కా, పిషమి కబాబ్, పరోటా.
4: ఎందుకు రోగ్ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ ఇట్ గోట్ టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ఎంతమంది నచ్చిందండి హుక్ స్టెప్ నాకు ఎంత ఇష్టమో ఈ హుక్ స్టెప్ చాలా సార్లు ట్రై చేసాను ఇప్పటికీ ఒక 100 సార్లు ట్రై చేసి ఉంటాను నేను బటర్ఫ్లై అది బట్ చాలా ఫెయిల్యూర్స్ సో అందుకని చెప్పేసి అలా అటెంప్ట్ చేస్తూనే ఉన్నాను చూద్దాం మీ అందరూ ట్రై చేసే ఉంటారు కదా ఈ పాటికి నేనైతే ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు అక్కడే ఉంటాను కదా సో అలా ట్రై చేస్తూనే ఉన్నా ఐ హోప్ సమ్ టైమ్ నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి పాట ఒక బొబ్బిల్ రాజా నుంచి కన్యాకుమారి పాట పెడతానండి అందరూ తప్పకుండా వినండి

అసలు అద్దెపోతే కదండి, అసలు నైన్టీస్ పాటలు అయితే ఎంత బాగుంటాయి, ఎన్ని సార్లు వింటున్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఆ రోజుల్లో ఉన్న లిరిక్స్ గానీ ఈ రోజుల్లో వింటున్నా కూడా ఏవో డుంచుకు డుంచుకు పని ఉంటాయి, కానీ ఏదో ర్యాప్ ర్యాప్ సాంగ్స్ గానీ ఏది కూడా మెలోడియస్ గా ఉండవు పాటలు. బట్ ఇంకా ఏది వెళ్తే ఇప్పుడు ఎలా అవుతుందంటే, మనం అలా వింటూ ఉంటే పాటలు, ఆ పాటలు వింటూ ఉండగా మనకి నచ్చేస్తుంది తప్పిస్తే దానిలో ఏం అర్థం ఉన్నట్టు నాకు ఏం అనిపించట్లేదు. బట్ ఎనీవేస్ మనకి ఏదో ఒకటి మ్యూజిక్ అయితే దట్ ఫీడ్స్ మ్యూజిక్ ఫీడ్స్ అవర్ సోల్ అన్నట్టు మనకి ఎలాగ నచ్చుతాయి కాబట్టి ఎలాంటి పాటలైనా మన పర్వాలేదు, మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సో నెక్స్ట్ పాట మంచి పాట పెడతానండి, గెస్ వాట్ సాంగ్ చూద్దాం. ఇక మీ ఎవరైనా గెస్ట్ చేయండి.

బాబా ఏం పాడలేండి బాబు, అబ్బని తిని దబ్బైది. నేను చిన్నప్పటి నుంచి అసలు అంటే కళ్ళలో పడుకున్నప్పుడు కూడా నాకు అది వినిపిస్తుంటుంది, ఎంత బాగుంటుంది. అసలు శ్రీదేవి గారు ఏంటండి, ఆ గ్రేస్ ఏంటి, ఆ అందం ఏంటి, అసలు ఐ డోంట్ నో, వి మిస్డ్ హర్ లాట్, వి మిస్ హర్ లాట్. అసలు అటు మళ్ళీ మళ్ళీ మనకి ఇంకొక హీరోయిన్ కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో ఇలాంటి చూడాలంటే ఇద్దరు గ్రేస్. యాక్చువల్లీ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి పేరే అసలు అప్పట్లోని సూపర్ ఉండేది కదా అసలు. యా, సో నెక్స్ట్ ఒక మంచి పాట పెడతానండి. సో ఐ హోప్ దట్ యుర్ లైకింగ్, మీకు ఈ పాటలు నచ్చుతున్నాయని చెప్పి మీరు రేడియో సురభి డౌన్లోడ్ చేసుకోండి యాప్, తప్పకుండా వినండి. ఇంకా మోర్ సాంగ్స్ పెడతాం, మంచి మంచి ఫన్ సాంగ్స్ పెడతాం. ఓకే.

చెయ్యమ్మా. ఒకప్పుడు మనం ఏమైనా సంబంధాలు చూస్తే ఇదే పాట పాడేవాళ్ళం కదండి, లేదా అంటే గర్ల్ ఫ్రెండ్ కి లేదా బాయ్ ఫ్రెండ్ కి వాళ్ళని ఏడిపించడం కోసం అని ఈ పాట భలే పాడేవాళ్ళం. అసలు పిచ్చ క్యూట్ గా ఉంటుంది ఈ పాట. బై ద వే, యూఆర్ లిసనింగ్ టు మీ ఫర్ నౌ, కాల్ మీ అనామిక. నాకు నా పేరు ఎవరికి తెలియదు కాబట్టి యూ కెన్ కాల్ మీ అనామిక. ఓన్లీ ఆన్ రేడియో సిరబీ 107.9 FM HD3 ఇన్ డాలస్. అండ్ డాలస్ బయటికి ఎక్కడైనా వినాలంటే ప్లీజ్ డౌన్లోడ్ అవర్ యాప్ రేడియో సిరబీ ఆన్ యువర్ యాపిల్ ఆర్ ఆండ్రాయిడ్ ఫోన్స్, ఆర్ గో టు అవర్ వెబ్సైట్ www.radiosurabhi.com, or you can also listen to us if you tune in to Alexa. And Alexa ద్వారా కూడా మీరు వినొచ్చండి మంచి మంచి పాటలు. సో ఇప్పుడు నెక్స్ట్ పాట పెట్టున్నాను, తప్పకుండా వినండి. బాయ్.

ఇలాగే వదలనే అనుకుంటూ, నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఒక మంచి నాకు పాడాలని చాలా ఉండేదండి అప్పట్లోని, సో బాత్రూమ్ సింగర్ నే, బట్ నాకు పాటలు అంటే చాలా ఇష్టం, అందుకే కదా రేడియో స్టేషన్ లో ఆజీగా ఉన్నాను ఈ రోజు. బట్ దెన్ ఆ పాటల్లోని ఒక పాట చాలా బాగుండేదండి, ఒకప్పుడు మీ అందరికీ తెలిసి ఉంటుంది రోజాల్లో చిన్న చిన్న ఆశ ఆ పాట పాడడం కోసం అని చెప్పి ఎన్ని ప్రాక్టీసులు చేశాను, అసలు హోంవర్క్ కూడా అసైన్మెంట్స్ కూడా అన్ని మానేసుకొని, ఏదో కాంపిటీషన్ ఉంది ఎలాగైనా ప్రైజ్ రావాలి, వదలనే అనుకుంటా ఫుల్ ప్రాక్టీస్ చేశాను. అంటే ఫైనల్ గా నాకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ రాలేదు కానీ కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చారు. సో ఐ వాజ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అదే గుర్తొస్తున్న పాట విన్నప్పుడల్లా, బట్ ఇట్స్ అ వెరీ క్యూట్ సాంగ్ అండి. స్వాతి దాసరి రిక్వెస్ట్ చేశారు ఈ పాట, ఆవిడ కోసం ఈ పాట నేను వేస్తున్నాను, ప్లీజ్ తప్పకుండా వినండి.

0: radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi, 107.9 FM HD3.
2: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
3: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
2: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఓయ్ బిర్యానీ తింటావా?
7: మర్చిపోయావా? I'm on a diet. Salad.
6: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
7: Inti rendu order chestunava?
6: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live 100 biryani to double kamita free.
7: Sharing is caring. Tilusa?
6: M&M, 1900 Marketplace Boulevard, Irving.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

మంచి రెయిన్ సాంగ్ పెట్టాను కదండి, ఎందుకంటే నాకు రెయిన్ అంటే అన్నట్టు. మీకు వెదర్ అంటే ఏం ఇష్టం అండి? సమ్మరా, వింటరా, స్ప్రింగ్ ఆ, ఫాల్? ఐ హేట్ వింటర్ అండి బాబు. నాకైతే సమ్మర్ కూడా కొంచెం ఓకే ఏమో, కానీ ఫాల్ అయితే సూపర్ ఉంటుంది. రెయినీ సీజన్ అయితే నాకు ఇంకా నాకు పట్టలేము. నాకు ఆ మట్టి వాసన వస్తుంది చూసారా, ఒక టైప్ ఆఫ్ వాసన, ఎంత బాగుంటుందో ఆ వాసన. అసలు నాకు రెయిన్ వచ్చిందంటే అసలు బజ్జీలు ఉండాల్సిందే, ఒక వేడి వేడి సమోసా ఉండవలసిందే, ఒక టీ ఉండాల్సిందే, దాంతో పాటు ఒక మంచి మ్యూజిక్. అందుకని చెప్పి నేను ఈ పాట పెట్టాను మీ అందరికీ. హోప్ఫుల్లీ మీకు బాగా ఎండలు మండిపోతుండి ఉంటే, సో మీకు రిలాక్స్ చేయడం కోసం ఈ పాట వేశాను. హోప్ యూ లైక్ ఇట్. So next song keldama. By the way, you are listening to Radio Surabhi 107.9 FM. So meeru Dallas la unna lekapothe ekkada unna kuda Radio Surabhi app download cheskondi, tappakunda vinandi.

నాకు ఉదయకిరణ్ అంటే అదొక ఆ సాంగ్స్ అన్న ఆ కాలేజ్ డేస్ లో అవన్నీ గుర్తొచ్చిన ఇదొక ఎమోషన్ అండి. అసలు నాకు అర్థం కాదు, లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. ఆయన ఎందుకు అలా చేసుకున్నారో ఏమిటో అందుకే తెలియాలి తప్పిస్తే, వి మిస్ హిమ్ సో మచ్ కదా. అసలు ఎంత బాగా యాక్షన్, అసలు హ్యాట్రిక్ వచ్చిన మనిషికి ఒకసారి ఇలా రాకపోతే నిరుత్సాహపడిపోవడం. అందుకే ఇది ఒక లైఫ్ లెసన్, అందరికీ ఒక లెసన్ ఏంటంటే ఎప్పుడైనా లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ ప్రతి దానికి సీరియస్ తీసేసుకొని ఇప్పుడు ఇలా ఉందంటే ఇలాగే ఉండిపోదు కదా. ఇట్ హ్యాస్ బోత్ వేస్, బోత్ సైడ్స్ ఎప్పుడు కూడా. సో అందరూ నా సజెషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, లివింగ్ టు ద మూమెంట్, నెవర్ థింక్ అబౌట్ పాస్ట్ ప్రెజెంట్ ఎనీథింగ్, జస్ట్ లివింగ్ ద మూమెంట్.

సో ఇది బ్యాక్ నేను ఓల్డ్ ఏజ్ లో నేను ఎప్పుడైతే హై స్కూల్లో చదువుకునేదాన్ని అప్పుడు పాటలు అండి ఇవంతా, అసలు ఎంత మెలోడియస్ పాటలు ఇవంతా. అండ్ దెన్ నాకు బాగా గుర్తు ఇది స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా బీచ్ ఆర్కే బీచ్ వెళ్ళినప్పుడల్లా, రామకృష్ణ బీచ్ ఉంటుంది కదా వైజాగ్ లో, వెళ్ళినప్పుడల్లా ఓ డ్రెస్ తీసుకుని ఓని తీసుకుని ఒక హీరోయిన్ లగలేరు వెళ్ళి అలా ఇమిటేట్ చేయడం బాగా గుర్తు. సో అట్లా చిన్నతనం కదా భలే అనిపిస్తుంది, ఇమిటేట్ గా చేస్తాం కానీ అవన్నీ స్వీట్ మెమరీస్ చాలా బాగుంటాయి. అన్నట్టు బ్యాక్ టు ద స్కూల్ అంటే గుర్తొచ్చింది, మీ పిల్లలందరికీ స్కూల్ మొదలైపోయి ఉంటాయి కదా, ఎలా ఉంది పరిస్థితి, అంత పీస్ఫుల్ గా ఉందా లైఫ్ అంతా, లేకపోతే కెయోటిక్ గా కావాలనిపిస్తుందా?

ఇంత బాగుంటాయి ఈ పాటలు. నెక్స్ట్ పాట నేను ఏదైతే పెడుతున్నానో అది ప్రతి ఒక పెళ్లి ఏదైతే వెడ్డింగ్ సీజన్ ఉంటుందో ఆ వెడ్డింగ్ సీజన్ ప్రతిసారి పెట్టే పాట అది. బట్ అందరి ఫేవరెట్ సాంగ్ అది, ఎంత బాగుంటుందో ఒకసారి వినండి, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. అండ్ దెన్ మీరు ఏదైతే పాట రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ప్లీజ్ ఒక్కసారి రేడియో సురభి.com కి వెళ్ళండి, అండ్ దెన్ యూ కెన్ రిక్వెస్ట్ యువర్ సాంగ్ అండ్ ఐ లైక్ యువర్ ఫేవరెట్ సాంగ్. ఓకే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyani Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् आईएन्सी. मलेमरी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएन्सी ईस् योर् कालिंग् फार् farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: Chappan sir, what you'd like to order?
5: Baya, any specials me dagara?
4: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, misbe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which amikava paratha kutha.
5: Endu bro, gandhi appino, and specials matram ayadina.
4: Inga unnai, chappan dara, meer eppadina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant, is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
1: Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో శ్రుభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా శ్రుభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా శ్రుభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

ఈ సాంగ్ స్టార్ట్ అవగానే ఆ 90s ఫీల్, ఆ ఇన్నోసెంట్ రొమాన్స్, ఆ రెహమాన్, ఏఆర్ రెహమాన్ గారి మ్యాజిక్, ఎవ్రీథింగ్ జస్ట్ టేక్స్ బ్యాక్ అస్ కదండి. అసలు ఎంత బాగా రాశారు 1992 లో రోజా మూవీతో ఏఆర్ రెహమాన్ గారు తెలుగు ఆడియన్స్ కి ఒక ఫ్రెష్ మ్యూజికల్ మ్యాజిక్ ఇచ్చారు. అందులో ఎస్పీబీ గారు అండ్ సుజాత గారు వాయిస్ లో కాంబినేషన్ తో బ్యూటిఫుల్ మెలడీ పరువం వానగా, అసలు ఎంత బాగుంటుందో. ఎన్ని సార్లు విన్నా కూడా, ఒక 1000 సార్లు విన్నా కూడా దానికి ఇది లేదు, చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం ఇంకా ముందు ముందుకి. సో నెక్స్ట్ సాంగ్ ఒక మంచి సాంగ్ అని, అది కొంచెం ఊపు ఉండేది బికాస్ మీ అందరికీ ఐ నో చాలా మెలోడియస్ గా రొమాంటిక్ గా తీసుకెళ్తున్నాను, బట్ డ్రైవ్ టైం కాబట్టి లెట్స్ సీ, ఒక కొంచెం ఒక రిధమ్ ఉన్న పాట పెడతాను. ఓకే

ఇంకొక మంచి మెలోడీ పాట విందాం కదండి, ఏ రమణ్ గారు మ్యాజిక్. సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ వచ్చేసి, ఏ సాంగ్ అయితే స్టార్ట్ అవ్వగానే ఫీల్ ఆటోమేటిక్ గా వస్తుందో, ఆటోమేటిక్ గా మన ఫీట్ అంతా మూవ్ అవుతాయో, ఒక బీట్ పడగానే ఎనర్జీ ఫుల్ ఆన్ అవుతుందో, అదేనండి ఎవరి గురించో కాదు, మొన్న రీసెంట్ గా మన దేవిశ్రీ ప్రసాద్ గారు పుట్టినరోజు కూడా అయింది కదా, సో ఆయన డెడికేట్ చేస్తే ఒక మంచి సాంగ్ ఒకటి వేసుకుందాం. ఇంకా డ్రైవ్ టైమ్ లో అందరూ టీకి రెడీ అయిపోండి, సిద్ధంగా మంచి పాట విని ఎంజాయ్ చేద్దాం.

0: Ringa ringa. రింగరింగారింగారింగారింగారింగారింగారే మధ్యలో నిన్ను ఉపాసలో ఉండిపోయాను, ఎందుకంటే నేను డాన్స్ చేస్తూ కూర్చున్నాను. ఎంత బాగుంటుందో ఈ పాటలు. అసలు నాకు ఇలాంటి బీట్ సాంగ్స్ వచ్చాయంటే నన్ను ఆపలేరండి ఎవరు కూడా. మీ దమ్ము ఉంటే మేము చూసుకుందాం ఎవరైనా ఆపగలరామా అని. అందులో దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు అంటే ఇంకా దానికి ఒక లెవెల్, ఇమోషన్స్ అయినా డాన్స్ అయినా ఏమైనా అన్ని మిక్స్ ఉంటాయి. అందుకే నాకు చాలా ఇష్టం అదంటే. సో మొన్న బర్త్డేకి నేను ఒక పాట కూడా పాడాను, ఐ హోప్ అతను విని ఉంటారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు కామెడీ కాదు కానీ ఆన్ సీరియస్ నోట్, ఒకళ్ళ యానివర్సరీ ఉందండి రేపు. సో వాళ్ళ సందర్భంగా, యానివర్సరీ సందర్భంగా నేను ఒక మంచి పాట వేస్తున్నాను, ఒక హిందీ పాట వేస్తున్నాను. సో వినేద్దాం.
1: సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్. ఏ తో హమ్ నహీ జాన్తే.

ఐ హోప్ యూ లైక్ ఇట్ అండి. ఇదే యానివర్సరీ కపుల్ కోసం చెప్పాను కదా, పాట డెడికేట్ చేశారు. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసినందుకు పాట పెట్టాను. బట్ నెక్స్ట్ పాట వచ్చేసి నేను ఏదైతే పాట పెడుతున్నానో ఒక చిన్న స్టోరీ ఉంది దానికి కూడా. ఫస్ట్ ఒకసారి పాట అయితే వినేద్దాం, దెన్ ఐ విల్ కమ్ టు ద స్టోరీ.

దీనికి వచ్చిన స్టోరీ ఉన్నది, చెప్పాను కదా ఇంతకు ముందే. సో ఉదయకి వెళ్ళిన అప్పుడు వస్తారు, వైజాగ్ వస్తారు అంటే మీకు ఎవరికైనా వైజాగ్ లో ఉన్న వాళ్ళు అయితే మీకు తెలుస్తుంది బుల్లయ్య కాలేజ్ ఏంటో, నేను అక్కడ చదువుకున్నాను. సో బుల్లయ్య కాలేజీకి వస్తాడు ఉదయకి వెళ్ళిన అనగానే ఇంకా చూడు రాత్రి అంతా నిద్రపడలేదు నాకు. ఇంకొక మంచి ఒక బాబా బుక్ ఒకటి ఉండేది నాకు, దానిలో అంత డైరీ లాగా అనమాట నాది. సో అన్ని రాసుకునేదాన్ని, ఆ డైరీ ఒకటి పడుకున్నాను, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు వెళ్ళి నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నామని చాలా కష్టపడితే నాకు ఆటోగ్రాఫ్ దొరికింది. అది దొరికింది, అది ఇప్పటికి కూడా ఉన్నదండి. అది యాక్చువల్లీ ఇన్స్టాల్ ఇది ఎప్పుడు గుర్తొచ్చింది నాకు, నేను ఇన్స్టాల్ ఎప్పుడైనా పెట్టాలి తప్పకుండా ఇది. సో నెక్స్ట్ సాంగ్ నేను పెడుతున్నాను, తప్పకుండా వినండి. అదైతే ఉదయకి రెండు కాదు, సో ఒక మంచి బీట్ తో వస్తుంది.

0: best calibration knowledge though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kavatam. Keep listening me next time, Radio Surabhi.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajiraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ee maatram teliyakunda డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

మంచి రొమాంటిక్ మూడ్ కదండి, అసలు ఎంత బాగుంది అసలు పాట కూడాను, మెలోడియస్ గా ఉంది. నెక్స్ట్ పాట మటుకు టిక్ టిక్ టిక్ టిక్ ర్యాప్ లా ఉంటుంది, కాస్త మంచి డాన్స్ చేసుకోవచ్చు. పక్కన టీ పెట్టుకోండి, కాఫీ పెట్టుకోండి, ఫుల్ రిలాక్స్ అవ్వండి.

వెంకటేష్ గారు, దివ్యాభారతి గారు స్క్రీన్ మీద క్రియేట్ చేసిన ఆ క్యూట్ కెమిస్ట్రీ, ఇలాంటి సాంగ్స్ వింటుంటే ఆటోమేటిక్ గా మన ఓల్డ్ మెమరీస్ అన్ని రివెండ్ అయిపోతాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ వచ్చేసి మన ప్లేలిస్ట్ లో ఇప్పుడు ఒక సూపర్ నాస్టాలజిక్ నంబర్ అండి, అసలు చాలా నచ్చింది, అందరు హార్ట్ కి టచ్ అయ్యేది. సో వినేదమ్మా.

ఈ సాంగ్ రిక్వెస్టెడ్ బై అ స్పెషల్ ఫ్యాన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండి. ఆల్రెడీ మన ఈ మ్యాట్ని సునామీకి ఫ్యాన్స్ కూడా వచ్చేసారు. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను ఇలాంటి వినడానికి ఇంకా ముందు ముందుకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్ దిస్ సాంగ్, హూ ఎవర్ రిక్వెస్టెడ్ దిస్ సాంగ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నిజంగానే గుర్తుకు వస్తున్నాయి.

ఈ పాట అయితే మటుకు నిజంగా హార్ట్ టచింగ్ అండి, చాలా బాగుంటుంది ఈ పాట. ఐఎమ్ ష్యూర్ మీరు అందరు వినే ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ పాట వచ్చేసి ఒక బర్త్డే, ఒక వైఫ్ కి బర్త్డే అంట, తన కోసం డెడికేట్ చేస్తున్నారు, ఆ పాట వినేద్దాం.

ఇప్పుడు నెక్స్ట్ పాట నేను ఏదైతే వేస్తానో చాలా మెలోడియస్ అండి, చాలా బాగుంటుంది. నేను ఇదలాగా డ్రైవ్ కి వెళ్ళినప్పుడు అలా వింటుంటాను. అండ్ నా క్లోజ్, నా హార్ట్ టచ్ అయిన వాళ్ళకి ఇది అంటే ఫేవరెట్ సాంగ్, వాళ్ళ కోసం డెడికేట్ చేస్తే ఈ పాట పెడుతున్నాను. ఐ హోప్ యు ఆల్ విల్ లైక్ ఇట్. తప్పకుండా

0: ఆదివారం కూడా ఈ గడ్డేనా? నాన్ వెజ్ ఏదైనా ఉండొచ్చు కదా.
1: రామారా
2: అమ్మ చికెన్ కర్రీ ఇచ్చిరమ్మంది.
1: నాన్ వెజ్ తింటమ్మా. అప్పర్ షాప్ మొక్కున్నాడు. అప్పచారం
3: ఎవరు చెప్పారా?
1: ఇచ్చిండి ఇచ్చిండి ఇచ్చింది. థ్యాంక్స్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM.

0: Leon, 107.9 FM, HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ to go Hareli Hareli bringing the taste of home closer to you they say a way to person's heart is through stomach at india today we serve happiness fresh with love every day intiki pilichina atithulaku vondinattu india today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru eppatikappudu taazaga pan to plate is our concept nooroorinche vegetarian dishes nunchi delicious non vegetarian classics daaka india today has it all india today where every bite brings you closer to happiness come taste the freshness the tradition and the joy of real indian food india today 151 north mallin Drive South Lake Texas 817-819-8888 IndiaTodayUSA.com Isthinamma Vayanam Putsukundi Vayanam ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com

ఒక సాటిస్ఫైడ్ లైఫ్ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ కంటే ఎంతో బెటర్. ఎందుకంటే సక్సెస్ అనేది మనకి పక్క వాళ్ళు మేజర్ చేస్తారు, మనం నిజంగా చేసిన పనుల వల్ల సక్సెస్ ఉన్నామా అయ్యామా లేదా అనేది. కానీ సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటే గనక అది మనమే మేజర్ చేస్తాం. అందుకని ఆల్వేస్ అ సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ అ సక్సెస్ఫుల్ లైఫ్. అండ్ ఈ బ్యూటిఫుల్ కోడ్ తో మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాను సుర్బి డి టూ డ్రైవ్ టైమ్ షో కి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆల్ లవ్లీ లిసనర్స్, యూఆర్ లిస్నింగ్ టు సుర్బి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన, కేజీఎఫ్ కల్పన. ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే వస్తాను నేను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సుర్బి, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఈ హోమ్ కి మీరు కాల్ చేయాలంటే మా స్టూడియో నంబర్ 9726361966. అండ్ డాలస్ లో వెదర్ ఎలా ఉందనంటే అగైన్ సెంచురీ కొట్టేసింది వాళ్ళ. ప్రెసిపిటేషన్ అయితే జీరో ఉంది కానీ హ్యూమిడిటీ యాక్చువల్లీ పోన్ డాలస్ లో బాగానే పెరుగుతోంది, హ్యూమిడిటీ బాగానే ఉంది. అండ్ 100 degrees Fahrenheit రైట్ నౌ. అండ్ నెక్స్ట్ 10 days లో ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ 3 digits, 100, 101, 102, 101 అలా నడుస్తూనే ఉంది. అండ్ వర్షం మాత్రం ఇప్పుడప్పుడు ఎక్కడ లేదు. లో విల్ బి 80s అఫ్ కోర్స్. అండ్ అలాగే మనకి గోల్డ్ రేట్ ఎంతో, ట్రాఫిక్ ఎలా ఉందో ఈ అప్డేట్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటాను. బట్ దానికంటే ముందు లెట్ మీ థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్ బిఫోర్ మీ ప్లేయింగ్ ద సాంగ్. ఏ టు బి అంటే అడియర్ అనంత భవన్, తర్వాత ఇండియా టుడే, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, ట్రాఫిక్ అండ్ ఆల్సో బై Texas One Primary Care, then India Bazaar, Maitri's Restaurant, Ekal Vidyalaya Kathak, Veturi Anniversary Celebration. వీటందరికి థ్యాంక్స్ చెప్తూ మిమ్మల్ని తీసుకెళ్తున్నాను మొదటి పాట వైపు. ఇవాళ ట్యూస్డే 4 o'clock అంటే 4 గంటల 5 నిమిషాలు అయింది స్టూడియోలో. అండ్ లెట్ మీ ప్లే ద ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ కొరియన్ కనకరాజు. పేరు గమ్మత్తుగా ఉంది, చాలా బాగుంది. సినిమా కూడా అలాగే బాగుంటుందని అనుకుంటున్నాను, బట్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, పాట మాత్రం విని ఎంజాయ్ చేసేదాము ఈ కొరియన్ కనకరాజు మూవీ నుంచి. హియర్ వీ గో ఫర్ యూ ఆల్.

నో ఐ నో ఐ నో. యాక్చువల్లీ పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతా ఎవరు చూడట్లేదని అనుకుంటుంది. అలాగే కల్పన అనే నేను ఈ సినిమా చూడకపోతే ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకున్నాను. బట్ సినిమా రిలీజ్ అయిపోయింది మొన్న శుక్రవారమే, ఆగస్ట్ 7 రిలీజ్ అయింది. బట్ స్టోరీ ప్లాట్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎవరైతే చూడలేదో మొత్తం మీద చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, ఎందుకంటే సినిమా నేను కూడా చూడలేదు. బట్ చిన్న క్లిపింగ్ ఏంటంటే, ఒక బాక్స్ వస్తుంది కొరియా నుంచి, దాంట్లో ఏంటంటే అది ఓపెన్ చేయగానే ఆయనకి ఏదో ఇట్లా హీ గెట్స్ పొజెస్డ్ అనమాట వరుణ్ తేజ్. ఆ తర్వాత సినిమా ఏంటో డెఫినెట్ గా నేను త్వరలో చూసేస్తాను, అప్పుడు ఎప్పుడో చూసేస్తాను. మీరు ఎవరైనా చూసుంటే కనుక కాల్ చేసి చెప్పేసి మీకు ఎలా అనిపించింది సినిమా. సో మీరు విన్నారు ఈ పాట, ఫస్ట్ సాంగ్ కొరియన్ కనకరాజ్ మూవీ నుంచి, వరుణ్ తేజ్ ఉన్నారు అందులో. అండ్ మరొక పాట వినిపించే ముందర లెట్ మీ టెల్ యూ అబౌట్ రేడియో సుర్భి. రేడియో సుర్భి గత 4 ఏళ్ల నుంచి మేము ఏంటంటే 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 ప్లే చేస్తున్నాం. పాటలు ఆటలు మాటలు అన్ని చాలా మంది అడ్జస్ట్ చేస్తుంటారు, కానీ మీలో చాలా మంది ఇంకా మా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు. అయితే స్మార్ట్ గా మీ స్మార్ట్ డివైస్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది iOS కానివ్వండి, ఆండ్రాయిడ్ కానివ్వండి. అలా అయితే మీరు మా షోని ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు వినిపించవచ్చు. Listen to us on www.radiosurbhi.com or on our frequency 107.9 FM HD3, and marchpokandi follow us on Instagram, Facebook and YouTube. We are Radio Surbhi, sounds like home.

శేఖర్ గారు రిక్వెస్ట్ చేశారు ఈ పాట బికాస్ హీ వాంట్ డెడికేట్ దిస్ సాంగ్ టు హిస్ డాడ్ కృష్ణమూర్తి గారు. ఆయన ఆర్మీలో పనిచేసే వాళ్ళట, సో ఈ సినిమా కూడా సైనికుడు మూవీ నుంచి. అండ్ ఆల్సో మొన్న అంటే నిన్న కాక మొన్న మహేష్ బాబు గారి పుట్టినరోజు కూడా ఉంటుంది కాబట్టి శేఖర్ గారు ఈ పాట విందాం అనుకున్నారు. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్ ఆన్ ఎయిర్వేవ్స్ 107.9 ఎఫ్ఎం HD3. అయితే ఇందాక అడిగాను కదా కొరియన్ కనకరాజు, మీలో ఎవరైనా చూస్తే ఆ సినిమా ఎలా ఉందో కాల్ చేసి చెప్పమన్నాను కదా. సో యశస్వి కాల్ చేసి చెప్పింది, వాళ్ళు జస్ట్ క్యాజువల్ గా అలా వెళ్ళిపోయారట, వాళ్ళ సిస్టర్ చెప్పిందట వెళ్లి పద చూద్దామనేసి. సో కలిసి వెళ్లారట అండ్ దే రియలీ లైక్డ్ ఇట్. వాళ్లే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా వెళ్లారు, వాళ్లకు కూడా బాగా నచ్చిందట. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీతో కలిసి నవ్వుకుని అలా కూర్చొని కలిసి ఎంజాయ్ చేసే మూవీ అట కొరియన్ కనకరాజు. సో షీ రియలీ లైక్డ్ ఇట్ కాబట్టి డెఫినెట్ గా మీరు ఎవరిని చూడకపోతే చెక్ ఇట్ అవుట్, ఇట్స్ రైట్ నౌ ప్లేయింగ్ ఇన్ ద థియేటర్స్ కొరియన్ కనకరాజు. అండ్ అలాగే ఇప్పుడు మరి ఇంకొక పాట ప్లే చేయబోతున్నాను ఇవాళ. యాక్చువల్లీ వాట్ స్పెషల్ ఆన్ August 11th, ఎందుకంటే మనకి ఏవో ఒక స్పెషల్స్ అవుతూనే ఉంటాయి, ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది. అందులో డాలస్ లో ఈవెంట్స్ అయితే చాలా చాలా అవుతూ ఉంటాయి. ఈవెంట్స్ కాని టైంలో అసలు ఇంక ఏదన్నా స్పెషల్ ఉందా అంటే ఇవాళ చూస్తే గనక ఇట్స్ హ్యాపెన్ టు బి నేషనల్ సన్స్ అండ్ డాటర్స్ డే అండ్ ఆల్సో నేషనల్స్ పనిని డే. నేషనల్ పనిని గురించి తర్వాత మాట్లాడతాను కానీ పనిని అయితే మీకు తినిపించలేను కానీ పనిని అని ఒక పాట మాత్రం వినిపించగలను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. హియర్ వి గో పనిని సాంగ్.

సో పనిని మిసెస్ మనం స్వరం విన్నాము, పాట కూడా విన్నాము బొమ్మరెల మూవీ నుంచి. బట్ నేషనల్ పనిని డే అంటే ఏమిటి? పనిని చాలా మందికి తెలుసు, శాండ్విచ్ చాలా మంది ఇష్టపడి తింటారు, ఈజీ టు మేక్, ఈజీ టు ఈట్. అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే ఇది ఇటలీలో. అసలు పనిని అంటే స్మాల్ బ్రెడ్, జస్ట్ అంటే కైండ్ ఆఫ్ లైక్ లిటిల్ శాండ్విచ్. సో ఒక మనిషి ఉన్నారు, ఆయనకి ఎన్ని ఫుడ్ చేయడము ఇలా దాని గురించి మార్కెట్ చేయడం చాలా ఇష్టమైన పేరు జాన్ రైన్ హాప్కిన్స్. ఆయన ఏం చేశారంటే ఇలా పని అనేది ఫస్ట్ టైం క్రియేట్ చేశారు. స్పెషల్లీ ఎప్పుడంటే ఇప్పుడు ఇటలీలో పనిచేసేలు ఉంటారు కదా, ఫాస్ట్ గా వర్క్కి వెళ్లే ముందర ఈజీగా రెడీ టు ఈట్ కుక్ ఏమైనా ఫుడ్ ఉంటే బాగుంటుంది కదా, ఈజీ టు మేక్ అండ్ ఈజీ టు ఈట్ అని అప్పుడు ఆయన పనిని అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది అప్పుడు నార్త్ ఇటలీలో చాలా ఫేమస్ అయింది. చాలా మందికి అది చాలా బాగుంది, జస్ట్ ఇలా హ్యాండ్ ఫుడ్ లాగా ఫింగర్ ఫుడ్ లాగా తినేసేసేవచ్చు కదా ఈజీగా అనేసి, క్విక్ టు మేక్ అండ్ క్విక్ టు ఈట్. సో 1950s లో చేసిన తర్వాత యుఎస్ కి 70s and 80s లో వచ్చింది. యాక్చువల్లీ 1950s లోనే యుఎస్కి వచ్చింది, కానీ 70s and 80s లో ఇట్ బికేమ్ మోర్ పాపులర్, చాలా మందికి నచ్చి అండ్ ది స్టార్టెడ్ ఎక్వైరింగ్ ఇన్ దేర్ రెస్టారెంట్స్ ఆల్సో. ఇప్పుడు మనకేంటంటే ఎక్కడైనా చాలా ప్లేసెస్ లో పనిని అనేది ఉంటుంది, ఇంట్లో కూడా చేసుకుంటారు. సో మీరు గనుక నేషనల్ పనిని డే రోజు కూడా మీరు గనుక పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఐదర్ యూ కెన్ ఆర్డర్ ఆర్ యూ కెన్ మేక్ ఆర్ యూ కెన్ బై. అండ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ బై మేక్ చేసిన తర్వాత జస్ట్ పిక్చర్ తీసి సోషల్ మీడియాలో పెట్టేసి హ్యాష్ ట్యాగ్ నేషనల్ పనిని డే అని పెట్టేసేయచ్చు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. జస్ట్ షేరింగ్ ఫార్ ఎఫ్ఐఐ. మీరు వింటున్నారు సురభి డే 2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇవాళ ఏమేమి స్పెషల్ చెప్తాను కానీ రేపు ఏంటంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎక్లిప్స్, ఆల్సో మీటియర్ షవర్ కూడా అవుతుంది అనేసి ప్రెడిక్షన్ లో ఉంది. సో డు నాట్ మిస్ దాట్. మనకి టెక్సస్ లో దాని విజిబిలిటీ ఉందో లేదో తెలీదు, కనుక్కొని చెప్తాను. బట్ దాట్ ఈస్ వాట్స్ గోయింగ్ హ్యాపెన్ టుమారో. బట్ ఇవాళైతే ఇంకా చాలా పాటలు లైన్ అప్ అయి ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి వినిపించేస్తాను. బట్ నెక్స్ట్ పాట వినిపించే ముందు లెట్ మీ టెల్ యూ అబౌట్ అడియార్ ఆనంద్ భవన్, అంటే ఏ టు బి. ఒథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స, పికల్స్. ఇవే కాకుండా వాళ్ళ దగ్గర చక్కగా రుచికరమైన రాగి ఇడ్లీస్ ఉన్నాయి అండ్ చక్కగా కోంగూర అన్నం కూడా ఉందన్నమాట. నిమిషంలో రెడీ అయిపోతుందని చెప్తున్నారు ఏ టు బి వాళ్ళు. ఇది ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-2345. ఐ రిపీట్, 214-872-2345. దట్ ఈస్ ఏ టు బి.

0: సదియా మా ఇంటి బంగారం సినిమా నుంచి విన్నారు. ఇందులో కోడలు గురించి, మా ఇంటి బంగారం గురించి ఉంటుంది. బట్ ఇవాళ ఆగస్ట్ 11th ఆల్సో హ్యాపీ టు బి సన్స్ అండ్ డాటర్స్ డే. అంటే జస్ట్ ఇవాళ కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఎక్స్ట్రా స్పెషల్ క్వాలిటీ టైమ్ విత్ యర్ చిల్డ్రన్, యూ కెన్ స్పెండ్ ఎవ్రీ డే. బట్ ఇవాళ ఏంటంటే జస్ట్ మార్కెట్ యాజ్ ఆగస్ట్ 11th హ్యాపెన్ టు బి సన్స్ అండ్ డాటర్స్ డే కాబట్టి స్పెషల్ గా కావాలంటే వాళ్ళని డిన్నర్ కి తీసుకెళ్లొచ్చు, జస్ట్ క్యాజువల్ గా వాకింగ్ కి వెళ్ళొచ్చు టు మార్క్ ద స్పెషల్ డే ఇఫ్ యూ వుడ్ లైక్ టు. ఆల్సో ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆల్సో హ్యాపెన్ టు బి ప్రెసిడెన్షియల్ జోక్స్ డే. అంటే ఒక చిన్న లైట్ హార్టెడ్ జోక్స్, అంటే హ్యూమరస్ జోక్స్ ఉంటాయి కదా ప్రెసిడెంట్స్ గురించి, అలా కూడా సెలబ్రేట్ చేశారట. అది ఎందుకు అలా వచ్చిందని కూడా చెప్పేస్తాను అనుకోండి కాసేపట్లో. బట్ రైట్ నౌ లెట్ మీ టెల్ యూ దట్ మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షోలో ఫస్ట్ సెగ్మెంట్ లో పోలని పాటలు, లేటెస్ట్ పాటలు అండ్ అందులో రిక్వెస్ట్ సాంగ్స్ కూడా నేను ప్లే చేస్తాను. కాబట్టి మీరు ఎవరైనా పాట వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయొచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 9726361966. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ లో గేమ్స్ ఉంటాయి, అంటే కేజీఎఫ్ కాబట్టి కబుర్లు, గేమ్స్ అండ్ ఫన్ ఉంటుంది కదా. అండ్ కబుర్లు అంటే డెఫినెట్ గా నా షోలో ఎక్కువ ఏంటంటే చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలు ఉంటాయి కదా, అవి యూజువల్ గా ఐ లవ్ షేరింగ్ విత్ యూ ఆల్ బికాస్ అలాంటి చిన్ననాటి చైల్డ్హుడ్ మెమరీస్ ఎప్పుడు మనం తెలుసుకున్నా ఒక తెలియని చిరునవ్వు ఉంటుంది ఫేస్ లో. సో వాటి గురించి తెలుసుకుందాం ఇవాళ. అండ్ అలాగే గేమ్స్ ఉంటాయి, అవి కూడా డెఫినెట్ గా ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఆఫ్టర్ ది షో. ఈ లోపల చెప్పాను కదా మీరు ఎవరైనా పాట వినాలన్నా వినిపించాలన్నా లేదైనా స్పెషల్ డే డెడికేట్ చేయాలన్నా, ఎనీ యానివర్సరీస్ దట్ యూ వుడ్ లైక్ టు డెడికేట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కాల్ అస్ అట్ 9726361966. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్టా. అండ్ ఆల్సో లెట్ మీ టెల్ యూ అబౌట్ ఇండియా బజార్, కొత్త లొకేషన్ ఓపెన్ చేసింది మనకి ఫోర్ట్ వర్త్ లో. అండ్ వరలక్ష్మి వ్రతం ఇస్ అరౌండ్ ద కార్నర్ అండ్ ఇండియా బజార్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ నీడ్, ఫ్రమ్ శ్రావణమాసం అథెంటిక్ పూజ స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కొబ్బరికాయలు కానివ్వండి, పండ్లు, పసుపులు, పసుపు కుంకుమ కావాలని కదా, తమలపాకే కానివ్వండి, డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి, స్వీట్స్ కానీ, స్నాక్స్ కానీ, ఇంకా ఏది కావాలన్నా మనకి పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్ని అండర్ వన్ రూఫ్ మీకు దొరుకుతాయి ఇండియా బజార్ దగ్గర. సో వెళ్లి అవైల్ చేసుకోండి. మేక్ యూ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ ఈజీ with the wide selection of unbeatable prices only at India Bazaar. This is Kalpana. I'll be coming back again after the break, so stay tuned.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు.

0: ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దమ్ అట్ 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
2: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
3: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
4: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ carry Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

మామూలుగా ఒకటి అంటారు కదా ఏంటంటే, ముందున్న చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే చాలా గొప్పవనేసి. సో ఆ సామెత అసలు ఎందుకు వచ్చింది అంటే, ఏదైనా కూడా ముందరొచ్చిన వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం, కానీ వెనకాల వచ్చిన వాటికి ఎందుకు చాలా మంది అటెన్షన్ బాగా పే చేస్తారు. అది మనకి ఎక్కడ వర్తిస్తుంది? ఎక్కువగా చూస్తే ఫస్ట్ చైల్డ్ వర్సెస్ సెకండ్ చైల్డ్. ఒకటే ఇంట్లో పెరుగుతారు, ఒకటే పేరెంట్స్ పెంపకంలో ఉంటారు, కానీ ఫస్ట్ చైల్డ్ అండ్ సెకండ్ చైల్డ్ మధ్యలో డిఫరెన్స్ జమీన్ ఆస్మానం అని చాలా మంది అంటారు. మీరది నమ్ముతారా? యూజువల్ గా ఫస్ట్ చైల్డ్ ఏంటంటే కొంచెం ఇమోషనల్ గా ఉంటారు, డిపెండెంట్ గా ఉంటారు, సెన్సిటివ్ గా ఉంటారు. అది సెకండ్ చైల్డ్ అయితే బెన్ దాస్, ఐ డోంట్ కేర్ అనే టైప్ లో ఉంటుంది అనమాట. ఇండిపెండెంట్ గా అండ్ వాళ్ల పని వాళ్ళు చేసుకుంటారు అని సాగుతుంది. ఇది యూనివర్సల్ ఫార్ములానా లేకపోతే మీ ఇంట్లో ఫార్ములా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందా? మీరేమనుకుంటున్నారు కాల్ చేసి చెప్పండి. అండ్ అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఎందుకన్నాను అంటాననేది. సో ఫస్ట్ చైల్డ్ వర్సెస్ సెకండ్ చైల్డ్ అంటే ఎవరిని అంటే హైలైట్ చేద్దామనో కించపరుచుదామని కాదు, బట్ ఇది యూనివర్సల్ ఫార్ములానా కాదా అనేది మనం మాట్లాడుకుందాం ఇవాళ షోలో. వెల్కమ్ బ్యాక్, మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ కేజీఎఫ్ ఆర్జే కల్పన, ఎవ్రీ ట్యూస్డే అండ్ వెన్స్డే ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 అమెరికాలో. తెలుగు నేస్తం అండ్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

మూవీ నుంచి ఓయ్ ఓయ్ టైటిల్ సాంగ్ విన్నారు మీరు. సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఏంటంటే ఏజ్ అలా ఫ్రీజ్ అయిపోయిందేమో అనిపిస్తుంటుంది, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి అలానే ఉంటారు అని అనిపిస్తుంది. అంటే సంతూర్ మామూలుగా సంతూర్ డాడీ తెలియదు అనుకుంటే సంతూర్ యాక్టర్ అనొచ్చు. అండ్ ఈ మధ్య నేను నెట్ఫ్లిక్స్ లో ఆయన ఒక వెబ్ సిరీస్ చూశాను, నాకు బాగా నచ్చింది, ఆపరేషన్ సఫేద్ సాగర్ అనేసి బాగుంది. మీరు ఒకవేళ టైం ఉంటే, యూజువల్ గా నాకు ఇలా అంటే వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను అండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఇంకా క్యాచీగా ఉంటే అదేంటో గానీ కూర్చొని మొత్తం అంతా ఫినిష్ చేసేస్తాను, దయ్యం లాగా రాత్రి అంతా కూర్చొని చూసేస్తాను అండ్ మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు అనుకుంటాను అబ్బా మధ్యలో ఆపేసి పడుకుంటే బాగుంటుంది కదా నిద్ర వచ్చేదని. దట్స్ వాట్ ఐ డూ. మీరు కూడా అలా చేస్తారా? చేస్తే అలా ఉండి చిరునవ్వు నవ్వకండి, కాల్ చేసి నాతో కూడా షేర్ చేయండి, అబ్బా నా అలాగే ఇంకోళ్ళు కూడా ఉన్నారనేసి నాకు కొంచెం సంతృప్తి ఉంటుంది. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు ట్రివియా క్వశ్చన్ లో ఒక రిడల్ అడగబోతున్నాను. లెట్స్ సీ ఈ రిడల్ మీలో ఎంత మందికి తెలుసో లేదో చూద్దాం. ఐ డోంట్ హ్యావ్ ఐ హ్యావ్ ఎ స్పైన్ కానీ బోన్స్ లేవు, ఆకులు లేవు, బ్రాంచెస్ అంతకన్నా లేవు, నేను ఎవరిని? ఓకే, స్పైన్ ఉంది కానీ బోన్స్ లేవు, ఆకులు ఉన్నాయి కానీ బ్రాంచెస్ లేవు, నేను ఎవరిని? 9726361966 మా స్టూడియో నంబర్. అగైన్ ద క్వశ్చన్ ఇస్ ఐ హ్యావ్ ఎ స్పైన్ బట్ నో బోన్స్, ఐ హ్యావ్ లీవ్స్ బట్ నో బ్రాంచెస్, హూ ఆమ్ ఐ? రిక్వెస్ట్ సాంగ్ వచ్చేసింది, ఆ పాట వినిపించేస్తాను. మనకి శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి జయ్ గారు వింటానన్నారు ఈ పాట. హియర్ వి గో on the airwaves of 107.9 FM HD3. Midwinter Narasurabhi, D2 Drive Time Show with me, RJ Kalpana.

Srinivasa Mangapuram Cinema Nunchi Vindari Patamiru, and this is your host RJ Kalta. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే రాలేదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఐ హ్యావ్ ఎ స్పైన్ బట్ నో బోన్స్, ఐ హ్యావ్ లీవ్స్ బట్ నో బ్రాంచెస్, నేను ఎవరిని అని మీరు అనుకుంటున్నారు కాల్ చేసి చెప్పేసేయచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు ఫస్ట్ చైల్డ్ వర్సెస్ సెకండ్ చైల్డ్, అసలు జనరల్ గా డిఫరెన్స్ ఏమిటి, ఒకటే ఇంట్లో పెరుగుతారు కానీ మైండ్ సెట్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది అని చాలా మంది అంటారు. అంటే ఫస్ట్ చైల్డ్ కనుక కొంచెం డిసిప్లిన్ గా ఉంటారు, కాస్త ఎమోషనల్ గా ఉంటారు, డిపెండెంట్ గా ఉంటారు, కాస్త చూసుకుంటుంటారనమాట. మరి వాళ్ళకి సైకలాజికల్ గా నేను ఇంట్లో పెద్దవాళ్ళని అమ్మ అబ్బాయి గాని అమ్మాయి గాని వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. సెకండ్ చైల్డ్ మేబీ పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారేమో, వాళ్ళు ఆల్రెడీ గ్రాస్పింగ్ పవర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఇండిపెండెంట్ గా ఉంటారు అండ్ కొంచెం బిందాస్ టైప్ ఉంటారు, ఐ డోంట్ కేర్ టైప్ లో ఉంటారనమాట. దే లవ్ టు టేక్ రిస్క్ తీసుకుంటారు లైఫ్ లో, బట్ ఫస్ట్ చైల్డ్ దే డోంట్ లైక్ టు టేక్ రిస్క్. ఈ సందర్భంగా ఒక బుక్ కూడా ఆ మధ్య చదివాను అనమాట, వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ మీకు. ఓకే, ఆ బుక్ గురించి చెప్పే లోపల ఈ కాలర్ ని ఆన్ ఎయిర్ తీసేసుకుందాము. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరేం చెప్పారు? ఫనీ ఫనీ ఫనీ గారు, ఎలా ఉన్నారండి? ఇవాళ మీరేం మాట్లాడుతున్నారు చూద్దాం అనుకుంటున్నాను. తాడి చెట్టు అనుకుంటున్నారు. ఓకే, స్పైన్ ఉంది కానీ బోన్స్ లేవు, ఆకులున్నాయి కానీ బ్రాంచెస్. హలో హలో హలో, వినిపిస్తుందా?

0: హలో
1: హలో
0: నాకైతే మీ వాయిస్ వినిపిస్తుంది, మీకు నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, వన్ సెకండ్, లెట్ మీ ట్రై దిస్ వే అగైన్. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? ఓకే, సో తాడి చెట్టుకి మరి ఒక రకంగా కాస్త బ్రాంచెస్ అయితే ఉంటాయి కదండి, చిన్నవి
1: ఆకులు
0: బ్రాంచెస్ ఉండవు. ఇప్పుడు తాడి చెట్టు కాదు ఆన్సర్. కాలింగ్ అండ్ ట్రైంగ్, కీప్ థింకింగ్, ఇంకేమైనా ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. ఓకే, అగైన్ స్పైన్ ఉంటుంది, బోన్స్ ఉండవు, ఆకులు ఉంటాయి, బ్రాంచెస్ ఉండవు, ఎవరి నేను. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద బుక్, పాజిటివ్ డిసిప్లిన్ ఒక బుక్ ఉంది, జేన్ నెల్సన్ రాసిన బుక్ అనమాట. అది కనుక చదివితే చాలా మందికి, అదేదో సినిమా హిందీలో వచ్చింది కదా బరీలికి బర్ఫీ అని, అతను చదువుతూ ఉంటే ఇది నా గురించే రాశారు అని అనిపిస్తుంది కదా. అలా మీకు పాజిటివ్ డిసిప్లిన్ బుక్ కనుక చదివితే అరే ఇది నా గురించి రాశారని చాలా మందికి అనిపిస్తుంది. డెఫినెట్ గా చెక్ ఇట్ అవుట్, ఒకవేళ చదవకపోతే ట్రై చేయండి. అందరూ కూడా ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ గురించి ఆ ఫార్ములా ఉంది, అది నిజంగా యూనివర్సల్ ఫార్ములానో తెలియదు, బట్ మీరు ఎవరైతే ఇప్పుడు వింటున్నారు, ఎస్ డ్రైవ్ చేసి వింటున్నారు కదా, వాళ్ళకి కూడా అండ్ ఇంట్లో నుంచి వినే వాళ్ళకి కూడా, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ద అప్బ్రింగింగ్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ వర్సెస్ సెకండ్ చైల్డ్. 9726361966 మా స్టూడియో నంబర్ అండ్ క్వశ్చన్ స్టిల్ రిమైన్స్ ఏంటంటే, ఐ హ్యావ్ ఎ స్పైన్ బట్ నో బోన్స్, ఐ హ్యావ్ లీవ్స్ బట్ నో బ్రాంచెస్, హూ ఎమ్ ఐ?

సెకండ్ చైల్డ్ మధ్యలో పర్సనాలిటీ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే బహుశా బట్ వాళ్ళ అభిప్రాయ ప్రకారం యూజువల్ గా ఫస్ట్ చైల్డ్ అప్పుడు ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం స్ట్రెస్ అవుతారు. అంటే చక్కగా పెంచాలి, ఎలా ఉంటుంది, ఏంటో టైం కన్నీ చేసేసేయాలి అనేసి ఇంకా బాగా ఫోకస్డ్ గా ఉంటారు. అండ్ ప్రతి ఒక్క మైల్ స్టోన్ ఏంటంటే వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు, చక్కగా వాళ్ళతో బెడ్ టైమ్ స్టోరీస్ చదువుతారు, ప్రతి ఒక్క పని స్ట్రిక్ట్ గాను ఉంటారు అండ్ క్యాజువల్ కూడా ఉంటారు. అన్ని రకాలుగా మిక్స్డ్ ఒపీనియన్స్ వాళ్ళ మీద ఏంటంటే వృద్ధి పడేస్తారు. వేరస్ సెకండ్ చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోతారు, ఫ్లెక్సిబుల్ గా ఉంటారు అండ్ కాస్త రొటీన్ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఓకేనే పర్లేదు ఇంకా జరుగుతుంది లేకుండా అంటారు. ఆ పిల్లలు కూడా అలాగే గ్రాస్ప్ చేసుకుంటారు. సో అలా ఏంటంటే వాళ్ళు రిసీవ్ చేసే విధానం ప్రకారం వాళ్ళ మెంటాలిటీ అలా మోల్డ్ అయిపోతుందని వాళ్ళ అభిప్రాయం. అయితే మనం కూడా చిన్నప్పుడు ఏంటంటే బెడ్ టైమ్ స్టోరీ చదివేవాళ్ళం కదా, పిల్లలు పడుకునేటప్పుడు స్కూల్స్ అంటే స్కూల్ స్టార్ట్ అవ్వక ముందరైనా లేకపోతే ఎలిమెంటరీ ఉన్నప్పుడైనా ఒక 8-8:30 కల్లా బుక్స్ చదివి ఏదో మంచి పంచతంత్రాన్ని లేకపోతే ఏదో కామిక్ బుక్స్ చదివేసి వాళ్ళని నిద్రపుచ్చేవాళ్ళం. మనకలా మన పేరెంట్స్ ఎప్పుడు బుక్స్ చదవలేదు, కానీ నేనైతే అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర స్టోరీస్ బాగా విన్నానమాట. అంటే వాళ్ళు చెప్పే కథలు అంటే బెడ్ టైమ్ అని కాదు బట్ ఏదో ఒక టైంలో వాళ్ళు కుదిరినప్పుడు కథలు చెప్పేవాళ్ళు, మన కూర్చొని చక్కగా చూసి మనకు తోచిన టైంలో మనం పడుకునేవాళ్ళం అనుకోకండి. బట్ అనిత గారు వెంకట్ గారు చెప్పిన అభిప్రాయాన్ని మీరు కూడా ఒప్పుకుంటారు, నిజంగా ఫస్ట్ చైల్డ్ వర్సెస్ సెకండ్ చైల్డ్ లో పేరెంట్స్ స్ట్రెస్ ఎక్కువ అవుతారు ఫస్ట్ టైంలో, సెకండ్ టైం రిలాక్స్ అవుతారు. వాట్ డూ యూ థింక్? 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ బై ద వే ఐఎమ్ సో సర్ప్రైజ్, యూజువల్ గా నేను చెప్పిన రిడల్కి ఆన్సర్ ఇప్పటి వరకు రాలేదు. తాడి చెట్టు అని అన్నారు కానీ అది ఆన్సర్ కరెక్ట్ గా కాదు. స్పైన్ ఉంది కానీ బోన్స్ లేవు, ఆకులున్నాయి కానీ బ్రాంచెస్ లేవు, ఎవరిని నేను? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసిన తర్వాతనే మరొక క్వశ్చన్ అడుగుతాను. సో మీరు ఎంత త్వరగా దీని ఆన్సర్ చెప్తారో అంత త్వరగా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం అనమాట. 9726361966. అలాగే ఇవాళ ప్రెసిడెన్షియల్ జోక్ స్టే కూడా, అది ఎందుకు వచ్చింది అంటే మన ప్రెసిడెంట్ రోనల్డ్ రీగన్ ఉన్నారు కదా, ఆయన ఒకసారి ఏంటంటే జస్ట్ క్యాజువల్ గా మామూలుగా రేడియో అలా చెప్తూ హీ డి నాట్ రియలైజ్ ఆయన ఏదో ఈ వాజ్ జస్ట్ కరెక్ట్ చేసుకుంటున్నారు, అది ఆన్ ఎయిర్ వెళ్ళిపోయింది అనమాట. సో ఆయన ఉప్స్ అని అనిపించింది ఆయనకి, అంటే దే హీ టుక్ ఇట్ ఇన్ అ వెరీ పించ్ ఆఫ్ సాల్ట్ లాగా క్యాజువల్ గా నవ్వుతూ స్పోర్టివ్ గానే తీసుకున్నారు. బట్ దాంతో ఏంటంటే దే సెడ్ చాలా మంది ఏంటంటే మనకి వెళ్లి మాట్లాడాలంటే లైవ్ లో కొన్ని కొన్ని తప్పులు అవుతాయి కదా, హ్యూమన్ ఎర్రర్ వెరీ వెరీ ఈజీ అవుతూనే ఉంటాయి, వెరీ క్యాజువల్. బట్ హీ టుక్ ఇట్ వెరీ జోవియల్ గా, వెరీ స్పోర్టివ్ గా తీసుకుని దెన్ ఆల్సో August 11 హ్యాపెన్ టు బి ప్రెసిడెన్షియల్ జోక్స్ డే. ఇండియాలో మాత్రం కొంచెం ఆలోచిస్తాము, ఆఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం అభిప్రాయాలు కూడా మారాయి, కొంతమంది జోక్స్ అండి తిట్లే తిడుతున్నారు అనుకోండి, అది వాళ్ళ ఒపీనియన్. బట్ మనం అక్కడికి వెళ్ళట్లేదు, వెళ్ళదలుచుకోలేదు కూడా. బట్ ఆన్ ప్రెసిడెన్షియల్ జోక్స్ డే విచ్ ఇస్ టుడే August 11 అదనమాట. అయితే అనిత గారు వెంకట్ గారు చెప్పిన అభిప్రాయం మీలో ఎంతమంది ఒప్పుకుంటారు చూద్దాము. అలాగే క్వశ్చన్ స్టిల్ రిమైన్స్, నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ రాలేదు కాబట్టి దట్ ఇస్ స్టిల్ ఐ హ్యావ్ ఎ స్పైన్ నో బోన్స్ ఐ హ్యావ్ లీవ్స్ బట్ నో బ్రాంచెస్ వాట్ ఎమ్ ఐ

0: వదలా మంబాలీ వదలా. ఇదేమో చక్కటి చెన్నై లవ్ స్టోరీ అయితే అలా నేను ట్విస్ట్ ఇచ్చేసాను. వదలా మంబాలీ వదలా కాసేపట్లో అయితే వదిలేసాను అనుకోండి బ్రేక్ కి వెళ్లే ముందు. కానీ సాయి కాల్ చేసి చెప్పింది, నేను ఇచ్చిన రిడల్ కి ఆన్సర్ తను కరెక్ట్ చెప్పింది. దట్ ఇస్ బుక్. స్పైన్ ఉంది కానీ బోన్స్ లేవు, ఆకులున్నాయి కానీ బ్రాంచెస్ లేవు, దాట్ ఈస్ బుక్. అండ్ అలాగే సాయికి అయితే వన్ చైల్డ్ ప్రస్తుతానికి, సో షీ డస్ నాట్ నో ద డిఫరెన్స్ యెట్ బిట్వీన్ ద ఫస్ట్ చైల్డ్ అండ్ సెకండ్ చైల్డ్, బట్ షీ హ్యాపెన్ టు బి ద సెకండ్ చైల్డ్ అండ్ షీ కెన్ రిలేట్. ఎందుకంటే ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ ఎస్, వాళ్ళ అన్నయ్య కొంచెం షాయిగా ఉంటారు, వేరే సాయి అయితే కొంచెం బిందాస్ గా కేర్ నాట్ టైప్ లో ఉంటుంది. అది ఎందుకు అని అంటే మరి పేరెంట్స్ కూడా అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, నో బడీ ఇస్ అ బాన్ పేరెంట్ కదా. సమ్ టైమ్స్ వాళ్ళు కూడా ఏంటంటే ట్రయల్ అండ్ మెథడ్ లో ఏంటంటే ఇది ఓకే ఇది జరిగింది, నిన్న ఇలా తప్పు చేసాం రేపు ఇలా చేయొద్దు అని వి ఆల్ లెర్న్ త్రూ అవర్ సిచ్యువేషన్స్, త్రూ అవర్ మిస్టేక్స్ కదా. సో అలాగే ఫస్ట్ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా, సంతోషం ఎంత ఉంటుందో కంగారు అంతే ఉంటుంది, స్వీట్నెస్ ఎంత ఉంటుందో కొంచెం టెన్షన్ కూడా అంతనే ఉంటుంది అనమాట. సో వీటన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ రుద్ది అనమాట పాపం ఫస్ట్ చైల్డ్ మీద మనం నూరి పోసేస్తాము. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఏది తీసుకోవాలా, ఎప్పుడు ఎమోషన్ లో ఉంటారో వాళ్ళు కూడా అర్థం కాదు. వేరే సెకండ్ చైల్డ్ ఇప్పుడు కాస్త రిలాక్స్ అయిపోయే పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. చూసి నేర్చుకునేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనం చెప్పి నేర్చుకునే దానికంటే చూసి నేర్చుకునేది ఏంటంటే ఎక్కువ గ్రాస్పింగ్ ఉంటుంది, ఎక్కువ గుర్తుంటుంది.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 5 PM.

కూడా స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాల మన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాల్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

డయన్ సినిమా హారర్ సినిమా చూడంగానే ఒక సిబ్లింగ్ ఏంటంటే భయం భయంతో వణికిపోతుంటే ఇంకోటేమో పద చూద్దాం అక్క పద చూద్దాం అనయ్య అని అంటుంటారు సెకండ్ చిల్డ్రన్. సో ఇలా ఏంటంటే ఇలా కూడా ఉంటుంది, సిచ్యువేషన్ సిచ్యువేషన్ కూడా మారుతుంది. ఫస్ట్ చైల్డ్ కొంచెం భయపడతారు, షాయిగా ఉంటారు అండ్ ఇలాంటి హారర్ మూవీస్ చూడాలంటే కాస్త ఆలోచిస్తారు చూడాలా వద్దని. వేరే సెకండ్ చైల్డ్ ఇట్స్ ఓకే చలో చల్తే అయ్యా వాచ్ విత్ మీ అనేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. వెల్కమ్ బ్యాక్, మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్ జే కల్పన. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఈ ఇంటికి మీ ఇంటికి కాల్ చేయాలంటే మా స్టూడియో నంబర్ 9726361966. సో స్టూడియోలో ఇప్పుడు 5:04 అయింది. లెట్ మీ షేర్ విత్ యూ ఇవాళ గోల్డ్ ప్రైస్ ఎంతనో. అసలే వరలక్ష్మి వ్రతం వస్తుంది, చాలా మంది వరలక్ష్మి వ్రతానికి రూపం కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు బై యూ నీడ్ టు నో ద ప్రైస్ కదా. సో లెట్ మీ షేర్ దాట్ విత్ యూ. సో ఇవాళ రేట్ ఓకే బార్ మారుతుంది అక్కడ. సో లెట్ మీ వెయిట్ ఓకే స్టేబుల్ అయిపోయింది ఇప్పుడు. సో $4,427.80 అగైన్ $4,427.80 వన్ బిస్కెట్ అంటే 31 ounces రేట్ ఇవాళ రేట్ అనమాట. మీరు ఉంటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఇప్పుడు అనదర్ క్వశ్చన్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్. ఇది కొంచెము జీకేకి కూడా సంబంధించిన జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో విచ్ సిటీ ఇస్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏ సిటీని అంటారు? 9726361966 మా స్టూడియో నంబర్.

பேட் பாய் கார்த்திக் சினிமா பேரு. மிரிட்டின சுரபி டி டூ டிரைவ் டைம் ஷோ வித் மீ ஆர்ஜே கல்ப்னா. அண்ட் இந்தாக మరొకసారి సాయి అంటే ఫస్ట్ టైం కూడా సాయి కాల్ చేసి ఆన్సర్ చెప్పేసింది ఆ రిడల్ కి బుక్ అన్నది. అండ్ సెకండ్ దానికి కూడా సాయి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పింది, దట్ ఈస్ అస్సాం. అస్సాం ఈస్ ద అక్కడ టీ ఏంటంటే భలే ఉంటుంది. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా, టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందాక ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ గురించి ఒక ఫనీ ఇన్సిడెంట్ ఏంటంటే మన కాలర్ ఏం చెప్పారు, అసలు సెకండ్ చైల్డ్ కి ఎక్కడ లేని క్వశ్చన్స్, ఒక క్యూరియాసిటీ, అసలు ఇదేంటి జరుగుతుంది, అదేంది జరుగుతుంది అనేది. అదే ఫస్ట్ చైల్డ్ ఏంటంటే చెప్పింది చెప్పినట్టు వింటారు, అసలు వాడికి ప్రాబబ్లీ ఆ వై అనేది ఆన్సర్ రాకపోవచ్చేమో, మేబీ, నాట్ సెయింగ్ ఎగ్జాక్ట్ గా. అయితే అందులో ఇందాక మనకి ఉషా గారు కాల్ చేసి అని చెప్పారంటే, అలాగే తనకి చాలా క్వశ్చన్స్ ఉండేవట, క్వశ్చన్స్ ఉండేవి. అప్పుడు ఆన్సర్స్ ఇంత ఉండేవి కావు, అప్పుడు మన గూగుల్ తల్లి ఉండేది కాదు కదా. బట్ ఏదో ఒకటి అలా అలా చెప్పేసి ఫస్ట్ చైల్డ్ అన్నా సెకండ్ చైల్డ్ అన్నా ఏమో తెలియదు అని వదిలేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు కదా, పిల్లలకి క్వశ్చన్స్ చాలా వస్తాయి అనమాట, వై వై వై వై అని అడుగుతుంటారు. అందులో ఉషా గారి అమ్మాయి సెకండ్ చైల్డ్ అడిగింది ఒక క్వశ్చన్ ఏంటంటే, టీ షర్ట్ లో టీ అంటే ఏమిటమ్మా, వై ఇట్స్ కాల్డ్ టీ షర్ట్. ఆమెకి సడన్ గా ఆన్సర్ తెలియలేదు. పాపం ఫస్ట్ చైల్డ్ అసలు ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగేది కాదు, ఇవన్నీ ఎక్కడ లేని క్వశ్చన్స్ అని తీసుకొస్తుంది, నేను ఎక్కడి నుంచి వెతకనండి అనేసి అలాంటి క్వశ్చన్స్ తీసుకొస్తూ ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ నాకైతే తెలుసు, అంటే అఫ్కోర్స్ నేను కూడా గూగుల్ తల్లిని అడిగాను అనుకోండి, నేను కూడా ఎప్పుడు అసలు తట్టలేదండి, టీ షర్ట్ ని టీ షర్ట్ ఎందుకు అంటారు, టీ ఎందుకు అంటారు, వై ఎందుకు అన్నారు, డబ్ల్యూ ఎందుకు అన్నారు, ఇంకేందుకు అన్నారు, మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా. బట్ వాళ్ళ అమ్మాయికి ఆ డౌట్ వచ్చింది. ఆ డౌట్ ని చూద్దాము మీలో ఎవరు క్లియర్ చేస్తారు. ఉషా గారు వాళ్ళ అమ్మాయికి ఈ డౌట్ వచ్చిందనమాట, ఆ డౌట్ ని మీరు ఎవరైనా క్లియర్ చేసి కాల్ చేసి చెప్పేసి వచ్చు 9726361966 కి. మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇంకో పాట వినిపించే ముందర లెట్ మీ టెల్ యూ అనదర్ వెరీ కామన్ రిడల్, అది చాలా మంది వినే ఉంటారు, వాట్ హ్యాస్ వన్ ఐ బట్ కెనాట్ సీ. ఒకటే కన్నుంది అంటే మనకి ఈ మధ్య ఆడిసీస్ మూవీ చూసారు, సో అందులో సైక్లాప్స్ అని అనకండి, దట్ ఈస్ నాట్ ది ఆన్సర్. సో వాట్ హ్యాస్ వన్ ఐ బట్ కెనాట్ సీ. 9726361966 మా స్టూడియో నంబర్.

డాన్ మూవీ నుంచి వినేశారు ఈ పాట మీరు. అండ్ ఆజ్ కి రాత్ ఇంకో పాట కూడా ఉంది తమన్నాది, అది కూడా లైనప్ చేశాను. నెక్స్ట్ పాట అది కూడా వినిపించేస్తాను. కానీ హ్యాట్రిక్ మనకి ముచ్చటగా మూడోసారి సాయి కాల్ చేసి ఆన్సర్ చెప్పేసింది. వాట్ హ్యాస్ వన్ ఐ బట్ కెనాట్ సీ, ఇట్స్ నథింగ్ బట్ సూది నీడల్. అండ్ సాయితో పాటు దీప్తి కూడా కాల్ చేసి చెప్పింది. అండ్ దీప్తి ఆల్సో అగ్రీస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ చైల్డ్ అండ్ సెకండ్ చైల్డ్ అప్బ్రింగింగ్ ఉంటుంది అనేసి. ఎందుకంటే షీ ఆల్సో అగ్రీస్, ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎలా పెరుగుతారనేది మనం ఎలా పెంచుతామనే దాన్ని బట్టి ఉంటుంది కదా. వాళ్ళు ఏమి చూస్తున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు. ఒకసారి మనం నిజంగా ఇది చెప్పి ఇది వినండిరా ఇది చేయండిరా కంటే చూసి నేర్పించడం నేర్చుకోవడం ఇంకా చాలా మేలు అని అంటారు. మనకి నిజంగా మన పేరెంట్స్ అని చెప్పేవాళ్ళు కాదు కదా, చూసి చాలా మనం నేర్చుకున్నాం కూడా. అలా చెప్తే కొంతమందికి చేయాలని కూడా అనిపించదు, నువ్వు చెప్తే నేను చేసేదేంటి అని కూడా అనుకుంటారు. అందులో ఇవాళ పిల్లలు ఇంకా ఎక్కువ అనుకుంటారు అని మీరు అనుకుంటున్నారు. ఎనివే, సాయి ఒక పాటకు రిక్వెస్ట్ చేసింది, ఆ పాట కూడా ప్లే చేసేస్తాను. బట్ లెట్ మీ ఆల్సో టెల్ యూ అబౌట్ ఇండియా టుడే. ఇండియా టుడే, ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్. Unwind with delicious bar bites, refreshing draft beers, and the perfect evening atmosphere at India Today, which is at South Lake. Every day from 4 p.m. to 7 p.m., bar snacks

are just for $1, and draft beer is only $2.99. So great bites, cold draft, happy evenings, only at India Today, which is located at 151 North Nolan Drive, South Lake. ఇది కాకుండా ఇప్పుడు మనకి చాలా ఐఎస్టీలో స్కూల్స్ మొదలైపోయాయి అండ్ రేపు ఎల్లుండే వారంలో స్కూల్స్ మొదలు కూడా అయిపోతున్నాయి. బట్ ఇట్స్ స్టిల్ నాట్ టూ లేట్ టు గో అండ్ హ్యావ్ యువర్ చైల్డ్స్ డెంటల్ ఎగ్జామ్స్ డన్. బికాస్ మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచించకుండా ఇప్పుడే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేకి మీరు కాల్ చేయొచ్చు Dallas Miles Dental and Orthodontics. Give a number 972-484-5400. Well, X-ray only for $29 kundi. And alage offers kuda miss out kuda ayinante call chesi cheyochu. Again, the number is 972-484-5400. Or visit them at 3234 Forest Lane, Dallas. That is Dallas Miles Dental and Orthodontics. So, aaj ki raat manam paata vinnamu. Inkoka aaj ki raat paata kuda undi. Adi vinin tarvata Sai request chesina paata play cheddam anukuntunnanu from Criminal. But let me play the song also. Another aaj ki raat from Criminal.

ఈ బంధం అనుబంధం ఎప్పటికీ అలాగే ఉండాలని మనం అనుకుంటాం, అంటే సిబ్లింగ్స్ మధ్యలో. కానీ సమ్ టైమ్స్ అలా ఉండదన్నమాట. ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ లో ఏదో ఒక చిన్న చిన్న తగాదాలు కాన్ఫ్లిక్ట్స్

0: అంటే ప్రేమ లేక కాదు, వాళ్ళు మళ్ళీ చాలా అన్యోన్యంగా ఉంటారు, కానీ దేర్ ఆర్ సిచ్యువేషన్, దేర్ ఆర్ టైమ్స్ వేర్ వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న విషయాలలో గొడవలు పడుతూ కాన్ఫ్లిక్ట్ వస్తుంటాయి. సో అలా మనకి ఇందాక కాలర్ రేఖ గారు ఏం చెప్పారంటే ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ షీ ఆల్సో అగ్రీస్ దట్ ఇలా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ అందులో ఎప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి ఫస్ట్ వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక చిన్న చాక్లెట్ చిప్స్ ప్యాకెట్ తీసుకుని వస్తారు చెల్లె కోసం. బట్ అలాగే చెల్లె కూడా అన్న లేనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అరే తీసుకోవచ్చు కదా అన్న నీకోసం తీసుకొచ్చారంటే వాషుడ్ ఐ అని అంటుంది. పోనీ ఆ చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చినా పోనీ షేర్ చేయమంటే జస్ట్ అందులో నుంచి తీసి చాలా డెలికేట్ గా ఒక చిప్స్ తీసుకుని ఒక చిప్ మాత్రమే తీసుకుని ఇస్తుంది అనమాట. అరే లాస్ట్ టైం నేను మొత్తం చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను కదా అని అంటే ఇట్స్ ఓకే యూ గాట్ ఇట్ ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్ అనంది. సో ఇప్పుడు నేను ఇస్తున్నాను కదా ఐఎమ్ ఆల్సో షేరింగ్ కదా అంటుంది. సో అలా ఉంటుంది అనమాట కథలు. ఇది ఇంటింటి రామాయణమేనా జరుగుతుంటుందా ఏమో నాకేం తెలుసు, మీరు చెప్తారు కదా తెలుస్తుంది. బట్ ఇంకోటి మీరు చెప్పాలనంటే హ్యావ్ అనదర్ రిడల్ ఫర్ యూ ఆల్. నేను పరిగెత్తుతాను కానీ నా కాళ్ళెవ్వు, కింద పడతాను కానీ దెబ్బ తగలదు, నేను ఎవరిని? నేను పరిగెత్తుతాను కానీ నాకు కాళ్ళు లేవు, కింద పడతాను కానీ నాకు దెబ్బ తగలదు, నేను ఎవరిని? మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇందులో నేను ఇంకోటి చెప్పాల్సింది అబౌట్ ఇండియా బజార్. ఇండియా బజార్ మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఈ వారం నుంచి మొదలవబోతుంది. సో ఇండియా బజార్ దగ్గర వరలక్ష్మికి కావాల్సిన పూజ సామాన్లు అన్ని దొరుకుతాయి. అంటే పువ్వులే కానివ్వండి, కొబ్బరికాయలు, పండ్లు, పసుపు కుంకుమలు, తమలపాకులు కానివ్వండి, డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి, స్వీట్స్, స్నాక్స్, ఫెస్టివ్ గ్రాసరీస్ ఇవన్నీ ఒకటే ప్లేస్ లో ఉంటుంది, విచ్ ఇస్ ఇండియా బజార్. సో మేక్ యువర్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ ఈజీ విత్ ద వైడెస్ట్ సెలక్షన్ ఆఫ్ అన్బీటబుల్ ప్రైస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ ద ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, quality and savings. This is Kalpana. Meer vintunnaru Surabhi D2 Drive Time Show with me every Tuesday and Wednesday. Ostanu but ippudikaithe chinna commercial break teeskonni velthunnanu, tirigi vachestanu. But question indaka ni adigindi aalochinchandi, off air ledha on air call cheseseyochu. I run but I have no legs, I fall but never get hurt, who am I?
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్. ఆకట్టుకుంటాం, పడతాం. రేడియో సురభి,
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సస్, అమెరికాలో తెలుగు నేస్తారు.

0: Amar South Lake and many more. Swadeshi, because originals never fail.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
1: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ మీరు బ్రేక్ తీసుకున్నప్పుడు ఆఫర్ లో కొంతమందిని ఆఫర్ లోనే తీసుకున్నాను అనుకోండి, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ అంటే నేను పరిగెత్తుతాను కానీ నాకు కాళ్ళెవు, కింద పడతాను కానీ దెబ్బ తగలదు, నేను ఎవరిని అడిగాను కదా. అయితే పవన్ గారు, మల్లేష్ గారు కాల్ చేసి చెప్పారు వాటర్ఫాల్ వాటర్, యాక్చువల్లీ కైండ్ ఆఫ్ చెప్పాలంటే రెయిన్, బట్ యూ ఆల్సో నాట్ రాంగ్, కరెక్టే, వాటర్ఫాల్ పరిగెత్తుతుంది కానీ కాళ్ళెవు, కింద పడుతుంది కానీ దెబ్బ తగలదు. సో దాట్ ఈస్ రెయిన్ అండ్ దాట్స్ రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ అప్ బ్రింగింగ్ కనుక వస్తే నిజంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది ఒకటే ఇంట్లో పెరిగినా ఒకటే వాతావరణం ఉంటుంది, పెంపకం ఒకటే ఉంటుంది, కానీ రిసీవింగ్ ఎండ్ తెలుసో తెలియకో, కాన్షియస్లీ అన్కాన్షియస్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏది రిసీవ్ చేసుకుంటే అలాగే మోల్డ్ అయిపోతుంది కదా, నేచర్ కానీ థాట్స్ కానీ. సో ఫస్ట్ చైల్డ్ అప్పుడు మనం అన్ని చాలా జాగ్రత్తగా ఆచి తూచి కూచి మనం పెంచితే సెకండ్ చైల్డ్ అప్పుడు కొంచెం ఓకేలే తెలుసు కదా అని అనుకుంటాం. అది సిచ్యువేషన్ కూడా అంతే, ఫస్ట్ మొదటి అడుగు మనం తడబడుతూ వేసిన తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. సో అలా ఇందాక మన కాలర్ ఏం చెప్పారంటే ఇప్పటికీ కూడా వాళ్ళ 8 ఇయర్ ఓల్డ్ సన్ కి వాళ్ళు కలిపి ముద్ద పెడితే కానీ తినడట, లేకపోతే ఏదో ఒకటి అలా గిలిపి గిలిపి తినేస్తారు. అదే వాళ్ళ 4 ఏళ్ల సెకండ్ చైల్డ్ మాత్రం తనంత తనే తినేస్తుంది, వాళ్ళ అమ్మ కలిపి పెట్టాల్సిన అవసరం లేదు. నో మమ్మీ నాకు వద్దు నేనే తినేస్తానని. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఎందుకు అనేది ఇట్స్ జస్ట్ యూనివర్సల్ ఫార్ములా అనుకుంటా. ఇందాక చెప్పాను కదా ఒక బుక్ పాజిటివ్ డిసిప్లిన్ బై జేన్ నెల్సన్, అది చాలా బాగుంటుంది, చదివితే మీకు బరేలికి బర్ఫీ సినిమా లాగా కనెక్ట్ అవుతారు, ప్రతి ఇన్సిడెంట్ రిలేటబుల్ గా అనిపిస్తుంది మీకు. సో అది అంటే మన పెంపకంలోనే తప్పుందా అని కాదు, బట్ వీ ఆల్ మేక్ దట్ మిస్టేక్. ఎందుకంటే ఎవరైనా బాన్ పేరెంట్స్ కాదు, అలాగే ఎవరైనా బాన్ ప్రెసిడెంట్స్ కాదు కదా, ఎవ్రీబడి హ్యాస్ టు మేక్ ఇట్. సో దానికి ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అందరూ ఫాలో అవుతారు. ఇది వర్కౌట్ అవ్వలేదు, లెట్స్ వర్క్ సంథింగ్ డిఫరెంట్ వే అని పేరెంట్స్ కూడా అనుకుంటూనే ఉంటారు. ఎవరైనా ఆ షూస్ లో కొసరే తెలుస్తుంది అన్నమాట. ఆల్ రైట్, సో కమింగ్ బ్యాక్ టు అనదర్ పాట, మనకి రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది. ఈ పాట రిక్వెస్ట్ చేశారు శాలిని గారు, సినిమా పేరు సింహాద్రి మూవీ నుంచి, హియర్ వీ గో ఫర్ యూ. అండ్ ఇంతకీ ఉష గారు ఒక క్వశ్చన్ అడిగారు, అది నేను మీ అందరినీ కూడా అడిగాను, మీలో ఎవరైనా కనుక ఇప్పటికీ కనుక ట్యూనిన్ అయి ఉంటే, ఉషా గారు వాళ్ళ రెండో అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఉషా గారు కూడా చెప్పలేకపోయారు, టీ షర్ట్ లో టీ అంటే ఏమిటి అమ్మ అని అడిగింది. మరి అమ్మ అని ఉషాకి ఆన్సర్ తెలీదు, మరి మీరు ఆన్సర్ తెలుసుకోని ఆర్ తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు 972-636-1966 కి.

సింహా మూవీ నుంచి రిక్వెస్ట్ సాంగ్ వినేశాము అండ్ ఇందాక లోహిత్ కాల్ చేసి టీ షర్ట్ లో టీ అంటే ఏమిటి అనేది ఆన్సర్ చెప్పేశాడు. సో టీ షర్ట్ లో మామూలుగా ఫుల్ స్లీవ్స్ ఉంటుంది కదా, అది గనక మనం మొత్తం స్ప్రెడ్ చేసి గనుక చూస్తే టీ షేప్ లాగా ఫామ్ అవుతుంది. కాబట్టి ఇట్ జస్ట్ హ్యాపెన్ టు హ్యావ్ ఎ నేమ్ టీ షర్ట్ అంతేగాని దాంట్లో పెద్ద డీప్ మీనింగ్ ఉందని లేదు, జస్ట్ షేప్ ని బట్టి అలా పేరు వచ్చేసింది. సో ఉషా గారు ఇప్పుడు మీ అమ్మాయికి ఆన్సర్ చెప్పేసేయచ్చు. పైగా మనకి ఇప్పుడు గూగుల్ తల్లి ఉంది కాబట్టి పిల్లలు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ అనేది డెఫినెట్ గా అందులో ఉంటుంది. మనలాగే ఎవరో ఒకరు ఫీడ్ చేసేస్తారు అండ్ వీ కెన్ గెట్ దేర్. ఇదివరకు ఇవన్నీ లేనప్పుడు ఏంటంటే రీసెర్చ్ చేసేవాళ్లము, అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. ఇప్పుడు బుర్ర అంత వాడట్లేదు, గూగుల్ తల్లే వాడుతుంది. మనం జస్ట్ గూగుల్ తల్లి మీద ఆరీ చాట్ జీపీటీ ఏఐ మీద ఆధారపడుతున్నాం కాన్షియస్లీ అన్కాన్షియస్లీ. బై ది వే, రేపు అంటే ఆగస్ట్ 12 వి ఆర్ గోయింగ్ టు హావ్ ఎ టోటల్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ ఉంది. కాకపోతే అన్ని లొకేషన్స్ లో కనిపించదు. నార్దర్న్ హెమిస్ఫియర్ లో అఫ్ కోర్స్ ఉంటుంది, కానీ మనకి ఇక్కడ ఎక్కడంటే గ్రీన్లాండ్ లో, ఐస్లాండ్, నార్దర్న్ రష్యా, స్పెయిన్, సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ మాత్రం నార్త్ అమెరికాలో కొంచెం ఈస్టర్న్ జోన్ లో మేబీ కొంచెం కనిపిస్తుంది అనేసి అంటున్నారు. ఇట్స్ గోయింగ్ టు లాస్ట్ ఓన్లీ ఫర్ 2 మినిట్స్ అండ్ సమ్ సెకండ్స్ కానీ, బట్ దట్ ఇస్ డ్యూరేషన్. రేపు అవుతుంది, దాంతోపాటు కొంచెం మీటియోర్స్ కూడా పడతాయని అంటారు. ఐ డోంట్ నో హౌ మచ్ ఇస్ విజిబుల్, బట్ దాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. అండ్ ఇవాళ అయితే ఏంటంటే స్పెషల్ అంటే సన్ అండ్ డాటర్స్ డే అట, పనీని డే అట, అండ్ ప్రెసిడెన్షియల్ జోక్స్ డే. ఇంట్రెస్టింగ్, ఇలాంటి డేలు మనకి ఉన్నాయని అనేసి మన బర్త్ డేస్ తప్పే విన్నాం కానీ, బట్ ఇలాంటి స్పెషల్ డేస్ ని మనం గుర్తిస్తాం ఎందుకంటే అట్లీస్ట్ ఆ ఒక రోజు ఇలాంటి డే అనేది కేటాయించారు ఫర్ సమ్ రీజన్ అనేది జస్ట్ జనాలకి చెప్పడానికి, గుర్తు చేయడానికి చేస్తారు. అట్లా అని మనం అదే ఒక రోజే వాళ్ళని గుర్తింపు తెస్తామని కాదు. యు కెన్ అఫ్ కోర్స్ మీ పిల్లల్ని ప్రతిరోజు మీరు ప్రేమిస్తారు అండ్ ప్రెసిడెంట్స్ డే అంటే ప్రెసిడెంట్స్ జోక్స్ అదే రోజు జోక్స్ వేయాలని కాదు, బట్ దాట్స్ వాట్ ఇట్ ఈస్. లెట్ మీ ప్లే అనదర్ సాంగ్. దానికంటే ముందు లెట్ మీ టెల్ యూ అబౌట్ మైత్రీస్ రెస్టారెంట్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూ, స్పేషియస్ ప్యాటియో సిట్టింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ ప్లేస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్లో ఒథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అంటున్నారు మైత్రీస్ వాళ్ళు. ఇదే కాకుండా మీ ఇంట్లో పార్టీస్ అయినా, కార్పొరేట్ ఈవెంట్స్ అయినా, ఆర్ ఎనీ బెస్ట్ ఈవెంట్స్ అయినా, బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్ విత్ ఇస్ మైత్రీస్ రెస్టారెంట్. సో ఆలస్యం ఎందుకు, మరి వెళ్లిపోండి, విజిట్ చేయండి మైత్రీస్ రెస్టారెంట్ కి, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ ఎర్వింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఇది కాకుండా ఆల్సో వాంట్ టెల్ యూ అబౌట్ డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెసెంట్స్, దాట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. సో అగైన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏకల్ విద్యాలయ అనమాట. ఆగస్ట్ 28 ఫ్రైడే గ్రాండ్విల్ ఆర్ట్ సెంటర్ లో జరగబోతుంది. గార్డెన్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ క్లాసికల్ సినిమా జర్నీ సెలబ్రేట్ చేసుకోండి. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ తో ఒక ఎంచాంటింగ్ థియేటరికల్ ఎక్స్పీరియన్స్. సో డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ అట్ 7 PM. టికెట్ స్టార్ట్స్ జస్ట్ ఓన్లీ $35. Dinner is included, by the way, in this $35. So tickets and more information kosam meer visit cheyochu at tinyurl.com/kathakperformance2026. again, tinyurl.com/kathakperformance2026.

0: ఓకే, ట్రివియా క్వశ్చన్స్ అయిపోయాయి. ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ గురించి కూడా మాట్లాడేసాము, ఇంకా మాట్లాడుతూనే ఉంటాము, ఇంకా నేను కసిపి ఉంటాం కాబట్టి. బట్ లెట్స్ ట్రై దట్ యు ఆర్ టాలీవుడ్ ఫ్యాన్స్ అనేసి. సో ప్రూవ్ దట్ మీకు టాలీవుడ్ సినిమా గురించి నాలెడ్జ్ ఉంది అనేసి. నేను ఒక డైలాగ్ వినిపిస్తాను, మీరు ఏం చేయాలంటే అది ఏ సినిమాలో అనేది మీరు గెస్ చేయాలి. 9726361966. సో వినేసేయండి, విని తర్వాత సినిమా పేరు మాత్రమే మీరు చెప్పాలన్నమాట. హియర్ వి గో.
1: సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పగర్ అయినా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్.
0: హిస్టరీ రిపీట్. సో మీరు కాల్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ సినిమా పేరు ఏమిటి. అండ్ ఈ లోపల నేను మీకు చెప్పాల్సింది అబౌట్ వేటూరి యానివర్సరీ సెలబ్రేషన్. తెలుగు లిటరేచర్ అండ్ మ్యూజిక్ లవర్స్ కోసం ఒక వెరీ స్పెషల్ ఈవెంట్. లెజెండరీ లిరిసిస్ట్ వేటూరి సుందర రామమూర్తి గారు మెమోరియల్ సెలబ్రేషన్ ఆగస్ట్ 16th సండే ఆఫ్టర్నూన్ 3:30 PM కి జరగబోతుంది అట్ మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫ్రిస్కోలో జరగబోతుంది అనమాట. దట్ ఈస్ వేటూరి గారి మన తెలుగు ఆయనైతే మన పాటలు ఏంటి అందరికీ తెలిసింది కదా, అన్ఫర్గెటబుల్ కాంట్రిబ్యూషన్ ఉందన్నమాట మన తెలుగు సినిమాలలోకి పాటలకి. సో రినౌండ్ సింగర్ డాన్సర్స్ మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్ తో స్పెషల్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది అనమాట. సో ఈ బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ని మిస్ అవ్వకండి. ఆగస్ట్ 16th జరగబోతుంది 3:30 PM కి మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియంలో ఫ్రిస్కోలో అవుతుంది. సో అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి. అండ్ లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హలో, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, మీరు అంటున్నారు, మీ పేరు
2: సాయి.
0: హాయ్ సాయి, ఇవాళ హ్యాట్రిక్ మీద హ్యాట్రిక్ కొట్టేస్తున్నా. లెట్ సి ఇప్పుడు ఈ ఆన్సర్ మీకు తెలుసా లేదా చూద్దాం. సినిమా పేరు తెలుసా మీకు? అరే వా, దాట్ ఈస్ రైట్. సో యూ హావ్ ప్రూవెన్ యువర్ టాలీవుడ్ ఫ్యాన్ అనమాట, సినిమాలు బాగా చూస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో హౌస్ యూ ట్యూస్డే గోయింగ్ సో ఫార్?
2: Yeah, it's going good. I'm on my way to home from office.
0: So you're driving back to home, office to home?
2: Yeah.
0: All right. Drive safe, Sai, and keep listening. Radio Surbhi. Have a wonderful time. Thank you. That is the right answer.
2: Okay.
0: So Sai, fourth time call chesindi and she answered it correct. లెజెండ్ మూవీ నుంచి ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవి కూడా వినిపించేస్తాను. బట్ దానికంటే ముందర ఒక పాట వినేసి వచ్చేసేద్దాము. ఈ పాట మనకి బాలాగారు రిక్వెస్ట్ చేశారు, ఇద్దరు అమ్మాయిలతో. బాలాగారు, ఈ పాట మీకోసం.

0: మనం టాప్ లేపక్కర్లేదు, కానీ ఆన్సర్ మాత్రం చెప్పడానికి మాత్రం టాప్ లిస్నర్ లాగా కాల్ చేసేసేయండి. ఎందుకంటే ఇంకొక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. లెట్స్ సీ మీలో ఎవరికి తెలుసో. అలాగే ఇందాక మనకి కాలర్ రేఖ గారు చెప్పారు, ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ గురించి మీరు పలే కరెక్ట్ గా చెప్పారండి. ఎందుకంటే వాళ్ళకి ఆవిడకి కూడా ఇంకా వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలే, కానీ షీ యాక్చువల్లీ కెన్ ఎగ్జాక్ట్లీ రిలేట్. అలాగే వాళ్ళు పెరుగుతున్నారు, మరి షీ నెవర్ అండర్స్టూడ్ దట్ ఆవిడ ఫస్ట్ టైం తెలుసు తెలియకో స్ట్రెస్ తో పెంచాను, సెకండ్ టైం లో కొంచెం రిలాక్స్ అయిపోయానో తెలియదు, కానీ బట్ వాళ్ళు మాత్రం అలాగే మోల్డ్ అయ్యారు. ఫస్ట్ చైల్డ్ మాత్రం ఎప్పుడూ డిపెండెంట్ గా ఉంటారు, అన్నం పెట్టడానికి కానీ ఏదైనా పని చేయాలన్నా. అదే సెకండ్ చైల్డ్ ఏంటంటే చాలా చురుకుగా ఉండేసి చక్కగా పని చేసేస్తుంది. చిన్నపిల్ల అయినా కూడా షీ నోస్, షీ అబ్జర్వ్స్ అ లాట్, వేర్ ఎస్ ఫస్ట్ చైల్డ్ లుక్స్ టు హ్యావ్ హీ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్ అనేది. అంటే గుడ్ అండ్ బ్యాడ్ అని కాదు, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అండ్ ఇది ఇంటింటి రామాయణం లాగా ప్రతి ఇంట్లో యూనివర్సల్ ఫార్ములా లాగా జరుగుతూనే ఉంది. సో దాట్ ఇస్ వాట్ రేఖ హెస్ మెన్షన్. ఎనివే, ఇప్పుడు ఒక క్లిప్పింగ్ వినిపించబోతున్నా మీ అందరికీ. ఇది ఈ డైలాగ్ ఏ సినిమాలోది తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన మా స్టూడియో నంబర్ 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయండి. హియర్ వి గో.
1: నిన్ను బాధ్యతగా మార్చే ఆఫర్ ఇచ్చావు కదా, గట్టిగా వాడేసుకుంటా. నువ్వు తుడిపేసిన గీత గీస్తా, నీ రాత మారుస్తా, నీ తప్పు బయటికి తీస్తా, నిన్ను జైల్లోకి తోస్తా, బాధ్యత గల పౌరుడిగా మారుస్తా.
0: ఓకే, తా తా తా మీరు కాల్ చేయాల్సింది మా స్టూడియోకి 9726361966. అలాగే మీరు కాల్ చేసే లోపల నేను మీకు చెప్పాల్సింది అబౌట్ అడియార్ ఆనంద్ భవన్ గురించి. ఓథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ అక్కడ ఏంటంటే చాలా చక్కగా ఉంటాయి. అండ్ ఇన్స్టెంట్ గా వాళ్ళకి దొరికేది ఏంటంటే మనకి వంటలో వేయాల్సిన ఇన్స్టెంట్ మిక్సెస్ కానీ, బొళ్ళు, మసాలాలు, పేస్ట్లు, పచ్చళ్ళు, ఇంకా దాంతోపాటు ఫ్లఫీ రాగి ఇడ్లీ, దాంతోపాటు ట్యాంజీ గుంగుర రైస్, ఇవన్నీ క్షణాల్లో రెడీ అవుతాయి ఏ టు బి దగ్గర, అంటే అడియార్ అనుభవం దగ్గర. అది ఫ్రిస్కోలో అండ్ ఇటలీ లో ఉంది. విజిట్ a2btexas.com ఆర్ కాల్ 214-872-2345. ఆల్సో ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్. అన్వైండ్ విత్ డిలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్

0: evening atmosphere at India Today South Lake. Every day from 4 p.m. to 7 p.m., bar snacks and are just $1, and draft beers are only for $2.99. Great Bites, cold day, cold drafts, happy evening at India Today, located at 151 North Nolan Drive, South Lake. And Meerwindu Naru Surabhi D2 Drive Time Show. Indulo ingo ka trivia question kuda adigestanu. Idoka teevi padartham. Okay, orange color lo untundi. గుండ్రంగ గుండ్రంగా తిరిగి తిరిగి తిరిగి తిరిగి కానీ తేనెలో పడితే గాని మనం తినమన్నమాట. ఏమిటది? తీపి పదార్థం ఆరెంజ్ గా ఉంటుంది. రౌండ్ రౌండ్ తిరిగి తిరిగి తిరిగి తేనెలో పడితే గాని మనం తినమన్నమాట. ఏమిటి ఆ తీపి పదార్థం? తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు మా స్టూడియోకి 9726361966 కి. బై ద వే, వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ, టేక్ హోమ్ విత్ యూ. Radio Surabhi sounds like hope. Download Radio Surabhi app on iOS and Android. Listen to us on www.radiosurabhi.com or on our frequency, which is 107.9 FM HD3. Follow us on Instagram, Facebook and YouTube. We are Radio Surabhi sounds like home.
1: నువ్వు తుడిపేసిన గీత గేస్తా, నీ రాత మారుస్తా, నీ తప్పు బయటికి తీస్తా, నిన్ను జైల్లోకి తోస్తా, బాధ్యత గల పౌరుడిగా మారుస్తా.
0: 9726361966 కి.

రేడియో సుర్భి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సుర్భి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ 1 inch. Hareli, Hareli, bringing the taste of home closer to you.

0: ఫస్ట్ చైల్డ్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. వాళ్ళకి ఎందుకంటే ఎంతో అటెన్షన్ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ వాళ్ళు ఇంట్లో ఏంటంటే పెద్దవాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అదొక తెలియని డిసిప్లిన్ ఉంటుంది అండ్ డిపెండబిలిటీ ఉంటుంది అండ్ చాలా ఎమోషనల్ కూడా ఉంటారు. అలాగే సెకండ్ చైల్డ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ స్పెషల్ అండ్ వెరీ క్యూరియస్ అండ్ వెరీ ఫనీ టు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే దే విల్ బెనిఫిట్ ఏంటంటే పేరెంట్స్ కొంచెం రిలాక్స్ అయిపోతారు, చూసి నేర్చుకుంటారు, ఫ్లెక్సిబుల్ గా ఉంటారు, క్వశ్చన్స్ మాత్రం బోల్డ్ అని వస్తాయి అనమాట. ఇదెందుకు, అదెందుకు, నేను ఎందుకు చేయాలి అవన్నీ. ఫస్ట్ చైల్డ్ కి రాని క్వశ్చన్స్, డౌట్స్ అన్ని సెకండ్ చిల్డ్రన్స్ కి ఉంటుంది అనమాట. వెల్కమ్ బ్యాక్, మీరు వింటున్నారు సురవి డీ టూ డ్రైవ్ టైమ్ షో. మనం ఫస్ట్ చైల్డ్ వర్సెస్ సెకండ్ చైల్డ్ మధ్యలో పేరెంటల్ డిఫరెన్సా, లేకపోతే వాళ్ళ పెంపకంలో వాళ్ళు అంటే పెరిగే విధానంలో డిఫరెంటా, వాళ్ళ పర్సీవింగ్ డిఫరెంటా, ఏదేమైనా కూడా ఎన్వైర్న్మెంట్ తో మనం చాలా చాలా నేర్చుకుంటాం. సో మీ పిల్లలు కూడా అలాగే, పెంపకం ఒకటే, ఇల్లు ఒకటే, పెంచే విధానం ఒకటే, కానీ వాళ్ళ పర్సనాలిటీ స్టిల్ డిఫరెంట్ గా ఉంటుంది. అందులో మీరు ఏదైనా ఒపీనియన్ షేర్ చేద్దాం అనుకుంటే, ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేద్దాం అనుకుంటే, కాల్ మీ అట్ 9726361966. అండ్ ఇంతకీ మహేష్ బాబు గారి ఒక క్లిప్పింగ్ వినిపించాను, మనకి ఆన్సర్ అయితే ఇంకా కరెక్ట్ గా రాలేదు. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇప్పుడిప్పుడే కనుక ట్యూనింగ్ అయి ఉంటే మరొకసారి వినిపించేస్తాను. లెట్ సీ మీలో ఎవరు గెస్ట్ చేస్తారో ఈ క్లిప్పింగ్. ఇది నా పేరు. లెట్స్ చెక్ దిస్ అవుట్ వన్ మోర్ టైమ్. హియర్ వి గో.
1: నిన్ను బాధ్యతగా మార్చి ఆఫర్ ఇచ్చావు కదా, గట్టిగా వాడేసుకుంటా. నువ్వు తుడిపేసిన గీత గీస్తా, నీ రాత మారుస్తా, నీ తప్పు బయటికి తీస్తా, నిన్ను జైల్లోకి తోస్తా, బాధ్యత గల పౌరుడిగా మారుస్తా. వాట్ ఏ రైమింగ్ ప్రసాద్ గారు.
0: ఈ రైమింగ్ ని, ఈ డైలాగ్ ని మీలో ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాము. కాల్ అయితే వచ్చిందని దూకుడు అనుకున్నారు. దూకుడు ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్, అది కరెక్ట్ కాదు. క్వశ్చన్ స్టిల్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు ఒక పాట రిక్వెస్ట్ ఏదైతే వచ్చిందో ఆ పాట వినిపించేస్తాను మీ అందరికి. ఇది బిలా మూవీ నుంచి విందామనుకున్నారు కవిత గారు. హియర్ వి గో ఫర్ యూ.

0: కాదండి.
1: ఓకే, మరి నేను ఆనర్ వెళ్ళిపోయాను, మరి మీరు అలాగే ఉంటే నేను కాసేపేగా మీతో మాట్లాడతాను అయితే. సో మనకి కాలర్స్ చాలా మంది కాల్ చేసి చెప్పేశారు. మొదట ఏంటంటే, అంతకు ముందర అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను తీపి పదార్థం గుండ్రం గుండ్రంగా ఉంటాను, తేనెలో మునిగి తేల్తాను, నేను ఎవరిని అని అంటే ఆరెంజ్ కలర్ లో ఉంటాను. బై ద వే, నేను ఎవరు కాదు, జాంగ్రీ అండ్ జలేబీ రెండు కరెక్ట్ ఆన్సరే. కరిష్మా గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆ తర్వాత నేను వినిపించిన మహేష్ బాబు మూవీ దూకుడు అన్నారు, ఆగడు అన్నారు, ఆగడు కాదు దూకుడు కాదు, ఆన్సర్ సరిలేరు నీకెవరు. సరే, మనం ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ గురించి మాట్లాడితే ఓకే, మామూలుగా కొన్ని ఇయర్స్ అపార్ట్ ఉంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ చైల్డ్ కి మనం చాలా అటెన్షన్ ఇచ్చేస్తామనుకోండి, అంటే ఎంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, సంతోషం ఉంటుంది, అన్ని నూరుదేసి వాళ్ళ మీదనే పోస్తాము. వాళ్ళకి అర్థం కాదనమాట ఏ టైంలో మా పేరెంట్స్ ఎలా ఉంటారని, వాళ్ళకి అర్థం కాక కన్ఫ్యూజన్ లో పెరుగుతారేమో అని ఒక థియరీ. అయితే సెకండ్ చైల్డ్ మాత్రం క్యూరియస్ గా బిందాస్ గా ఉంటారు. సరే, ఇది ఫ్యూ ఇయర్స్ అపార్ట్ ఉన్న వాళ్ళకి ఓకే వర్తిస్తుంది, కానీ ట్విన్స్ ఉన్న వాళ్ళకి దే కుడ్ బి సెకండ్స్ అపార్ట్ ఆర్ మినిట్స్ అపార్ట్. సో వాళ్ళు మరి ఒకటేసారి పెరుగుతారు, ఇద్దరికి ఒకటే అటెన్షన్ మనం ఈక్వల్ గా ఇస్తారు కదా, బట్ వాళ్ళల్లో కూడా ఈ ఫార్ములా వర్తిస్తుంది. ఎలా, హౌ, ఇంట్రెస్టింగ్ కదా. సో ఇందాక సుధాకర్ కూడా అదే చెప్పారు, ఆవిడకి ట్విన్స్ ఉన్నారు, దే ఆర్ జస్ట్ వన్ మినిట్ అపార్ట్, బట్ స్టిల్ ఇద్దరులో వాళ్ళకి పర్సనాలిటీ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఉందనంటే, ఎంత డిఫరెంట్ గా ఆవిడకి అనిపిస్తుందంటే, ఒకళ్ళేమో అంటే పెద్ద పెద్ద అమ్మాయి ఏదైతే బాధ్యతగా ఉంటే కొంచెం అన్ని చూసి అలా ఉన్నప్పుడు, సెకండ్ వాళ్ళేమో క్యూరియస్ గా ఉంటారనమాట, ఓకే వాట్స్ వాటెవర్ అనే టైప్ లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వాళ్ళకి మనం బోల్డ్ అంత అటెన్షన్ ఇస్తే సెకండ్ వాళ్ళు మన మీద అటెన్షన్ పెడతారనమాట, చుట్టుపక్కల విషయాల మీద అటెన్షన్ పెడతారు. ఇది ఎందుకు, అదెందుకు, ఇలా ఎందుకు, అలా ఎందుకు, వై దిస్, వై నాట్, అలాంటి క్వశ్చన్స్ అన్ని సెకండ్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి అది. అండ్ ఆన్సర్ అయితే మనకు వచ్చేసింది, సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి వినిపించాను డైలాగ్. ఇంకొక డైలాగ్ కూడా ఉంది, అది కూడా వినిపించేస్తాను, కానీ అది వినిపించే ముందర ఐ వాంట్ టెల్ యూ అబౌట్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచించకుండా ఇప్పుడే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్రే కోసం మీరు సంప్రదించవచ్చు డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ కి. వాళ్ళ నంబర్ 972-484-5400 and you can visit them at 3234 Forest Lane, Dallas. ఎందుకంటే వాళ్ళ దగ్గర కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే జస్ట్ ఫర్ $29 కి మాత్రమే ఉందన్నమాట. సో మీ స్మైల్ మీ చేతిలో ఉంది, ఇప్పుడే కాల్ చేయండి అట్ 972-484-5400 కి. అండ్ ఇప్పుడు ఇంకొక డైలాగ్ వినిపిస్తున్నాను, ఆన్సర్ తెలిస్తే కాల్ చేసి చెప్పేసి వచ్చు అట్ 972-636-1966 కి.

0: షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను.
1: ఒక్కొక్కరి కాదు లిస్నర్,
0: ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను.
1: ఒక్కొక్కరు కాదు లిస్నర్స్, 100 మంది ఒకటేసారి కాల్ చేసి చేయొచ్చు అట్ 9726361966. ఎందుకంటే ఇది చాలా ఈజీ డైలాగ్ అండ్ మీలో చాలా మందికి తెలుసని అనుకుంటున్నాను. నంబర్ అగైన్ రిమైన్స్ ద సేమ్, ఇంటికి మీ ఇంటికి కాల్ చేయండి అట్ 9726361966. అలాగే మైత్రీస్ రెస్టారెంట్, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్. హిల్ టాప్ లొకేషన్ లో వ్యూ చాలా బాగుంటుంది, ప్యాటియో సీటింగ్ ఇంకా చాలా బాగుంటుంది, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చక్కగా చిల్ అవ్వచ్చు అనమాట. అలాగే బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ అయినా, ప్రతి బైట్ లో ఆథెంటిక్ టేస్ట్ అంటున్నారు వీళ్ళు. ఇదే కాకుండా మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్ ఇస్ మైత్రీస్ రెస్టారెంట్. మీరు ఆలస్యం ఎందుకు? విజిట్ మైత్రీస్ కుజైన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అదిగో కాల్ వచ్చేసింది. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి అండి, మీకు ఆన్సర్ తెలుసా? ధీరా ధీరా ధీరా మగధీరా. అండ్ రైట్ రైట్ రైట్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ చెప్పండి, డూ యూ వాంట్ షేర్ సంథింగ్ ఎల్స్? కర్మ రిటర్న్ అది. ఓకే, సో మనం ఫస్ట్ టైం మీద అటెన్షన్ పే చేస్తే వాళ్ళు మన మీద అటెన్షన్ పే చేసి ఇదెందుకు అదెందుకు అడుగుతూ ఉంటారు. ఏం చేస్తాం, తప్పదు మరి. వీ హావ్ టు స్టిల్ ఆన్సర్ దేర్ క్వశ్చన్స్ కదా, లేకపోతే అడుగుతూనే ఉంటారు. Yeah, that is right. And I love the way you have mentioned that. Thank you so much, Anuradha. Thank you for that. Bye-bye. Okay, so here we go from Mariyadha Ramana Sinmanichi, Saloni Pata.

మర్యాద రామన్న నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ మనకి డైలాగ్ గెస్ట్ చేయాలి, అలాగే ఒక రిడల్. సరే, డైలాగ్ ని కాసేపు పక్కన పెడదాము. ఇప్పుడు మీరు చేయాల్సింది, ఒక రిడల్ అడుగుతాను, దానికి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాము. ఐ చేంజ్ మై కలర్ బట్ ఐఎమ్ నాట్ ఎ కెమెలియన్. ఐ లుక్ ఎట్ యూ వెన్ యూ లుక్ ఎట్ మీ. నేనెవర్ని? సో నేను రంగులు మారుతాను కానీ కెమెలియన్ కాదు. అలాగే నేను మీ వైపు చూస్తే నేను మీ వైపు చూస్తాను. నేనెవర్ని? 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే, ఇందాక మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ కాలర్ కూడా కాల్ చేసి చెప్పారు ఆఫ్ ఎయిర్. వాళ్ల ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ సందర్భాలు చాలా ఉన్నాయట. ఒకటిలేమో ఏంటంటే, క్వశ్చన్ బ్యాంక్ ఇందాక అనురాధ గారు చెప్పారు కదా, అలాగే వాళ్ళు కూడా క్వశ్చన్, ఇద్దరు క్వశ్చన్ బ్యాంక్. యాక్చువల్లీ ఇద్దరిలో 3 ఇయర్స్ అపార్ట్, క్వశ్చన్ బ్యాంక్ బానే ఉంటుంది. కానీ ఫస్ట్ చైల్డ్ ఏంటంటే, మామూలుగా షాప్కి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా వెనకాల తిరిగి చూస్తుంటాడట, చెల్లి ఉందా లేదా, ఏదో తప్పిపోతుందేమో అనేసి చూస్తూ ఉంటాడు. అమ్మ అమ్మమ్మ చూడు చూడు చెల్లి ఎక్కడికి వెళ్ళింది, చెల్లి ఇక్కడ రాకు వెళ్ళికో అనేసి చక్కగా బాగా చెల్లి చెల్లిని పిలుస్తాడట. కానీ ఆ అమ్మాయి మాత్రం అసలు వెనక్కి కూడా తిరిగి చూడకుండా, నా వాళ్ళు ఉన్నారులే చూసుకుంటారులే అని అనుకుంటూ అలా వెళ్తూనే ఉంటుంది అనమాట. వాళ్ళ గురించి వీలు చూసుకోవాలి కానీ ఆమె మాత్రం అసలు చూసుకోవద్దు, చూసుకోదట. షీ డజంట్ కేర్ వెనకాల మా పేరెంట్స్ వస్తున్నారా లేదా అనేది. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో హ్యాపెన్.

0: ఆగస్ట్ లో మీరు జులై మూవీ పాట విన్నారు అండ్ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఇచ్చేశారు. మన లిస్నర్స్ మెమరీ చాలా షార్ప్, సూపర్బ్ అన్నమాట. సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే, నేను మామూలుగా రంగులు మారుతూ ఉంటాను కానీ నేను కెమెలియాన్ని కాదు. నేను మీ వైపు చూస్తేనే నేను మీ వైపు చూస్తాను. ఎవరిని అంటే అద్దాన్ని. దట్ ఈస్ రైట్. అండ్ 3D ఫోటో అన్నారు మల్లేష్ గారు. 3D ఫోటో అంటే థాట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకంటే దాన్ని ఇలా కదులుతున్నప్పుడల్లా మన వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, బట్ నాట్ క్లోజ్ బికాస్ అది కలర్స్, ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆ కలర్సే మారుతుంటాయి, కానీ మనకి ఇలా ఊసరిలాగా కలర్స్ మారుతుంటది కదా, అది అనమాట సంగతి. అండ్ ఇప్పుడు ఇంకొక డైలాగ్ వినిపిస్తాను మీకు. లెట్స్ సీ మీలో ఎవరికి సినిమా పేరు తెలుసో చూద్దాము. తెలిస్తే కాల్ చేసి చెప్పాల్సిన మా స్టూడియో నంబర్ 9726316 కి కాల్ చేసి. అంతే, ఇది ఇంత ఈజీగా ఉన్నప్పుడు దీనికి ముందర వెనకాల ప్రిఫిక్స్ సఫిక్స్ ఏం అక్కర్లేదు. ఈ డైలాగ్ ఇంతవరకే సరిపోతుంది మా స్మార్ట్ లిసనర్స్ కాల్ చేసి చెప్పడానికి. 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే మనకి మొదటి చైల్డ్ అండ్ రెండో చైల్డ్ మధ్యలో డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అని అంటే, మీలో గనుక ఎవరైనా ఇప్పుడిప్పుడే గనుక ట్యూనింగ్ అయి ఉంటే అందరినీ ఒకటేలాగా పెంచుతాం. ఇయర్స్ అపార్ట్ అయినా ట్విన్స్ అయినా ఒకటేలాగా పెంచుతాం, కానీ తెలుసో తెలియకో మన వైపు నుంచే వాట్ వీఆర్ గివింగ్ దెమ్ ఇస్ డిఫరెంట్ దెన్ వాట్ దే ఆర్ రిసీవింగ్ ఆన్ ది అదర్ ఎండ్. బికాస్ ఏదైనా హౌ దే రిసీవ్ దాన్ని బట్టి వాళ్ళ నేచర్, వాళ్ళ పర్సనాలిటీ మోల్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో లెట్ మీ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్ అండ్ సీ ఏం చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ రేడియో సుబి, మీరు ఆన్ ఎయిర్. పేరు
1: ఇంద్రా మూవీలో.
0: దాట్ ఈస్ రైట్. అండ్ మీ పేరు నేను అడుగును, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు కానీ సెకండ్ ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ గురించి మీ అభిప్రాయం ఏంటండి?
1: ఫస్ట్ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబిలిటీ, అన్ని ఉంటాయి. సెకండ్ చైల్డ్ ఏంటంటే డిమాండింగ్, కమాండింగ్, అండ్ నాకు ఎందుకు జరగదు, అక్కకి చేస్తావు నాకు ఎందుకు చేయరు, అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి.
0: ఓకే ఓకే. సో సెకండ్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయంటారా? బికాస్ చాలా మంది ఏమన్నారంటే ఇందాక మా లిసినర్స్, ఫస్ట్ చైల్డ్ ఎక్కువ అనిపిస్తుంది మీకు, తనంటేనే ఇష్టము, నేనంటే ఇష్టం లేదు అని అంటారు. ఫస్ట్ చైల్డ్ ఇప్పుడు ఆ కంప్లైంట్ చేస్తే సెకండ్ చైల్డ్ అలా కంప్లైంట్ చేయరు అని అంటారు. సో ఐ డోంట్ నో విచ్ వన్ ఇస్ ట్రూ, బట్ ఇట్ కుడ్ వేరీ అఫ్ కోర్స్.
1: ఏమో, నాకు 2 సిస్టర్స్ అండ్ 2 యంగర్ సిస్టర్ అండ్ 2 ఎల్డర్ సిస్టర్. వీఆర్ 5 గర్ల్స్.
0: ఓకే.
1: సో మా డాడీ నన్ను ఒక దాన్నే బాగా చూసుకునేవారు
0: అని మీరు అనుకుంటున్నారా?
1: అంటే బా అంటే అందరికి రూల్స్ ఉండేవి, నాకు ఉండేవి కాదు.
0: అంటే మీరు వినేవాళ్ళు కాదేమో, ఉండేవేమో కానీ మీరు పాటించే వాళ్ళు కాదేమో.
1: ఉండేవి కానీ నేను పాటించేదాన్ని కాదు, నన్ను ఏమనేవారు కాదు.
0: ఓకే, ముద్దుల బిడ్డ
1: అన్నమాట.
0: సో మీరు థర్డ్ చైల్డ్ నాలాగే. సో మేము కూడా పంచరత్నాలు, 5 సిస్టర్స్ అండ్ ఇంట్రెస్టింగ్. బట్ అలా ఆలోచిస్తే నేను రూల్ పాటించదన్న కాదు నాకు తెలియదు, కానీ మీరు చెప్తుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంద్రా ఈజ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే. సో మా నాన్న కూడా మమ్మల్ని పంచరత్నాలు అని పిలిచేవాళ్ళనమాట. చాలా మంది అంటే నా రేడియో షో వినే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక పాట లైన్ పై ఉంది, ఆ పాట నేను వచ్చిన తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ పాట రిక్వెస్ట్ సాంగ్ కాబట్టి బ్రేక్ కి ముందర ఈ పాట కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను.

0: for Dallas, they are the undisputed leaders in the radio space. You know, they are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: India vellalemo ra nenu
4: ippudu India endukura
3: monnattu nunchi okate pantinu pira ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ 3234 Forest Lane, Dallas.
5: Oi, biryani tintava?
6: Marchipoyava? I'm on a diet. Salad.
5: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
6: Inti rendu order chestunava?
5: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani. $10 and $15 ki matrame. On Friday, Saturday and Sunday. 7 p.m. to 11 p.m. Plus, vala special live 100 biryani to double kamita free.
6: Sharing is caring. Telusa?
5: M&M 1900 Marketplace Boulevard, Irving.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా, వాళ్ళు చూసి మేనేజ్.

0: వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
1: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: మనకి పార్టీ టైం లేదు కానీ క్వశ్చన్ కి మాత్రం టైం ఉంది. సో క్వశ్చన్స్ అడగబోతున్నాను. దానికంటే ముందర ఫస్ట్ చైల్ సెకండ్ చైల్ గురించి మాట్లాడితే, ఫస్ట్ చైల్ అప్పుడు ఏమనిపిస్తుందంటే మనం ఇంకా 10 మందిని కనొచ్చేమో పెంచొచ్చేమో అనిపిస్తే, అదే సెకండ్ చైల్ పుట్టిన తర్వాత ఏమనిపిస్తుందంటే అమ్మయ్యా అసలు అరిసిపోయామబ్బా, ఇంకా మనకి అవసరం లేదు, అసలు ఇంకా ఒకళ్ళని చూసుకుంటేనే 10 మంది చూసుకున్నట్టుగా అనిపిస్తుంది, అంత అల్లరి చేస్తారు రెండో పిల్లలు అది అంటున్నారు మనకి బన్నీ గారు. అయితే ఇంట్రెస్టింగ్, అది చాలా మంది రిలేట్ చేస్తున్నారు అన్నమాట. సేమ్ థింగ్, మొదటి వాళ్ళకి గోరు ముద్దలు కలిపి పెడితే సెకండ్ వాళ్ళు వాళ్ళందరి వాళ్ళే తినేస్తారు, వాళ్ళకి అవసరమే ఉండదు. అండ్ మొదటి వాళ్ళు మెట్ల నుంచి మెల్లిగా జాగ్రత్తగా చితూచి అట్లా మెట్లు దిగుతుంటే రెండు వాళ్ళు మాత్రం డకడకడకడకడ జారుకుంటూ వచ్చేస్తుంటారు అనమాట. ఎందుకు టైం వేస్ట్, షార్ట్ కట్ ఈజ్ ఈజీ కదా అనేసి. అలాంటి ఎన్నో అల్లర్లు, ఇలాంటి చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలు చాలా మందికి ఉంటూనే ఉంటాయి. బట్ ఎవ్రీబడి కెన్ రిలేట్, మనం కూడా అంతే. మన మధ్యలో కూడా అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు, బట్ స్టిల్ మనం పెరిగే విధానంలో, మన పర్సనాలిటీ మోల్డ్ అవ్వడంలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉండే ఉంటుంది అందరిలో. అది చిల్డ్రన్ బిట్వీన్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉన్నా, ట్విన్స్ అయినా 1 మినిట్ గ్యాప్ ఉన్నా కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. ఎందుకు ఏమిటంటారా, ఇస్ జస్ట్ ద ఫార్ములా గాడ్ హెస్ డిసైడెడ్, ఐ బిలీవ్. ఆర్ మనం తెలిసి తెలియకో మనమే వాళ్ళ మీద తెలుసో ప్రెషరో ప్రేమో అన్ని కలిపి నూరిపోస్తామో తెలియదు. ఓకే, ఇప్పుడైతే క్వశ్చన్ కి టైం అయిపోయింది, ఒక క్వశ్చన్ అడిగేస్తాను మీ అందరినీ. లెట్స్ సీ ఎవరు ఆన్సర్ ఇస్తారో చూద్దాం. సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్. హూ ఈస్ ద కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్? ఇండియాలో కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటారు ఎవరిని, ఏ ఫ్రూట్ ని అంటారు? 9726366 కి కాల్ చేసి చెప్పేసేచ్చు. అలాగే దాంతోపాటు ఈ యొక్క క్లిప్పింగ్ కూడా వినిపిస్తున్నాను. ఈ డైలాగ్ ఏ సినిమాలోదో లెట్ సీ, మీరు ఎవరికైనా తెలుసు లేదో చూద్దాము.
1: సింగిల్ హ్యాండ్ గణేష్.

సో నేను క్లిప్పింగ్ ఏదైతే వినిపించానో క్లిప్పింగ్ లోనే ఆన్సర్ ఉండింది, అందుకని చక్కని కాల్ చేసి చెప్పేశారు మనకి సురేష్ గారు అండ్ మహేష్ గారు. సురేష్, మహేష్ బాగున్నాయి పేర్లు, రైమింగ్ అవ్వలే ఉంది. సో ఆన్సర్ ఇస్ గణేష్, గణేష్ సినిమా నుంచి. అయితే ఇంకొక క్లిప్పింగ్ వినిపిస్తాను. అండ్ బై ద వే, కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ 7 అంటారు మన ఇండియాలో, ఆబ్వియస్లీ మ్యాంగోని కదా, ఇప్పుడు సీజన్ కాదనుకోండి, బట్ మ్యాంగో ఈస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకొక క్లిప్పింగ్ వినిపించేస్తాను మీ అందరికీ, వినేసేసేయండి. వీ గో

0: మేడం సార్, మేడం అంతే.
1: అంతవరకు అన్నమాట క్లిప్పింగ్. ఈ క్లిప్పింగ్ ని బట్టి మీలో ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దాము. నమాస్టుడే నంబర్ 972-636-1966.

0: ఓకే, స్వాతి రెడ్డిని పక్కన పెట్టి మనం ఇప్పుడు హిరణ్యని తీసుకుందాము. అనేర్, హాయ్ హిరణ్య, హూ ఇస్ 11 ఇయర్స్ ఓల్డ్. హాయ్ స్వీట్ హార్ట్, వాట్స్ అప్ డియర్, హౌ ఆర్ యూ? ఓకే, సో హిరణ్య, యూ సెడ్ దాట్ యూ హ్యావ్ ఎ సిబ్లింగ్ వరణ్య, సో మీ ఇద్దరిట్లో ఎవరు బాగా నాటి చెప్పు. యువర్ సిస్టర్, ఓకే, సో అల్లర్లు అమ్మ మాట ఎవరింటారు ఇద్దరిట్లో? బోత్ ఆఫ్ యూ లిసన్ టు ఇట్. ఓకే, ఎవరో ఒకళ్ళు అమ్మాయిని బాగా సతాయించి ఉంటారు అప్పుడు ఇప్పుడు, లేదా ఇద్దరు సతాయిస్తారు? ఓకే, సో భేదభావాలు లేకుండా ఇద్దరు ఒక్కసారి సదాయించేసి అయిపోతుంది అనమాట. తిట్లు పడితే ఇద్దరికి పడతాయి, ప్రేమస్ ఇద్దరికి వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ స్వీట్ హార్ట్ హిరణ్య. హిరణ్య, బై ది వే, నువ్వు ఆన్సర్ ఇచ్చింది కరెక్ట్, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అలా వైకుంఠపురంలో. థ్యాంక్ యూ కన్నా,
1: థ్యాంక్ యూ, బాయ్
0: బాయ్. సో అమ్మ వెనకాల నుంచి చెప్పేసి అనమాట, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇద్దరు ఈక్వల్ గా సతాయించేస్తారనమాట. అందులో ఇందాక లావణి గారు కూడా కాల్ చేసి చెప్పారు, ఇవాళ స్కూల్స్ మొదలయ్యాయి, హమ్మయ్యా అనిపించిందట ఆవిడకి. సో సమ్మర్ హాలిడేస్ లో ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి బిజీ ఉంచుతూనే ఉంటారు కదా, అంటే వి మిస్ దాట్ ఆల్సో. కానీ ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది, కొంచెం వీ హ్యావ్ అ బ్రీతింగ్ టైమ్ అని అనిపిస్తుంది కదా. సో దాట్ ఈస్ దట్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్. అందరికీ కాస్త టైం కావాలి కదా, మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్, అందరికీ ఉండాలి. అండ్ ఒకవేళ దొరకకపోతే ఏదో ఒక టైంలో స్క్వీజ్ ఇన్ అయి జస్ట్ టేక్ యువర్ మీ టైం, బికాస్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో, ఇప్పుడున్న మ్యారథాన్ లైఫ్ స్టైల్లో కాస్త బ్రేక్ తీసుకొని కొంచెం మీ కోసం మీరు టైం కేటాయించుకొని ఏదో ఒకటి గార్డెనింగ్ టీ తాగడము బుక్ చదవడము ఏదో ఒక సంథింగ్ ఫర్ యూ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ విత్ దాట్ లెట్ మీ ఆల్సో టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్ హలో అండి, మీరు ఆన్ ఎయిర్, మీ పేరు? హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను స్వాతి తాత్రే అండి.
0: స్వాతి, ఓకే, స్వాతి చెప్పండి, ఏం సంగతులు?
2: రీజన్ వినిపిస్తున్నాను,
0: నాకైతే వినిపించట్లేదు.
2: ఓకే ఓకే, అండ్ నా మాటలే నాకు వినిపిస్తున్నాయి.
0: ఉన్నానండి, కొండలు లోయలు ఉంటే అలా మీ మాటలు మీకే ఎక్కువ వస్తుంటాయి అనమాట.
2: ఓకే
0: ఓకే, చాలా బుద్ధిమంతరాలు అండి మీరు, చాలా బుద్ధిమంతరాలు.
2: థ్యాంక్ యూ అండి.
0: స్వాతి గారు,
2: యాక్చువల్లీ నా పేరు స్వాతి దాసరి.
0: ఓకే,
2: చార్లెట్ లో యాంకరింగ్ చేస్తుంటాను.
0: యాంకరింగ్ చేస్తుంటారు, ఓకే, నైస్ టు నో స్వాతి. అండ్ అలాగే స్వాతి, మీకు పెళ్ళైందా, పిల్లలున్నారా?
2: నాకు పెళ్ళైంది, పిల్లలు.
0: ఆ పిల్లలు,
2: ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్ అండి.
0: ఆ పిల్లలు
2: ఏంటంటే, అగద మూవీ రిలీజ్ అవుతుంది, సో దానికి నేను లైవ్ చేయబోతున్నాను.
0: స్వాతి గారు, నేను మీతో మాట్లాడతాను దాని గురించి, బట్ నాకు ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్ కు ఒక ఆన్సర్ చెప్తా స్వాతి గారు. ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే, మీ పిల్లలు ఇల్లు తీసి పదిలి వేస్తుంటారా లేకపోతే మీ మాట వింటుంటారా?
2: అంటే ఆబ్వియస్లీ అది ఇల్లు తీసి పందిరే.
0: ఓకే, ఆల్రైట్. చెప్పండి, మీరు ఏదో సినిమా అన్నారు దాని గురించి మాట్లాడదాము. నేను ఒక నిమిషం మా లిసనర్స్ కు ఒక పాట వేసేస్తాను, 1 సెకండ్, అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ అండ్ మీ గురించి కూడా మనం విందాము.
3: మీరు రేపు వాష్ చేసి ఇవ్వండి మంచిగా, నేను రేపు వచ్చి తీసుకుంటాను.
4: జాకెట్ కోసం వచ్చా అన్నారు,
3: మీరు వాలెట్ లో డబ్బులు లేదన్నారు.

0: అడగడు పో.
1: వినరు మాట, అస్సలు వినరు పిల్లలు. మనం కూడా పిల్లలు ఉన్నప్పుడు మాట వినేవాళ్ళం కాదు, ఎందుకంటే ప్రతిదీ వినాలంటే కష్టం కదా, అంటే అస్సలు వినకుండా ఉండేవాళ్ళం కాదు. కానీ దెర్ ఆర్ టైమ్స్ కొన్నిసార్లు వినాలనిపిస్తుంది, కొన్నిసార్లు మనది మనకి చేయాలనిపిస్తుంది. పేరెంట్స్ ఒకటి చెప్తారు నో అనలేము కానీ అది చేయడానికి కూడా ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్ లో, యాంగ్జైటీలో, అలా ఏం చేయాలా, ఎస్ ఆ నో ఆ అంబిగ్యూస్ స్టేట్ లో అందరం ఉంటాము. బట్ ఎప్పుడు మాట వినకుండా ఎవరు ఉండరు, అది చాలా ప్రమాదం కూడా అనుకోండి, ప్రాబ్లం కూడా. బట్ ఐ హ్యాడ్ ఫన్ టైమ్ టాకింగ్ టు యూ ఆల్ అండ్ ప్లేయింగ్ ద గేమ్స్. ఇలా ఏంటంటే, కిడ్స్ పిల్లలు, అది ఫస్ట్ చైల్డ్ కానివ్వండి, సెకండ్ చైల్డ్ కానివ్వండి, మనం ఇద్దరు మీద సేమ్ ప్రేమ మనం అందిస్తాము. కానీ మనమే ఒకసారి ఏంటంటే స్ట్రెస్ లో ఉండో, లేకపోతే ఇందాక చెప్పినట్టు నో బడీ ఈజ్ అ బోర్న్ పేరెంట్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అందరూ చేస్తుంటారు. ఒకటి ఒక సిచ్యువేషన్ లో ఒకలాగా మనం మిస్టేక్ చేస్తే, తప్పు చేస్తే, మేబీ ఇన్సెక్యూరిటీస్ వల్లనో కానివ్వండి, లేకపోతే అప్పుడు మనకు తెలియకపోవడం కానివ్వండి, అలా ఏంటంటే జనరల్ గా ఫస్ట్ చైల్డ్ అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటారు. బికాస్ వాళ్ళకి ఎమోషన్స్ ఏంటంటే పేరెంట్స్ ఏ ఎమోషన్ లో మనని ఎలా ప్రేమిస్తారు ఎక్కువ, అలాగే వాళ్ళని రూల్స్ లో కూడా పెడుతుంటారు. సెకండ్ చైల్డ్ చూసి చాలా నేర్చుకుంటారు, దాంతో కొంచెం అల్లరి పిల్లల్లాగా ఉంటారు. అందులో ఇందాక మనకి లవణి గారు కూడా ఏం చెప్పారంటే, సర్ప్రైజింగ్లీ ఫస్ట్ చైల్డ్ ఇస్ మోర్ యాక్టివ్, సెకండ్ చైల్డ్ ఇస్ లిటిల్ బిట్ షై, కామ్ గా ఉంటారు. బట్ అది చేంజ్ అవుతున్నది, పిల్లలంటే ఫేజ్లు మారుతుంటాయి. పిల్లలు చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తారు, కానీ అదే పిల్లలు పెద్దగా అయిన తర్వాత కొంచెం కామ్ గా ఉంటారు. వీళ్ళేనా ఇంత అల్లరి చేశారు అని కూడా అనిపిస్తుంటది అనమాట. సో ఇట్ ఆల్వేస్ ఒకటిలాగా ఉండదు. బట్ ఇన్ జనరల్ ఆ పెరిగే ఫార్మేటివ్ ఇయర్స్ లో, ఆ చైల్డ్హుడ్ ఏజ్ లో ఏంటంటే ఇలాంటి ఇమోషనల్ మిక్స్ ఆఫ్ థాట్స్

0: అనేది అందరిలో చూడ్డానికి ఉంటుంది. లైక్ ఐ సెడ్, పాజిటివ్ డిసిప్లిన్ అనే బుక్ గనుక చదివితే యు ఆల్ కెన్ రిలేట్. మీకు బుక్ చదివే అలవాటు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే జేన్ నెల్సన్ ది బుక్ అనమాట, యూ కెన్ కనెక్ట్ అండ్ దానిలో ఇంకా ఇదే కాకుండా ది లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో విచ్ యూ రియలీ గోయింగ్ టు లవ్ దట్ బుక్. ఎనీవే, దిస్ ఇస్ కల్పన. ఇవాళకి నేను సెలవు తీసుకుంటున్నాను, మళ్ళీ తిరిగి వచ్చే రోజు అంటే రేపు కలుస్తాను. వెనస్డే 4 to 7 PM ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. Radio Surabhi sounds like home. And by the way, in Velupin Thiradu Srinivas Garu Untaru from 7 to 9 PM on the same airwaves to entertain you all. So keep tuned in to 107.9 FM HD3. This is Kalpana signing off for today.
1: Jantavai parla balle unnaru kada.